శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 6వ రోజు, అనగా క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 28వ తేదీ మంగళవారం. ఇప్పుడు సమయం 5 గంటల 56 నిమిషాలు దాటి 20 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. కాసేపట్లో హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తలు రిలే అవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి

జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: ఇంతవరకు మీరు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ విఘ్నేశ్వర భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:40. సూక్తి సుధ. ఈనాటి కార్యక్రమంలో డాక్టర్ డి పార్వతీదేవి గారు అందించే హితోక్తులు విందాం.
1: అన్నప్పుడు మానవుడిలో ఎలాంటి రాగద్వేషాది వికార భావాలుండవు. క్రమంగా పెరిగి పెద్దవారయ్యేసరికి వయస్సుతో పాటు మనుషుల్లో కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు చోటు చేసుకుంటాయి. అరిషడ్ వర్గాలుగా పిలువబడే ఈ అంత శత్రువుల్లో కోపం ఒకటి. మానవుడికి అతి సులువుగా వచ్చేది, అత్యంత ప్రమాదకారి అయిన దుర్గుణం కోపం. ఎంతటి ఉత్తములనైనా బలహీనతకు గురి చేస్తుంది కోపం. అంతేకాదు, ఎంతోమంది శత్రువులను సంపాదించబడుతుంది, ఎన్నో అమూల్యమైన అవకాశాలను కూడా చేజారుస్తుంది. క్రోధాద్భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇంద్రియ వాంఛల వల్ల మానవుడికి ఏదో పొందాలన్న కోరిక, కోరిక తీరకపోతే క్రోధం, క్రోధం వల్ల మనసు చెలించి అవివేకం, అవివేకం వల్ల మరపు, మరపు వల్ల బుద్ధినాశం, దాంతో సర్వనాశం. ఇలా మనిషి కోపం వల్ల అధపాతాళానికి పడిపోతాడు. కాబట్టి కోరికలు నిగ్రహించుకోవడం శ్రేయోదాయకం అంటాడు గీతాకారుడు. దుర్యోధనుడు రోషమయమూర్తి. తన కోపం చేత తాను చెడ్డమే కాదు కౌరవ వంశ వినాశానికే కారకుడయ్యాడన్న సత్యం మరవదగింది కాదు. అందుకే తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబవు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి అని సుమతి శతకారుడు ఒక్కాణించాడు. ఆత్మనిగ్రహం గల హనుమంతుడే ఒకానొకసారి కోపానికి లోనయ్యాడు. రావణుడి మీద కోపంతో లంకానగరానికంతా తన తోకతో నిప్పండించాడు. తీరా తగలబడుతున్నప్పుడు ఆలోచించాడు, ఈ లంకలోనే కదా సీతామాత ఉన్నది, ఆ తల్లి కూడా మంటల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది కదా, అయ్యో ఎంత ఘోరమైన తప్పు చేశాను, తన కోపం వల్లే కదా ఇదంతా జరిగింది అని కలవరపడ్డాడు, దుఃఖపోయాడు. కోపం మహా చెడ్డదంటూ అంగలార్చాడు. కోపులు గురువధ కోడరు, కోపులు పరనింద సేయగొంకరు, కోపం బాపదలకెల్ల మూలము, కోపము పాపంబు పొత్తు కోపానలమున్. కోపము పాపానికి పొత్తు, అది మనల్ని నిప్పులా దహించి వేస్తుంది. సుమా, కోపిష్టి ఎంతటి దారుణాలకైనా ఒడిగడతాడు అని ఎంతగానో పశ్చాత్తాపడ్డాడు. నిజమే, కోపం యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని నశింపచేస్తుంది, ప్రతిష్టను దిగజారుస్తుంది, అపహాస్యం పాలు చేస్తుంది. పూర్వం విశ్వామిత్రుడు కోప స్వభావం వల్లే తన కఠోర సాధన వల్ల లభించిన తపశ్శక్తినంతా వృధా చేసుకుంటాడు. దూర్వాస మహాముని అంబరీషుడి మీద ఆగ్రహించి చివరకు అంబరీషుడి భక్తి శ్రేష్ఠత ముందు నిలవలేకపోయాడు, అపహాస్యం పాలయ్యాడు. అశ్వత్థామ కోపావేశ

0: దేశానికి లోనై ఉప పాండవులను చంపి ద్రౌపదికి మాతృశోకం కలిగించాడు. తాను భంగపడ్డాడు. ఇలా గొప్పవారే కోపానికి లోబడి ఎన్నో అనర్థాలు కొని తెచ్చుకున్నారు. ఇక సామాన్యుల పరిస్థితి చెప్పనక్కరే లేదు. అర్థ అంగ బంధుబలగాలు కానీ, తీవ్రమైన అనారోగ్యం, దుర్భర దారిద్ర్యం కానీ కోపాన్ని ప్రేరేపిస్తాయి, మనిషికి మనశ్శాంతి లేకుండా చేస్తాయి. ఏదైతే మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా బలహీనపరుస్తుందో దాన్ని విషంలాగా పారేయండి, అందులో జీవం లేదు అంటాడు పరమాత్మ తత్వాన్ని గ్రహించిన స్వామి వివేకానందుడు. కనుక కోపాన్ని విడిచిపెడదాం. కొద్దిపాటి సహనం, సర్దుబాటు, సదవగాహన, సానుకూల ఆలోచన, వైఖరి, ఆత్మవిశ్వాసం తదితర అంశాలు అలవర్చుకుంటే కోపమనే బలహీనతను అధిగమించవచ్చు. ఇది ధ్యానం, భగవదారాధన, ప్రేమతత్వం ద్వారా సాధ్యమవుతుంది. అన్నిటికంటే శ్రేష్టమైనది కోపాన్ని ఎదుర్కోగల ఒకే ఒక్క ఆయుధం ప్రేమ. ప్రేమ భగవస్వరూపం కూడా. ఆ ప్రేమతో కోపానికి అడ్డుకట్ట వేద్దాం, హాయిగా సాగుదాం. సర్వే జనా సుఖినో భవంతు.
1: మీరు ఇంతవరకు డాక్టర్ డి పార్వతీదేవి గారు అందించిన మహితోక్తులు విన్నారు. ఇంతటితో సూక్తి సుధ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:45 కావస్తోంది. కాసేపట్లో ప్రాంతీయ వార్తలు, అనంతరం సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్న భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సింగరేణి అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి కోరారు. పిఠాపురాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. ఆవిరితో ఉడికించిన స్టీమ్డ్ రైస్ ను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగే ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నిన్న ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రధానమంత్రికి ధింసా కూచిపూడి నృత్యాలతో స్వాగతం పలకడంతో పాటు విమానాశ్రయంపై ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు అనే ఇతివృత్తంతో ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో పొగాకు ధరల స్థిరీకరణ, రైతుల సంక్షేమం అంశంపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి శ్రవణ మాధ్యమం విధానంలో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పొగాకు రైతులకు మద్దతుగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిసి 188 కోట్లను భరించేందుకు అంగీకరించినట్లు తెలిపారు. ధరల లోటు భర్తీ కింద కిలో పొగాకుకు 20 రూపాయల చొప్పున అందించడంతో పాటు 94 మిలియన్ కిలోల పొగాకు కొనుగోళ్లకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. పొగాకు కొనుగోలు ధరలు తగ్గకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సింగరేణి అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి కోరారు. ఢిల్లీలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ గతంలో భారత రాష్ట సమితి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణి సంస్థ అభివృద్దికి అవసరమైన కీలక నిర్ణయాలు తీసుకోలేదని, సుమారు 54 వేల కోట్ల రూపాయల బకాయిలను మిగిల్చాయని విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు సమీపంలోని బొగ్గు బ్లాక్ను వేలం ప్రక్రియలోకి తీసుకొచ్చామని తెలిపారు. ఈ బ్లాక్ సింగరేణికే దక్కాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అయితే తెలంగాణ జెన్కో సింగరేణికి పోటీగా టెండర్లో పాల్గొనడం సరికాదని పేర్కొన్నారు. జెన్కో టెండర్ ప్రక్రియ నుంచి వైదొలిగి సింగరేణికి బ్లాక్ దక్కేలా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నెల్లూరులో నిన్న సైకిళ్లను పంపిణీ చేశారు. నెల్లూరులోని వీఆర్సీ గ్రౌండ్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 7,000 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సైకిళ్లను మంత్రి తన సొంత నిధులతో పంపిణీ చేశారు. సైకిళ్ల పంపిణీతో విద్యార్థులకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడి చదువుపై మరింత దృష్టి సారించే అవకాశం కలుగుతుందని మంత్రి నారాయణ ఈ సందర్భంగా తెలియజేస్తూ,
1: ప్రతి తల్లిని నేను రిక్వెస్ట్ చేసేది పిల్లల్ని బాగా చదివించండి, చదువు ద్వారా ఏదైనా రీచ్ కావాలి. నెల్లూరు రూరల్ గానీ సిటీ గానీ రెండిట్లో ఉన్న ప్రతి ఒక్కరికి సైకిల్ ఇవ్వాలనే ఉద్దేశంతో 7,000 సైకిల్ ఇప్పుడు ఇస్తున్నాం. మిగతా 3,000 కూడా రాబోయే 2 ఆర్ 3 మంత్స్ లో అవన్నీ తెప్పించి కంప్లీట్ చేస్తాం.
0: పిఠాపురాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. పిఠాపురం నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ది పనుల పురోగతిపై ఉప ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో కొత్తగా నిర్మించిన రహదారుల నాణ్యత, నాగులాపల్లి తాగునీటి పథకం, పాఠశాలల్లో భోజన పథకం అమలు, ఆసుపత్రుల్లో వైద్య సేవలు, పారిశుద్ధ్య నిర్వహణపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా సాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భోగాపురం విమానాశ్రయంతో ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున ఉపాధి పెట్టుబడి అవకాశాలు లభించనున్నాయని ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. విజయనగరం జిల్లా రాజాంలో విమానాశ్రయ ప్రారంభోత్సవ సన్నాహాలపై నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ
2: అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఓపెనింగ్ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దీనికి వచ్చిన తర్వాత దేశ విదేశాలంతా కూడా తిరుగుతూ పరిశ్రమల వారిని ఆహ్వానించడం, ఈ రోజు మేము కూడా ఈ పరిశ్రమలో భాగస్థులం అవుతామని చెప్పి చాలా పరిశ్రమలు కూడా ఇక్కడికి వచ్చి ఇప్పటికే ఫౌండేషన్ వేయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. చాలా హోటల్స్ వస్తూ ఉన్నాయి, రిసార్ట్స్ వస్తూ ఉన్నాయి, కార్గో కొత్త కొత్త పరిశ్రమలు కూడా వస్తూ ఉన్నాయి.
0: ఆవిరితో ఉడికించిన స్టీమ్డ్ రైస్ను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఢిల్లీలో కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశమైన మంత్రి స్టీమ్డ్ రైస్ పంపిణీ, బియ్యం అక్రమ రవాణా నివారణ, బకాయి నిధుల విడుదల వంటి అంశాలపై నిన్న చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్టంలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో స్టీమ్డ్ రైస్ వాడకం ద్వారా అందుతున్న నాణ్యమైన భోజనంపై సానుకూలత ఉందని తెలిపారు. దీన్ని ప్రజా పంపిణీ వ్యవస్థకు అనుసంధానం చేసి పైలట్ ప్రాజెక్టుగా రాష్టంలోని ఒక జిల్లాలో మొదలుపెట్టేలా అనుమతి ఇవ్వాలని కోరామని మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. తెలంగాణ కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్న పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించి వివిధ అంశాలపై వినతి పత్రాలు సమర్పించారు. ఇందులో భాగంగా కేంద్ర నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి జయంత్ చౌదరితో సమావేశమైన ఆయన విదేశీ భాషలు నేర్చుకున్న విద్యార్థులకు ఉద్యోగావకాశాలు విస్తృతంగా లభిస్తాయని, మూడవ భాషగా జర్మన్, జపనీస్ భాషలను ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలించాలని కోరారు. అలాగే రామగుండంలో 100 పడకల ఆసుపత్రికి అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియాను కలిసి మంత్రి వివేక్ వెంకటస్వామి విజ్ఞప్తి చేశారు. అనంతరం కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలిసి పలు అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందించే సేవలు ప్రజల ఆరోగ్య ఫలితాల ఆధారంగా పీహెచ్సీలకు ర్యాంకులు ఇవ్వనున్నట్లు రాష్ట వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త విధానంలో మాతాశిశు ఆరోగ్యం, మధుమేహం, రక్తపోటు వంటి అసంక్రమిత వ్యాధుల నియంత్రణ, ప్రజల సంతృప్తి సహా మొత్తం 21 కీలక పనితీరు సూచికలను పరిగణలోకి తీసుకుంటారని చెప్పారు. ఆరోగ్య కేంద్రాల్లో సేవల నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు ఈ విధానం దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రపంచ కాలేయ వ్యాధుల అవగాహన దినోత్సవం హెపటైటిస్ డేని ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ పిలుపు మేరకు ప్రతి ఏటా జులై 28వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ వ్యాధికి గురైన వారికి కాలేయం నిదానంగా దెబ్బతింటుంది. ప్రస్తుతం ఈ వ్యాధి నివారణకు హెపటైటిస్ ఏబి టీకాలు అందుబాటులో ఉన్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం పశ్చిమ బెంగాల్లోని హల్దియా సమీపంలో ఈరోజు తీరం దాటనున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ
3: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ ప్రయాణంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన చలులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన చలులు ఒకటి లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: వాయుగుండం ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ రోజు రేపు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్న భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సింగరేణి అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి కోరారు. పిఠాపురాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. ఆవిరితో ఉడికించిన స్టీమ్డ్ రైస్ను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
4: अथ वार्ताः। नीट प्रकरणे छात्राणां विरोध प्रदर्शनावधौ कथितारक्षकैः कृतानि कार्याणि अधिकृत्य विपक्षदलानां कोलाहलात् ह्यः संसदः उभे सदने लोकसभा राज्यसभा च स्थगिते अभवताम्। लोकसभायां ह्यः सार्वजनिक परीक्षा अनुचित साधन निवारण संशोधन विधेयकं 26/26 इति प्रस्तुतम्। एतस्य विधेयकस्य उद्देश्यं सार्वजनिक परीक्षा अनुचित साधन निवारण अधिनियमः 26/24 इत्येतस्मिन् संशोधनमस्ति। डॉ. जितेन्द्र सिंहः एतत् विधेयकं सदने प्रस्तुतवान्। अस्मिन् विधेयके अनेकानि महत्वपूर्णानि प्रावधानानि सन्ति। तेषु दोषसिद्धानां कृते अधिकतमः 10 वर्षीयः कारावासः, 10 कोटिरूप्यकपर्यन्तः अर्थदण्डः तथा दोषसिद्धानां सम्पत्त्यधिग्रहणञ्च सम्मिलितमस्ति। प्रकरणानां शीघ्रनिस्तारणं सुनिश्चितुं प्रत्येकस्य राज्यस्य केन्द्रशासितप्रदेशस्य च प्रशासनाय विशेषद्रुतन्यायालयानां स्थापनं विधेयके अनिवार्यरूपेण विहितम्। एतदपि विधीयते यत् अपराधस्य सूचना आरक्षकस्थानके अभिलिखितदिनाङ्कात् 2 मासाभ्यन्तरे अन्वेषणं सम्पन्नं भवेत् तथा च आरोपपत्रप्रस्तुतेः 3 मासाभ्यन्तरे न्यायनिर्णयः सम्पन्नः भवेत्। प्रधानमन्त्री नरेन्द्रमोदी ह्यः स्काईरूट एरोस्पेस इत्यस्य पवनचन्दना नागाभरत डाका इत्येताभ्यां सह संवादम् अकरोत्। सामाजिक संचार पटले प्रकाशिते एकस्मिन् सन्देशे प्रधानमन्त्री अवदत् यत् वार्तालापे विक्रम 1 इत्यस्य सफलता विशेषतया चर्चिता, अन्येष्वपि कतिपयेषु रोचक विषयेषु चर्चा जाता। प्रधानमन्त्री तयोः जीवनयात्रां भावियोजनाश्च श्रुत्वा हर्षम् अभिव्यक्तवान्। तेनोक्तम् यत् तयोः ऊर्जा महत्वाकांक्षा सकारात्मक दृष्टिश्च भारतस्य निज अंतरिक्ष परितंत्रस्य सजीव भावनां प्रतिबिंबयति। प्रधानमंत्री स्काईरूट एरोस्पेस इत्यस्य समूहस्य सर्वेभ्यः सदस्येभ्यः शुभकामनाः अपि प्रेषितवान्। उत्तर प्रदेश प्रशासनेन उच्चतम न्यायालयः संसूचितः यत् अयोध्या स्थितस्य राममंदिर न्यासाय प्राप्त दान राशेः कथित दुरुपयोगस्य अन्वेषणार्थं लखनऊ परिक्षेत्रस्य आरक्षक महानिरीक्षकस्य किरण एस इत्यस्य अध्यक्षतायां 4-सदस्यात्मकं विशेषान्वेषण दलं निर्मितम्। अस्मिन् दले एकः आरक्षक उपमहानिरीक्षकः, एकः वरिष्ठाराक्षक अधीक्षकः, एकक्ष अपर आरक्षकाधीक्षकः अपि भविष्यन्ति। उच्चतम न्यायालयेन राज्य प्रशासनं निर्देशितं यत् विशेषान्वेषण दले 5वें सदस्यरूपेण न्यायिक लेखा परीक्षकः अपि नियोज्यताम्। एतद्दलं 2 सप्ताहाभ्यन्तरे स्वप्रथम स्थिति प्रतिवेदनं न्यायालये समर्पयिष्यति। न्यायपीठं राममंदिर दान राशेः कथित दुरुपयोगस्य तथा न्यासस्य वित्तीय लेखानां केन्द्रीयान्वेषण विभागेन अन्वेषणार्थं प्रस्तुताः याचनाः शृणोति स्म। एतन्मध्ये उत्तरप्रदेशस्य विशेष न्यायालयेन कथित राममन्दिर दान चौर्य प्रकरणे सर्वेषाम् 8 अभियुक्तानां न्यायिकाभिरक्षायाः अवधिः 14 दिनानि यावत् वर्धितः। भारतीय भारोत्तोलिका ज्ञानेश्वरी यादवः ह्यः ग्लास्गो नगरे आयोजितेषु राष्ट्रमण्डल क्रीडासु महिलानां 53 किलोग्राम भारवर्गे रजत पदकं प्राप्तवती। राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मुः, उपराष्ट्रपतिः सीपी राधाकृष्णन् तथा प्रधानमन्त्री नरेन्द्र मोदी च ज्ञानेश्वरी यादवं रजत पदक प्राप्त्यर्थम् अभिनन्दितवन्तः। अधुना भारतस्य पदक तालिकायां 1 स्वर्णपदकं, 3 रजतपदकानि, 1 कांस्यपदकं च एवम् आहत्य 5 पदकानि सन्ति इति वार्ताः।
5: आकाशवाणी निजामाबाद केंद्रम्, समयं 7 गंटलु।
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: ప్రసార వివరాలు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ లో ఈ రోజు మీరు వినబోయే కార్యక్రమాల వివరాలు. ముందుగా 7:05 తెలుగులో వార్తలు రిలేవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రభాతలహరి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ మూకల గారు సూచనలు ఇస్తారు. అనంతరం 8:00 డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో దంత వైద్య నిపుణులు డాక్టర్ సీను నాయక్ గారు శ్రోతలకు సూచనలు తెలియజేస్తారు. 8:15 ఆంగ్లంలో వార్తలు రిలవుతాయి. 8:30 ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా డాక్టర్ సంతోష్ కుమార్ చిట్టిమిల్ల గారి పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయం చేయవారు ఎస్ కృష్ణ శరత్ బాబు గారు, సహకారం మానిటి భూమేశ్వర్ గారు. 8:40 వ్యవసాయ కళాశాలలో ప్రవేశం పొందడానికి విద్యార్థులకు సూచనల గురించి నిజామాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎస్ నవీన్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త ఎన్ రవికుమార్. 9:00 హృదయ రాగాలు, శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా సినీ గీతాలు కోరే కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మీరు సందేశం పంపవలసిన మా వాట్సాప్ నంబర్ 8462245066. 10:00 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు వెలువవుతాయి. మధ్యాహ్నం 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు. వివిధ భారతి హిందీ కార్యక్రమాలు రిలేవుతాయి ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి మధ్యాహ్నం 3:00. సాయంత్రం 5:00 అభిరుచి, శ్రోతల ఉత్తరాల ద్వారా పాటలు కోరే కార్యక్రమం వింటారు. 5:30 లలిత గీతాలు వినవచ్చు. సినీ రంజని కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు రిలేవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు, 6:30 సమాచార దర్శిని వింటారు. 6:35 తేజ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో సైకియాట్రిస్ట్ డాక్టర్ రవితేజ గారు శ్రోతలకు సూచనలిస్తారు. 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 ప్రసార వివరాలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం వెలువుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 పునః ప్రసారమవుతుంది అభిరుచి కార్యక్రమం. 8:15 పార్లమెంటు సమావేశాలపై సమీక్ష ప్రసారమవుతుంది. 8:30 జానపద గీతాలు వింటారు. 8:40 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ కార్యక్రమాలు రిలేవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:00 పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయం వెలువుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. రాత్రి 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు, 11:10 ఈనాటి ఎఫ్ఎం కార్యక్రమాలు ముగుస్తాయి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05 వస్తుంది. కాసేపట్లో జాతీయ వార్తలు రిలే అవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం మంగళ్ మిలన్ ఈ ఉదయం పార్లమెంట్ హౌస్ లో జరుగుతుంది. 2032 నాటికి ప్రపంచ బొమ్మల మార్కెట్లో భారత్ 5% వాటాను సాధించేందుకు ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. భారతదేశ ప్రజాస్వామ్య అభివృద్దిలో పంచాయతీరాజ్ సంస్థలు అత్యంత కీలకమైనవని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అన్నారు. గ్లాస్కోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో మహిళల షార్ట్ పుట్ F57 పోటీల్లో భారత పారా షార్ట్ పుటర్ షర్మిలా థంకర్ బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం మంగళ్ మిలన్ ఈ ఉదయం పార్లమెంట్ హౌస్ లో జరగనుంది. పార్లమెంటు సమావేశాల సమయంలో కూటమి పూర్తి ఐక్యతను చాటి చెప్పే లక్ష్యంతో సాంప్రదాయబద్దంగా ప్రతి మంగళవారం ఈ సమావేశాలు నిర్వహిస్తారు. ఈ నెల 21న జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా భవిష్యత్తులో జరిగే పరీక్షల్లో పేపర్ లీకేజీలను నిరోధించడానికి భాగస్వాములందరూ సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ఇటీవల జరిగిన నీట్ పరీక్షా పేపర్ లీకేజీలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, దేశ యువత ప్రయోజనాలు కాపాడడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. వర్షాకాల సమావేశాల 6వ రోజున కూడా ప్రతిపక్షాల నినాదాలు ఆందోళనల మధ్య పార్లమెంటు ఉభయ సభల కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. సమావేశాల 2వ వారం మొదటి రోజున నీట్ వివాదంపై నిరసన తెలిపిన విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకోవాలని ప్రతిపక్ష సభలు డిమాండ్ చేయడంతో లోక్సభ రాజ్యసభ పదే పదే వాయిదా పడ్డాయి. ప్రతిపక్షాల గందరగోళం మధ్యే నిన్న లోక్సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అమెండ్మెంట్ బిల్లు 2026ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లు 2024 నాటి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టాన్ని సవరించడానికి ఉద్దేశించింది. విద్యార్థుల భవిష్యత్తును కాపాడుతూనే బలమైన చట్టపరమైన చట్టాన్ని ఏర్పాటు చేయడం ద్వారా పరీక్షా విధానంలో పారదర్శకత, నిష్పక్షపాతం, సమగ్రతను బలోపేతం చేయడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. ఇందులో నేరస్తులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తుల జప్తు వంటి కఠినమైన నిబంధనలు చేర్చారు. మరోవైపు కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు సభలో చర్చ జరగకుండా ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్న ప్రతిపక్షాల తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. స్పీకర్ ప్రభుత్వం పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు ఉభయ సభల్లోనూ తమ స్థానాల నుంచి లేచి నిరసనలు కొనసాగించారు.
1: కాంగ్రెస్ పార్టీ ఆర్ కుచ్ దల్ హై ఉన్కో కహనా చాతా హూం విషయ కో భటక్నే మత్ దీజియే. ఇస్ వక్త్ స్టూడెంట్ కా ఇంట్రెస్ట్ దేశ్ మే జో ఎగ్జామినేషన్ హోనే కా జో ప్రక్రియా ఆజ్ తక్ హమ్నే దేఖా హై ఉస్కో మజబూతీ సే జో రిఫార్మ్స్ లాయా హై ఇస్ పే చర్చా హోనా యే సబ్సే ప్రాథమికతా హోనా చాహియే ఇస్ వక్త్.
0: గందరగోళం కొనసాగడంతో లోక్సభ, రాజ్యసభ రెండు ఈ రోజుకి వాయిదా పడ్డాయి. ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల సమావేశాల్లో ఇప్పటి వరకు పార్లమెంటులో ఎలాంటి ముఖ్యమైన చర్చలు జరగలేదు. బొమ్మల రంగానికి మద్దతుగా నిలిచేందుకు 2032 నాటికి ప్రపంచ బొమ్మల మార్కెట్లో భారతదేశం 5% వాటాను సాధించడంలో సహాయపడేందుకు ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నిన్న న్యూఢిల్లీలో డిపిఐఐటి నిర్వహించిన బొమ్మల రంగంలో వ్యాపారుల సమావేశంలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా గోయల్ మాట్లాడుతూ, భారతదేశ బొమ్మల పరిశ్రమ వృద్ది అనేది వికసిత్ భారత్ లక్ష్యం వైపు దేశం సాధిస్తున్న పురోగతిని ప్రతిబింబిస్తుందన్నారు. అధునాతన సాంకేతిక, అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలు, నాణ్యమైన బ్రాండింగ్, అంతర్జాతీయ విలువలతో అనుసంధానం ద్వారా పూర్తిస్థాయి దేశీయ ఉత్పాదక పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని పరిశ్రమ వ్యాపారులకు మంత్రి పిలుపునిచ్చారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన భారతీయ బొమ్మల బ్రాండ్లను ఉత్పత్తి చేసేందుకు మంచి డిజైన్, స్థిరత్వం, భారీస్థాయి ఉత్పత్తి, ఎగుమతులపై దృష్టి పెట్టాలని ఆయన పరిశ్రమను కోరారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారతదేశ ప్రజాస్వామ్య అభివృద్ది ప్రయాణంలో పంచాయతీరాజ్ సంస్థలు అత్యంత కీలకమైనవని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఆత్మ నిర్భర్ పంచాయతీ కార్యక్రమం సమర్థ పంచాయతీ పోర్టల్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన, వికసిత్ భారత్ 2047 విజన్ కు అనుగుణంగా ఆర్థికంగా బలోపేతమైన, సాంకేతికంగా సాధికారత సాధించిన, స్వయం సమృద్ది గల పంచాయతీలను నిర్మించే దిశగా ఈ కార్యక్రమాలు ఒక ముఖ్యమైన ముందడుగని సింగ్ పేర్కొన్నారు. డిజిటల్ సాధనాలు, స్థిరమైన ఆదాయ వనరులతో పంచాయతీరాజ్ సంస్థలను బలోపేతం చేయడం ద్వారా క్షేత్రస్థాయి పాలన మెరుగుపడుతుందని, అలాగే సమగ్ర గ్రామీణాభివృద్ది వేగవంతమవుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ సంస్థల కోసం మోడల్ ఓన్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ రూల్స్ ను కూడా మంత్రి విడుదల చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న స్కై రూట్ ఏరోస్పేస్ కు చెందిన పవన్ చందన, నాగభరత్ డాకాలతో సమావేశమయ్యారు. విక్రమ్ 1 సాధించిన విజయం, ఇతర ఆసక్తికరమైన అంశాలు వారి చర్చల్లో ప్రముఖంగా చోటు చేసుకున్నట్టు మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. వారి ప్రయాణం గురించి, వారి భవిష్యత్ ప్రణాళికల గురించి వివరాలు అడిగి తెలుసుకుని ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. వారిలోని ఆశయం, సానుకూలత, భారతదేశపు శక్తివంతమైన ప్రైవేట్ అంతరిక్ష పర్యావరణ వ్యవస్థ స్ఫూర్తిని ప్రతిబింబిస్తున్నాయన్నారు. అలాగే స్కైరూట్ ఏరోస్పేస్ బృందానికంతటికీ మోదీ తమ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈశాన్య ప్రాంత అభివృద్ది శాఖ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా న్యూఢిల్లీలో తన మంత్రిత్వ శాఖకు చెందిన పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఆ శాఖ చేపట్టిన యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ పురోగతిని సమీక్షించడానికి ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, యుఎస్పి అనేది పూర్తిగా రాష్ట్రాల నేతృత్వంలో నడిచే కార్యక్రమమని, ప్రతి రాష్ట ప్రభుత్వం తన బలాలు, స్థానిక ఆకాంక్షల ఆధారంగా తన ప్రతిష్టాత్మక ఉత్పత్తిని గుర్తిస్తుందని చెప్పారు. దీని అమలును వేగవంతం చేయడానికి కేంద్ర మంత్రిత్వ శాఖలు రాష్ట ప్రభుత్వాలతో సమన్వయం చేయడం, అందరు భాగస్వాములను ఒకే వేదికపైకి తీసుకురావడం, అనుసంధానకర్తగా వ్యవహరించడమే తమ మంత్రిత్వ శాఖ పాత్ర అని పేర్కొన్నారు. గ్లాస్కోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో భారత పారా షార్ట్ పుటర్ షర్ములా థంకర్ మహిళల షార్ట్ పుట్ F57 పోటీల్లో 9.81 మీటర్లలో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. దీంతో కామన్వెల్త్ గేమ్స్ పారా అథ్లెటిక్స్ లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా షర్మిల చరిత్ర సృష్టించారు. మరోవైపు స్కాట్స్ టౌన్ స్టేడియంలో పురుషుల హైజంప్ ఈవెంట్లో భారత హైజంపర్ సర్వేష్ కుషారే రజత పతకం సాధించారు. ఫైనల్లో పోటీ పడిన కుషారే 2.25 మీటర్ల ఎత్తును విజయవంతంగా దాటారు. ఈవెంట్లో జమైకాకు చెందిన రొమైన్ స్వర్ణ పతకం గెలుచుకున్నారు. వెయిట్ లిఫ్టర్లు వల్లూరి అజయ్బాబు, జ్ఞానేశ్వరి యాదవ్ చెరో రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. మహిళల షార్ట్ పుట్ F57 ఈవెంట్లో షార్ట్ పుటర్ శిల్పా శైల కాంస్య పతకం దక్కించుకున్నారు. దీంతో గ్లాస్కో 2026 కామన్వెల్త్ గేమ్స్ లో భారతదేశం మొత్తం పతకాల సంఖ్య 10 చేరింది. ఇందులో 2 స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్య పతకాలు ఉన్నాయి. ఒడిశా, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇటువంటి వాతావరణ పరిస్థితులే కర్ణాటక, మధ్య మహారాష్ట, దక్షిణ కర్ణాటక, విదర్భంలో కూడా కొనసాగే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం మంగళ్ మిలన్ ఈ ఉదయం పార్లమెంట్ హౌస్ లో జరుగుతుంది. 2032 నాటికి ప్రపంచ బొమ్మల మార్కెట్లో భారత్ 5% వాటాను సాధించేందుకు ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. భారతదేశ ప్రజాస్వామ్య అభివృద్దిలో పంచాయతీరాజ్ సంస్థలు అత్యంత కీలకమైనవని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15. ప్రభాత లహరి. విభిన్న కార్యక్రమాల సమాహారం. ఈనాటి ప్రభాత లహరి కార్యక్రమంలో 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ మూకల గారు సూచనలు ఇస్తారు. అనంతరం 8:00 డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో దంత వైద్య నిపుణులు డాక్టర్ సీను నాయక్ గారు శ్రోతలకు సూచనలు తెలియజేస్తారు. ప్రతి తేదీ వెనుక ఒక కథ, ఇంకా ప్రత్యేకత ఉంటుంది. మరి ఈరోజు ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం 8 జూలై ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం జరుపుకుంటారు. ప్రకృతి ప్రసాదించిన సహజ వనరుల ప్రాముఖ్యతను గుర్తించి వాటిని కాపాడుకోవడమే ఈరోజు ముఖ్య ఉద్దేశం. గాలి, నీరు, నేల, అడవులు మరియు వన్యప్రాణులు పర్యావరణ వ్యవస్థకు ప్రధాన ఆధారం. ప్రకృతి మన అవసరాలను తీర్చగలదు కానీ దురాశను కాదు అని మహాత్మాగాంధీ చెప్పారు. అడవులను విచ్చలవిడిగా నరకడం వల్ల వర్షపాతం తగ్గి జీవవైవిధ్యం దెబ్బతింటుంది. ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చు. నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడటం మరియు వర్షపు నీటిని ఇంకుడు గుంతల ద్వారా నిల్వ చేయడం చాలా ముఖ్యం. ప్రకృతిని మనం కాపాడితే ఆ ప్రకృతే మనల్ని సకల ఆపదల నుండి కాపాడుతుంది. ప్రకృతిని ప్రేమిద్దాం, భూమిని రక్షిద్దాం. అలాగే ఈరోజు ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం కూడా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం 8 జూలైన ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం జరుపుకుంటారు. కాలేయానికి సోకే ప్రమాదకరమైన హెపటైటిస్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచడమే ఈరోజు ముఖ్య ఉద్దేశం. హెపటైటిస్ బి వైరస్ను కనుగొని దానికి వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన డాక్టర్ బరోచ్ బ్లూంబర్గ్ జయంతి సందర్భంగా ఈ రోజును ఎంచుకున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ఈ అంతర్జాతీయ అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా 2030 హెపటైటిస్ వ్యాధిని పూర్తి స్థాయిలో నిర్మూలించాలని డబ్ల్యూహెచ్ఓ లక్ష్యంగా పెట్టుకుంది. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. ఈనాటి ప్రభాత లహరి కార్యక్రమంలో ముందుగా విందాం ప్రబోధ గీతం.

0: ప్రభూత గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బల నడుగుల కామరా
2: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
4: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: హ్యాపీ యానివర్సరీ డియర్.
2: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
1: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
2: ఏమీ కాలేదనే కదా నా బాధ.
1: అంటే
2: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
1: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
2: సంప్రదించండి.
1: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
2: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్ వాడి, నిజామాబాద్.
1: ఫోన్ 0846225334. ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
3: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా, కంటి సమస్యలు,
1: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
3: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
1: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
3: ద్వారకా నగర్, నిజామాబాద్.
1: సెల్ 9032323258. డాక్టర్ సీను నాయక్, 25వ వార్షికోత్సవం.
2: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
1: ఖలీల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 7799090505.
4: మరి కాసేపట్లో డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి, ఖలీల్వాడి, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సర్వసాధారణంగా షుగర్ పేషెంట్లలో వచ్చే డయాబెటిక్ రెటినోపతి గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ ముకల గారు తగిన సలహాలిస్తారు. గమనిక విన్నారు.
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
1: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
2: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
2: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
5: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: భక్తి గీతం విన్నారు. ఇప్పుడు వినండి డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
1: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు
2: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
1: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర ఖలీల్వాడి నిజామాబాద్.
2: ఫోన్ 08462223111.
3: సర్వసాధారణంగా ఎక్కువ మంది డయాబెటీస్తో బాధపడుతూ ఉన్నారు. అయితే ఈ డయాబెటీస్ వల్ల అనేక రకాల అవయవాలపైన దాని ప్రభావం ఉంటుందని మనందరికీ తెలుసు. అయితే మరి కళ్ళపైన ఏ విధమైనటువంటి ప్రభావం ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ నవీన్ నూకల గారు మన నిజామాబాద్ వాసి, ఉస్మానియా కాలేజీలో MBBS చేసి సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో MS ఆప్తమాలజీ ఫస్ట్ ర్యాంక్తో పాటు గోల్డ్ మెడల్ పొందారు. తర్వాత ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి హైదరాబాద్ నుండి విట్రియో రెటినా శస్త్రచికిత్సలో సూపర్ స్పెషలైజేషన్ పూర్తి చేసి వేలాది శస్త్రచికిత్సలు చేసి పలు నేత్ర వైద్య ఆసుపత్రులలో సేవలు అందించి ఇప్పుడు ఉత్తర తెలంగాణ ప్రజలకు ప్రపంచస్థాయి సూపర్ స్పెషాలిటీ కంటి సేవలు అందించాలనే లక్ష్యంతో స్వస్థలానికి వచ్చి నిజామాబాద్లో డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రిని ప్రారంభించారు. డాక్టర్ నవీన్ నూకల గారు ఐ స్పెషలిస్ట్, ఇంకా రెటినా సర్జన్. డాక్టర్ గారు నమస్కారం.
4: నమస్కారం అండి.
3: ఈరోజు డయాబెటిక్స్ రెటినోపతి అంటే ఏమిటి మా శ్రోతలకు కొంచెం తెలియజేస్తారా?
4: డయాబెటీస్ అంటే షుగర్ వల్ల, డయాబెటీస్ మెల్లెటస్ వల్ల కంటి లోపల ఉన్న రెటినాలో చేంజెస్ వస్తున్నాయి, డయాబెటిక్ రెటినోపతి అంటాం మనము. సో షుగర్ వల్ల ఏమవుతుంది అంటే మనకి ఓన్లీ రెటినానే కాకుండా బాడీలో వివిధ పార్ట్స్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం అది కంటిని ఎఫెక్ట్ చేస్తుందో, రెటినాను ఎఫెక్ట్ చేస్తుందో, దాన్ని డయాబెటిక్ రెటినోపతి అంటాం మనము. ఓకేనా? సో ఈ డయాబెటిక్ రెటినోపతిలో మనకు చేంజెస్ వస్తూ ఉంటాయి రెటినాలో, దానివల్ల డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్లో అది డెవలప్ అవుతూ ఉంటుంది మనకు.
3: బాగుంది డాక్టర్ గారు. సాధారణంగా డయాబెటీస్ వచ్చినటువంటి వ్యక్తి ఈ డయాబెటిక్ రెటినోపతి నాకు వచ్చింది అని తెలుసుకోవడానికి ఏమైనా లక్షణాలు కనిపిస్తాయా, ఎలాంటి లక్షణాలు ఉంటాయి?
4: చాలా మంచి ప్రశ్న అండి ఇది. సో డయాబెటిక్ రెటినోపతి అంటే ఎలా ఉంటుందంటే స్లోగా అది రెటినాని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. బట్ దురదృష్టవశాత్తు ఏంటి అంటే ఇది స్టార్ట్ అయిన వెంటనే పేషెంట్కి ఎర్లీ స్టేజ్లో సిమ్టమ్స్ ఏమీ ఉండవు, అంటే లక్షణాలు ఏమీ ఉండవు పేషెంట్కి. పేషెంట్కి ఆన్గోయింగ్ డయాబెటిక్ రెటినోపతి డ్యామేజ్ అవుతూనే ఉంటుంది లోపల రెటినాలో, బట్ విజన్ చూస్తే మాత్రం నార్మల్గానే ఉంటుంది. సో పేషెంట్ ఎప్పుడైనా మనకి ఎప్పుడు హాస్పిటల్కి వస్తారంటే ఐ హాస్పిటల్కి ఎప్పుడైనా కంటి పరంగా ఏదైనా ప్రాబ్లం అనిపిస్తేనే వస్తారు. బట్ ఈ డయాబెటిక్ రెటినోపతిలో ఏమవుతుందంటే స్టార్ట్ అయిన తర్వాత కూడా డ్యామేజ్, అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళేంత వరకు పేషెంట్కి విజన్ అన్నది పోదు. దట్ ఈస్ ద వెరీ గుడ్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో అందుకే పేషెంట్స్ ఎప్పుడు మన కళ్ళు బాగానే ఉన్నాయి కదా, రెటినా డాక్టర్కైనా ఐ డాక్టర్కైనా చూపించుకోవాల్సిన అవసరం లేదు కదా అనుకుంటారు. బట్ ఎవ్రీ పేషెంట్ ఎప్పుడైతే డయాబెటీస్ ఉంటుందో, ఎస్పెషల్లీ కంట్రోల్లో లేకపోయిన వాళ్ళైనా సరే కంపల్సరిగా ఐ చెకప్ చేయించుకోవాలి. ఈవెన్ నార్మల్ షుగర్ లెవెల్స్ ఉన్నా కూడా రెగ్యులర్గా 6 మంత్స్కి ఒకసారి మాత్రం రెటినా చెకప్ కంపల్సరిగా చేయించుకోవాలి. రెటినా చెకప్ ఎలా చేస్తామంటే కంటి లోపల డ్రాప్స్ వేసి ఒక 30-45 మినిట్స్ వెయిట్ చేయించి మన ప్యూపిల్ డైలేట్ అయిన తర్వాత కంప్లీట్ డైలేటెడ్ ఫండస్ ఎగ్జామినేషన్ అంటాం, అది కంప్లీట్ గా చేయాల్సి ఉంటుంది. అది చేసినప్పుడు మాత్రమే మనకు ఆ కంటి లోపల రెటినాలు ఏమైనా చేంజెస్ స్టార్ట్ అవుతున్నాయా, డయాబెటీస్ వల్ల డయాబెటిక్ రెటినోపతి లక్షణాలు ఏమైనా వస్తున్నాయా అనేది మనకు తెలుస్తుంది. సో వన్స్ మనం ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేస్తే దాన్ని అడ్వాన్స్ స్టేజ్కి వెళ్లకుండా మనం అరికట్టచ్చు. దానివల్ల పేషెంట్కి విజన్ సేవింగ్ అవుతుంది, లేదంటే దానివల్ల విజన్ అనేది ఎఫెక్ట్ అయ్యి బ్లైండ్నెస్కు దారితీయచ్చు.
3: సో ఎంత తొందరగా మనం దాన్ని గుర్తించినట్లయితే అప్పుడు అంధత్వానికి దారి తీయకుండా
4: దాన్ని ఆపేయచ్చు.
3: ఆపేయచ్చు. బాగుంది డాక్టర్ గారు. అయితే ఈ పరీక్షలు ఎట్లా చేస్తారు, ఎన్ని రకాలుగా ఉంటాయి?
4: పరీక్షల్లో మనకు మెయిన్గా చేయాల్సింది ఏంటంటే క్లినికల్ ఎగ్జామినేషన్, అంటే మనం క్లినికల్గా చూస్తేనే సరిపోతుంది పేషెంట్కి. డ్రాప్స్ వేసి డైలెక్ట్ చేసి చూసినప్పుడు కంటి లోపల నరంలో చేంజెస్ కనిపిస్తాయి మనకు. ఎలా అంటే కంటి లోపల మనం మైక్రో అనియూరిజమ్స్ అంటాము, అవి ఎలా అంటే కంటి లోపల బ్లడ్ వెజిల్స్ ఉంటాయి కదా రెటినాలో, ఆ రెటినాలో బ్లడ్ వెజిల్స్లో మైక్రో స్ట్రక్చరల్ లెవెల్లో షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల లేదా లాంగ్ డ్యూరేషన్ షుగర్ ఉండడం వల్ల వాటిలో మెల్లిమెల్లిగా రక్తనాళాల్లో చేంజెస్ వస్తాయి, వాటిని మైక్రో అనియూరిజమ్స్ అంటాం మనం. ఆ మైక్రో అనియూరిజమ్స్ ఏమవుతాయంటే మెల్లిమెల్లిగా అవి బ్లీడింగ్ అయిపోయి డాట్ బ్లాడ్ హెమరేజెస్ వస్తాయి, హార్డ్ ఎక్సిడేట్స్ వస్తాయి, కాటన్ వూల్ స్పాట్స్ అంటాం, ఇవన్నీ చేంజెస్ అనమాట రెటినాలో వచ్చే మెడికల్ టర్మినాలజీ ఇవన్నీ. సో వీటి వల్ల ఏమవుతుందంటే కంటి లోపల నరంలో వాపు అన్నది స్టార్ట్ అవుతుంది. అది కంటి లోపల నరంలో వాపు ఒకవేళ సెంట్రల్ ఏరియాలో వచ్చిందంటే మన కంటి లోపల రెటినాలో సెంట్రల్ ఏరియాని మ్యాక్లా అంటాము. ఆ మ్యాక్లాలో వాపు వచ్చిందంటే దాన్ని మైక్లార్ ఎడిమా అంటాం. సో వన్స్ మ్యాక్యులర్ ఎడిమా స్టార్ట్ అయిందంటే పేషెంట్కి విజన్ లూజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు బ్లర్గా కనబడము, కొంచెం స్ట్రెయిట్ లైన్ ఏదైనా చూసినప్పుడు క్రాస్గా కనబడము, లేదంటే విజువల్ ఫీల్డ్లో మనకు మధ్యలో ఒక సెంటర్ డార్క్ స్పాట్ లా కనబడము, క్లియర్గా ఏదైనా ఫేస్ చూస్తే ఫేస్ పార్ట్లో ఏదైనా పార్ట్ కనబడకుండా మిగతా పార్ట్ కనబడము, ఇట్లా ఇవన్నీ లక్షణాలు వస్తాయి అన్నమాట. సో అవన్నీ మనకు సింప్టమ్స్ అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళినప్పుడు స్టార్ట్ అవుతా ఉంటాయి. ఇవి కాకుండా కొన్నిసార్లు ఇంకా మనం ఈ స్టేజ్లో కూడా డిటెక్ట్ చేయలేకపోతే అది ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి స్టేజ్కి వెళ్తుంది. ముందు నాన్ ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అంటాము, తర్వాత అది ప్రొలిఫరేటివ్ స్టేజ్కి వెళ్తుంది. ప్రొలిఫరేటివ్ స్టేజ్ అంటే ఇంకా అడ్వాన్స్ స్టేజ్ అనమాట. అందులో కంటి లోపల బ్లీడింగ్ కావడము, ఇంకా మనం రికగ్నైజ్ చేయకపోతే కంటి లోపల నరం ఊడిపోవడము, దాన్ని ట్రాక్షనల్ రెటినల్ డిటాచ్మెంట్ అంటాము. సో ఈ స్టేజెస్కి వచ్చిన తర్వాత మనకి ట్రీట్మెంట్ చేసినా కూడా పెద్ద యూజ్ లేని స్టేజెస్ అనమాట ఇవి. అడ్వాన్స్డ్ డయాబెటిక్ ఐ డిసీజ్ అంటాం వీటిని. సో ఇలా వెళ్లకుండా ఉండడానికి మనం రెగ్యులర్గా చెకప్ చేస్తూ ఉండాలి. అండ్ ఈ పేషెంట్స్ క్లినికల్తో పాటు మనకు మ్యాక్యులర్ ఎడిమా ఉందా లేదా తెలియాలంటే కొన్ని స్కాన్స్ ఉంటాయి అన్నమాట, దాన్ని ఓసీటీ స్కాన్ అంటాం మనం. ఓసీటీ
3: స్కాన్
4: నిర్ధారణ కన్ఫర్మేషన్ చేయడానికి మనం క్లినికల్ గా చూసింది కన్ఫర్మేషన్కి ఆ స్కాన్స్ యూజ్ చేస్తాం. ఆ స్కాన్స్ లో మనకి వాప్ ఏమన్నా ఉందా లేదా, ఒకవేళ ఉంటే ఎంత తగ్గింది మన ట్రీట్మెంట్ తర్వాత, లేకపోతే షుగర్ కంట్రోల్ లేకపోతే ఏమన్నా పెరిగిందా, అది రెగ్యులర్గా మనం చెకప్ చేస్తూ చూస్తే తెలుస్తుంటుంది. రెండోది యాంజియోగ్రామ్ ఉంటుంది కంటికి. యాంజియోగ్రామ్ లో కూడా మనకి ఏదైనా లీక్ ఏరియాస్ అంటే ఇందులో నుంచి డై లీక్ అవుతుంది, మనకు ఎక్కడ ప్రాబ్లం ఎక్కువ ఉంది, ఇది ఏ స్టేజ్ లో ఉంది, ప్రొలిఫరేటివ్ స్టేజ్కి వెళ్ళిందా లేదా కన్ఫర్మ్ చేసుకోవడానికి మనం ఫండస్ ఫ్లోరిసిన్ యాంజియోగ్రామ్ అంటాము, షార్ట్ కట్ లో FFA అంటాం దాన్ని. అది యాంజియోగ్రామ్ కూడా చేసి నిర్ధారణ చేసుకోవచ్చు.
2: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
1: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
2: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
1: సంప్రదించండి
2: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
1: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్ వాడి, నిజామాబాద్.
2: సెల్ 7288008086, ఫోన్ 08462223111.
3: సో పేషెంట్కి ఈ లక్షణాలు ఉండి మరి నిర్ధారణ అయిన తర్వాత ఎట్లాంటి ట్రీట్మెంట్ అనేటువంటిది ఉంటుంది?
4: ట్రీట్మెంట్ వచ్చేసి మనకి పేషెంట్ సపోజ్ ఇప్పుడు ఎర్లీ స్టేజ్లో వచ్చారనుకోండి, వాళ్ళకి వాళ్ళ ఫిజిషియన్ చూసారు, చూసి మీకు డయాబెటీస్ కొంచెం ఉంది, కంట్రోల్లో లేదు, లేదా కంట్రోల్లో ఉన్న లాంగ్ డ్యూరేషన్ ఉన్న ఫండస్ ఎగ్జామినేషన్ సజెస్ట్ చేస్తారు వాళ్ళు. అప్పుడు మనం ఫండస్ ఎగ్జామినేషన్ చూసినప్పుడు ఒకవేళ డయాబెటిక్ రెటినోపతి ఎర్లీ స్టేజెస్లోనే ఉంది అంటే మనం ట్రీట్మెంట్ ఏమి ఉండదు, జస్ట్ షుగర్ కంట్రోల్ చేసుకోవడము, మిగతా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేంజ్ చేసుకోవడం చేస్తే సరిపోతుంది. బట్ ఎప్పుడైతే కంటి లోపల నరంలో వాపు వచ్చిందో, లేదంటే కంటి లోపల బ్లీడింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిందో, లేదంటే కంటి లోపల రెటినా డిటాచ్మెంట్ అవుతుందో, అప్పుడే మనకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ చేయగలుగుతాము. సో వాపు ఉంది అంటే దానికి మెడిసిన్స్ ఉంటాయి, ఎర్లీ స్టేజెస్లో డ్రాప్స్ ఒకటి ఇస్తే సరిపోతుంది. బట్ ఎప్పుడైతే వాపు కూడా ఎక్కువ అవుతుందో కంటి లోపల మనం ఇంజెక్షన్స్ కూడా ఇవ్వాలి, వాటిని ఇంట్రావిట్రియల్ యాంటీవిజిఎఫ్ ఇంజెక్షన్స్ అంటాము. అవి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ వాపును అది తగ్గిస్తుంది. సో ఇంజెక్షన్ అంటే టెంపరీగా వర్క్ చేస్తుంది అంతే, అప్రాక్సిమేట్గా ఒక 4 to 5 weeks పనిచేస్తుంది. దాని తర్వాత మళ్ళీ స్కాన్ చేసి వాపు ఎంత తగ్గింది, ఒకవేళ ఇంకా స్టిల్ వాపు ఉంది అంటే మళ్ళీ ఇంజెక్షన్స్ రిపీట్ చేయడం ఇట్లాంటి అవసరం పడుతుంది. ఎప్పుడైతే బ్లీడింగ్ సివియర్గా అవుతుంది

0: ఎస్, చాలా మంచి ప్రశ్న అండి. మనకు డయాబెటిక్ రెటినోపతిలో ట్రీట్మెంట్ కంటే కూడా దాన్ని ప్రివెంట్ చేయగలగాలి. దాని ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. ఎందుకు అంటే మనం ప్రివెంట్ చేసుకుంటే ట్రీట్మెంట్ చేయాల్సిన స్టేజ్కి రాదు అది, సో ట్రీట్మెంట్ కూడా అవసరం ఉండదు. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఈ పేషెంట్స్కి నేను రెగ్యులర్గా ఇచ్చే కౌన్సిలింగ్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్. ద ఫస్ట్ వచ్చేసి డైట్. డైట్ అనగానే చాలామంది పేషెంట్స్ మన దగ్గరకు వచ్చిన వాళ్ళు, సార్ నేను రెగ్యులర్గా డైట్ మెయింటైన్ చేస్తున్నాను, ఆయన షుగర్ కంట్రోల్లో ఉండట్లేదు, దానికి ఏం సలహా ఇస్తారు మీరు అని అడుగుతారు. అప్పుడు నేను వాళ్ళని ఫుడ్ హ్యాబిట్స్ అడుగుతాను. సో మీరు ఫుడ్ ఏం తీసుకుంటున్నారు, ఏం చేస్తుంటారు, మీరు ఏ ఫుడ్ తీసుకుంటున్నారు మార్నింగ్ నుంచి నైట్ వరకు అంటే, సార్ మేము ఏది షుగర్ వచ్చినప్పటి నుంచి షుగర్ ఐటమ్స్ తీసుకోవట్లేదు, ఈవెన్ టీ కాఫీలో కూడా షుగర్ వేసుకోవట్లేదు, మిగతా నార్మల్ ఫుడ్డే తీసుకుంటున్నాం సార్, అయినా కూడా షుగర్ కంట్రోల్ కావట్లేదు అంటారు. సో అందరికీ చాలామందికి తెలియంది ఒకటి ఏంటి అంటే, షుగర్ అనేది ఓన్లీ షుగర్ ఐటమ్స్ తింటేనే వస్తుందని కాదు. సో షుగర్ అనేది మనం ఏంటంటే జస్ట్ లైక్ ఇట్ ఈస్ ఎ కార్బోహైడ్రేట్. కార్బోహైడ్రేట్ ఎక్కడెక్కడైతే ఉంటుందో మనం తినే ఫుడ్స్లో, దానివల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. సో మనం రెగ్యులర్గా ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ ఫుడ్స్లో మనకు చూసుకుంటే, మనం తినే బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ ప్రిడామినెంట్లీ మేడప్ ఆఫ్
1: కార్బోహైడ్రేట్స్
0: అంటే బియ్యం కానీ గోధుమలు కానీ. సో బియ్యం గోధుమల్లో ప్రిడామినెంట్ గా ఉండేది కార్బోహైడ్రేట్. సో మనం రెగ్యులర్ గా ఇప్పుడు 3 పూటలు అన్నం తీసుకున్నాం అనుకోండి, కంప్లీట్ గా కార్బోహైడ్రేట్ డైట్ అది. సో దానివల్ల హై షుగర్స్ కంపల్సరీగా అవుతాయి. బట్ ఎప్పుడు తీసుకోవాలంటే, ఎవరైతే లేబర్ వర్క్ చేస్తారు ఎక్కువ, ఇప్పుడు హార్డ్ వర్క్ వెయిట్ లిఫ్టింగ్ కానీ ఏదైనా లేబర్ మాన్యువల్ లేబర్ ఉన్నారనుకోండి, వాళ్ళు తీసుకోవాలి ఆ డైట్. ఎలా అంటే మనకి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. సో అలా కాకుండా మనం ఎక్సెస్ అమౌంట్ లో తీసుకున్నాం అనుకోండి మన రిక్వైర్మెంట్ కన్నా, డెఫినెట్ అదేమవుతుందంటే బ్లడ్ లోనే కలుస్తుంది, బ్లడ్ లోనే అలానే ఉంటుంది, షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతుంటాయి. అండ్ ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఏమవుతుందంటే, దానివల్ల ఒబేసిటీ వేరే ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. దీన్నే మనం మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం అన్నమాట. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే షుగర్ లెవెల్స్ అబ్నార్మల్ ఉంటాయి, బీపీ అబ్నార్మల్ ఉంటుంది, కొలెస్ట్రాల్ అబ్నార్మల్ ఉంటుంది, ఒబేసిటీ ఉంటుంది. వీటిలో ఈ 5 ఐటమ్స్లో ఏ 3 ఉన్నా కానీ మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. సో వాళ్ళకి మనం ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, ఫుడ్ ఐటమ్స్లో ఎప్పుడైనా కానీ వాళ్ళు తినేటప్పుడు బియ్యము గోధుమలు ఈ రెండు వీటితో చేసి ఎనీ ఐటమ్, అంటే ఇప్పుడు మన సౌత్ ఇండియన్ ఫుడ్స్ ఉంటాయి, ఇడ్లీ చపాతి ఉప్మా వడ దోశ ఎవ్రీథింగ్, ఇవన్నీ మనకు చేసినవి మైదా లేదా బియ్యం గోధుమ పిండితోనే చేస్తాము. సో అవన్నీ అవాయిడ్ చేయడం చాలా మంచిది. సో వాటి ప్లేస్లో మనం ఏం చేయాలి అంటే, వీటికి బదులుగా ఏదైనా వెజిటేబుల్ సలాడ్స్ కానీ స్ప్రౌట్స్ కానీ లేకపోతే మిల్లెట్స్, మనకు జొన్నలు ఉంటాయి, జొన్నలు బెటర్ ఆప్షన్, గోధుమలు బియ్యం కన్నా బెటర్ ఆప్షన్. ఎందుకంటే అందులో షుగర్ కంటెంట్ తక్కువ ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ డైటరీ ఫైబర్ ఎక్కువ ఉన్న ఐటమ్స్, మిగతా మినరల్స్ ఉన్న ఐటమ్స్ ఎక్కువ తీసుకుంటే, మనం ఫుడ్ తీసుకున్న వెంటనే అది స్థూల పోషకాలు కాబట్టి వాటిలో డైటరీ ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఆ ఫైబర్ ఏం చేస్తుందంటే, మనం తిన్నప్పుడు డైజెస్ట్ అయ్యేటప్పుడు షుగర్ లెవెల్స్ ఒకేసారి ఇమీడియట్ గా రిలీజ్ చేయదు బ్లడ్ లోకి. ఎలా అంటే, ఫిల్టర్ చేసినట్టుగా జస్ట్ స్లో స్లోగా షుగర్ ని బాడీలో బ్లడ్ లోకి పంపిస్తుంది. దానివల్ల మనం తిన్న తర్వాత ఇమీడియట్ గా మనకు షుగర్ హై స్పైక్స్ రావు. అదే మనం డైరెక్ట్ అన్నం తిన్నాం అనుకోండి, డైరెక్ట్ తిన్న తర్వాత వెంటనే చూస్తే షుగర్ ఒక 300-400 వెళ్ళిపోతుంది. మళ్ళీ ఒక 1/2 అవర్ 1 అవర్కి అది అరిగిపోతుంది, ఎందుకంటే ఫైబర్ ఎక్కువ లేదు కాబట్టి అరిగిపోతుంది, మళ్ళీ మనం తినగానే మళ్ళీ పెరుగుతుంది. సో అట్లా కాకుండా ఉండాలంటే మనం డైటరీ హ్యాబిట్స్ కంపల్సరీగా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఎవ్రీ పేషెంట్ ఎప్పుడైతే రెటినా ప్రాబ్లమ్తో సఫర్ అవుతుంటారో, నేను వాళ్ళకి ఇచ్చే బెస్ట్ సజెషన్ ఇది అనమాట, వెజిటేబుల్ సలాడ్స్ కానీ స్ప్రూట్స్ కానీ లేదంటే ఏదైనా జొన్న రొట్టెతో కర్రీ ఎక్కువ తినాలి. సో మనం ఏం చేస్తామంటే, కొంచెం కర్రీ ఫ్రై కర్రీస్ అట్లా పెట్టుకొని రైస్ ఎక్కువ తింటాము, దాన్ని చేంజ్ చేయాలన్నమాట. ఎలా అంటే, ఒక రోటీ పెట్టుకొని కర్రీస్ ఏం చేయాలంటే, ఉప్పు కారము నూనె తక్కువ వేసి వండుకొని కర్రీతో ఎక్కువ మనం కడుపు నింపాలి. అప్పుడు ఏమవుతుందంటే, ఆ కర్రీలో ఉండే మన వెజిటేబుల్స్లో ప్రిడామినెంట్గా ఉండేది వాటర్ అండ్ ఫైబరే ఉంటుంది, షుగర్ చాలా తక్కువ ఉంటుంది అందులో. సో మనకు కడుపు నిండుతుంది, మన ఆకలితో ఉండాల్సిన అవసరం లేదు, అట్ ద సేమ్ టైం షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లోకి వస్తాయి. ఈవెన్ దిస్ ఈజ్ గుడ్ ఫర్ వెయిట్ లాస్ ఆల్సో. సో వెయిట్ లాస్ అవడం వల్ల ఆటోమేటిక్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది, దానివల్ల షుగర్ కూడా కంట్రోల్లోకి వస్తుంది. సో ఇలా చాలా మంది పేషెంట్స్ నేను వచ్చిన వాళ్ళకి ఈ సజెషన్ ఇచ్చాను, చాలా మంది కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయింది. వాళ్ళకి డయాబెటిక్ రెటినోపతితో పాటు సిస్టమిక్ షుగర్ లెవెల్స్ కూడా చాలా కంట్రోల్లోకి వచ్చినాయి. వాళ్ళు ఇంతకుముందు ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు, మల్టిపుల్ టాబ్లెట్స్ వేసుకునే వాళ్ళు, ఇప్పుడు ఆ డోసెస్ అన్ని తగ్గిపోయినాయి, నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో దిస్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ దీస్ పీపుల్.
2: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
3: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
2: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
3: సంప్రదించండి
2: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
3: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 7288008086. ఫోన్ 08462

0: 223111.
1: చాలా బాగుంది డాక్టర్ గారు. యాక్చువల్గా మీరు డయాబెటిక్ రెటినోపతితో వస్తే మీరు వాళ్ళకి డైట్ చెప్పడం ద్వారా, అంటే మొత్తం డైట్ కంట్రోల్ ద్వారా డయాబెటిక్ కంట్రోల్లోకి వచ్చేసి మీరు అన్నట్టు ఐ మీద కూడా దాని ప్రెషర్ ఎక్కువ పడకుండా
2: ఉంటుంది.
1: చాలా బాగుంది డాక్టర్ గారు. అయితే ఇప్పుడు మనం ఈ ఒకవేళ తెలుసో తెలియకనో వాళ్ళకి అవగాహన ఉండో ఉండకనో దీని నిర్లక్ష్యం చేయడం వల్ల ఇప్పుడు స్టేజ్కి వచ్చినటువంటి వాళ్ళకి మరి మనం ఏ విధమైనటువంటి చికిత్స అందిస్తారు?
2: చికిత్స అంటే మనకు కంటి లోపల రెటినాలో మ్యాక్లర్ ఎడిమా ఉంటే దానికి ఇంజెక్షన్స్ ఇస్తాము, మెడికేషన్ ఇస్తాము. ఒకవేళ ప్రొలిఫరేటివ్ స్టేజ్కి ఆల్రెడీ వెళ్ళింది అంటే ఆ ప్రొలిఫరేటివ్ స్టేజ్ ఫర్దర్గా ఇంకా బ్లీడింగ్ కాకుండా, ఆల్రెడీ బ్లీడింగ్ కాకపోతే మనం వాళ్ళకి బ్లీడింగ్ కాకుండా ఫర్దర్గా రెటినా డిటాచ్మెంట్ అవ్వకుండా ఉండడానికి దానికి లేజర్ ఆప్షన్ ఉంటుంది. ఆ లేజర్ ఏంటంటే మనం ప్యాన్ రెటినల్ ఫోటోకోయాగ్యులేషన్ లేజర్ అంటాము, షార్ట్ కట్లో పిఆర్పి లేజర్ అంటాం దాన్ని. ఆ పిఆర్పి లేజర్ చేస్తే ఏమవుతుందంటే ఆ రెటినా ప్రాబ్లం ఏదైతే ఉందో అది అక్కడనే స్టెబిలైజ్ అయ్యేటట్టుగా ఇది హెల్ప్ చేస్తుంది లేజర్. సో ఇది 100% మళ్ళీ వర్క్ చేస్తాను కాదు. సో మనకి రూట్ కాజ్ వచ్చేసి సిస్టమిక్ డయాబెటిస్ కంట్రోల్. సిస్టమిక్ డయాబెటిస్ కంట్రోల్ లేనప్పుడు మనం ఎన్ని ట్రీట్మెంట్ చేసినా వేస్టే, అవన్నీ అవి ఎఫెక్టివ్గా పనిచేయవు. సో ఎప్పుడైనా కానీ మనకు సిస్టమిక్ కంట్రోల్ ఉండాలి. 3 ఫ్యాక్టర్స్, డయాబెటీస్, లిపిడ్ లెవెల్స్, బీపీ, ఈ 3 కంట్రోల్లో ఉన్నప్పుడే మనం డయాబెటిక్ రెటినోపతికి ట్రీట్మెంట్ చేసినా పేషెంట్ రెస్పాన్స్ అనేది బాగుంటుంది. ఇవి లేకుండా మనం ఎన్ని ట్రీట్మెంట్ చేసినా కూడా వేస్ట్ అవ్వండి. సో అందుకే సిస్టమిక్ కంట్రోల్ ఈస్ ద కీ ఫర్ మేనేజింగ్ డయాబెటిక్ రెటినోపతి.
1: సో ప్రతి ఒక్కరు 3 విషయాలను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 కంట్రోల్లో ఉన్నప్పుడే మీరు చేసిన ఆపరేషన్ కానీ ఇంకా మీరు ఇచ్చిన మందులు కానీ చాలా బాగా పనిచేస్తాయి, వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళ జీవనాన్ని గడపగలుగుతారు. కానీ వీటిని కంట్రోల్లో ఉంచకుండా మీరు ఎంత ట్రీట్ చేసినా కూడా యూజ్ ఉండదు. సో శ్రోతలు విన్నారు కదా ఈరోజు, మరి ఈ డయాబెటిక్ రెటినోపతి అంటే ఏంది, మరి దీన్ని లక్షణాలు ఎట్లా ఉంటాయి, దీన్ని చికిత్స ఏ విధంగా ఉంది, దీన్ని కేవలం ఆహార నియమాలు సరిగ్గా పాటించినట్టయితే కూడా ఎలాంటి సర్జరీ అవసరం పడకుండా తగ్గించుకోవచ్చు మొదలైన విషయాలు మనకు డాక్టర్ నవీన్ నూకల గారు చక్కగా వివరించారు. మరి ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
2: థ్యాంక్ యూ.
3: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
0: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
3: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర ఖలీల్వాడి నిజామాబాద్,
0: ఫోన్ 08462223111.
4: మరి ఇంతవరకు డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు శ్రోతలకు సూచనలు తెలియజేశారు.

0: శ్రోతలు మీరు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్ పై ప్రభాత్ లహరి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
3: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
4: ఆ చిహ్నం లేకపోతేనో?
3: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
5: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
6: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
7: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
8: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: శ్రోతలకు గమనిక, ఈ ఉదయం 8 గంటలకు డాక్టర్ సీమనాయక్ డెంటల్ హాస్పిటల్ ఖలీవాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఎత్తు, వంకరపల్లు, నోటి దుర్వాసన, క్లిప్ ట్రీట్మెంట్, ఇంప్లాంట్స్ గురించి దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ సీమనాయక్ గారు తగిన సలహాలు ఇస్తారు.
2: ఏమైంది, ఎందుకంత నిష్ఠూరం?
3: ఏమీ కాలేదనే కదా నా బాధ.
2: అంటే
3: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్లా పాపాలేరు, అదే కదా నా బాధ.
2: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
3: సంప్రదించండి.
2: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
3: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 0846225334.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: శంకర్ మహాదేవన్, రెణీనా రెడ్డి గానం చేసిన జనతా గ్యారేజ్ చిత్రం నుండి పాటను విన్నారు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ఇప్పుడు వినండి అధినేత చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసింది, సంగీతం అందించారు శ్రీకాంత్ దేవా.

0: ఇప్పుడు సమయం 8 గంటలు. వినండి డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
1: ఈ ప్రాయోజిత కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు
2: డాక్టర్ సీను నాయక్, నిజామాబాద్ సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల, ఖలీల్వాడి, నిజామాబాద్. హెల్ప్ లైన్ 7799050505.
3: ఎప్పట్లాగే ఈ రోజు కూడా మరి దంత సమస్యల గురించి తెలుసుకుందాం. నాతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సీను నాయక్ గారు. గత 23 సంవత్సరాలుగా మన నిజామాబాద్ జిల్లాలో తన సేవలను అందిస్తూ, అట్లాగే ఎయిమ్స్లో తన పట్టాను కంప్లీట్ చేసి, ప్రస్తుతం ప్రొఫెసర్గా బిజీగా ఉంటూ కూడా ప్రతి వారం మరి దంత సమస్యలపైన అవగాహన కల్పించేందుకు మన ఆకాశవాణికి వచ్చి అమూల్యమైన సలహాలు సూచనలు అందిస్తున్నారు. మరి వారిని అడిగి ఈరోజు మరిన్ని దంత సమస్యల గురించి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం.
4: నమస్కారం.
3: డాక్టర్ గారు, ఇప్పుడు జనరల్గా మనం చూసినట్టయితే మీరు ఎత్తు వంకర పనుల గురించి చాలాసార్లు చాలా విషయాలు తెలియజేశారు. ఇప్పుడు పొరపాటున మరి ఈ పుచ్చిపోయిన పళ్ళు కనుక ఉన్నట్టయితే, ఆ పళ్ళు పూర్తిగా పాడై పన్ను తీయాల్సి వస్తే, మరి ఆ పన్ను ప్లేస్లో ఇంకో పన్ను ఏమన్నా అమర్చవచ్చా? అది ఎట్లా అమర్చగలుగుతాం?
4: ఒకటేమంటే, మనకు ఏ కారణం చేతనైనా పళ్ళు లేని వారికి వాళ్ళు పళ్ళు పెట్టించుకోవాలంటే చాలా రకాల పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు ఇదివరకు ఏమంటే మనకు ఓన్లీ అంటే ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్తే 2 ఆప్షన్స్ ఉండేవి మనకు. ఒకటేమో రోజు తీసి పెట్టుకునే డెంచర్స్, లేకపోతే పక్క పళ్ళు సపోర్ట్ తీసుకుని పెట్టుకునే ఫిక్స్డ్ పళ్ళు. ఈ 2 ఆప్షన్స్ ఉండేవి. ఇప్పుడు ఏ కారణం చేతన పళ్ళు ఊడిపోతే, అంటే చిగుళ్ళ సమస్య వచ్చి పళ్ళు ఊడిపోతే చాలామందికి, డయాబెటీస్ ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్లో, కొంతమందికి ఏమో పిప్పి పళ్ళు వచ్చి సకాలంలో వాళ్ళు చికిత్స చేయించుకోకపోతే డాక్టర్ గారే కొన్నిసార్లు ఆ పన్ను సేవ్ చేయలేని పక్షంలో ఆ పళ్ళు తీసేయడం జరుగుతుంది. ఇంకోటి ఏమంటే యాక్సిడెంట్లో అనివార్య కారణాల వల్ల కూడా మనకు ఈ పళ్ళు ఊడిపోతూ ఉంటాయి, అంటే యాక్సిడెంట్లు ఊడిపోవడం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇలాంటి పేషెంట్స్ వాళ్ళు పళ్ళు పెట్టించుకోవాలనుకుంటే ఏ రకమైన పద్ధతులు ఉన్నాయి అంటే, ఇప్పుడు మనకు ఇదివరకు పక్క పళ్ళు సపోర్ట్ తీసుకుని పెట్టుకునే ఆప్షన్ తో పాటు ఇప్పుడు డైరెక్ట్గా మనకి ఎముకలో స్క్రూ ఇంప్లాంట్ పెట్టి పక్క పళ్ళు సపోర్ట్ లేకుండా ఇంప్లాంట్, ప్యూర్ టైటానియం ఇంప్లాంట్ తోటి పళ్ళు పెట్టుకునే ఆప్షన్ ఉంటుందండి. సో ఇది మనకేమంటే మొత్తం పళ్ళు లేవని, మొత్తం అన్ని పళ్ళు ఊడిపోయినాయి, ఊడిపోతే ఏమయ్యేది? ఇప్పుడు ఇదివరకు ఒకటే ఆప్షన్ ఏమంటే డెంచర్స్ పెట్టుకోవడం, అంటే పైన ఒక డెంచరు కింద ఒక డెంచర్ పెట్టుకునేవాళ్ళు. ఆ డెంచర్ కూడా చాలా మందికి సెట్ అయ్యే కాదు, లూజ్ ఉండి పడిపోయేది, నీళ్ళు తాగినా పడిపోయేది, లేదా తినేటప్పుడు పడిపోయేది, లేకపోతే మాట్లాడుతున్నప్పుడు పడిపోవడం, ఇలాంటి సమస్యలతో చాలా మంది బాధపడేవాళ్ళు. ఇప్పుడు అలాంటి పేషెంట్స్కి ఇంప్లాంట్స్ ద్వారా మనం అన్ని పై దవడలో ఫుల్ టీత్, కింద దవడలో ఫుల్గా టీత్ పెట్టచ్చు. సో ఇంప్లాంటేషన్ ద్వారా మనకు ఫిక్స్ పళ్ళు పెట్టుకునే అవకాశం ఉంది. ఈ ఇంప్లాంట్ ద్వారా చాలా మందికి ఏమంటే ఫిక్స్ పళ్ళు పెట్టే అంత ఉందా, అంత అలా పెట్టుకోవచ్చా అని చాలా మందికి అపోహ ఉంటుంది. పెట్టుకుంటే చాలా నొప్పితో కూడుకున్నదేమో, లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లం వస్తుందేమో. చాలా మందికి డబ్బుతో ప్రాబ్లం లేదు ఆజకాలం, ప్రస్తుత కాలంలో డబ్బుతో సమస్య లేదు. సో ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో మనకు, పెట్టుకుంటే పన్ను పీక్తేనే ఇంత నొప్పి ఉంటుంది, ఇది పెట్టుకుంటే ఎంత నొప్పి ఉంటుందో, మనం భరిస్తామో భరించామో అనేది చాలా మందికి అపోహ ఉంటుంది. సో మనం ఇంప్లాంట్ పెట్టేటప్పుడు కూడా మనకు ఏమాత్రం మనకు ఇబ్బంది లేకుండా, ఏమాత్రం నొప్పి లేకుండా మనం ఇంప్లాంటేషన్ చేసుకొని ఫిక్స్ పళ్ళు పెట్టుకునే ఆప్షన్ ఉందండి. సో ఇలాంటి పేషెంట్స్కి ఏమంటే మనకు ఫిక్స్ పళ్ళు పెట్టుకుంటే ఏమంటే మనకు మన పళ్ళు ఇదివరకు ఎలా ఉన్నాయో అంతే విధంగా మనకు ఈ పళ్ళు రీప్లేస్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో డెంచర్ వల్ల ఏమవుతుంది అంటే మనకు రోజు తీయాలి, క్లీన్ చేయాలి, పెట్టాలి, ఇలాంటి చాలా సమస్యలు ఉంటాయి. ఎక్కడన్నా ఊరికి వెళ్ళినప్పుడు రోజు తీయాలన్నా, ఎవరి ముందర తీయాలన్నా కూడా ఇబ్బంది.
3: అవును.
4: సో అలాంటి పేషెంట్స్కి మనం ఈ ఇంప్లాంటేషన్ ద్వారా ఫిక్స్ పళ్ళు పెట్టుకుంటే వాళ్ళు ముందు ఎలా నమ్మలగలిగే వాళ్ళు, ముందు ఎలా నవ్వేవాళ్ళు, ఆ విధంగా మనం ఈ ఫిక్స్డ్ పళ్ళును ఇంప్లాంటేషన్ ద్వారా మనం చేసుకోవచ్చు అండి.
3: బాగుంది డాక్టర్ గారు మీరు అన్నట్టు. జనరల్గా ఇప్పుడు సహజంగా మనం చూసినట్టయితే ఒక వయసు వచ్చిన తర్వాత కంప్లీట్ పళ్ళు అనేటువంటి పోతూ ఉంటాయి చాలా మందికి. అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు ఒక వరం లాంటి విషయం మీరు చెప్తున్నారు. ఎందుకంటే మీరు అన్నట్టు వాటిని ఫిక్స్డ్ పళ్ళలాగా అమర్చేస్తే, అంతకుముందు వాళ్ళు నైట్ పడుకునేటప్పుడు తీసేయడం, మళ్ళీ ఉదయం లేవగానే పెట్టుకోవడం, మళ్ళీ వాటిని బ్రష్ చేసి తీసి కడగడం, ఇట్లాంటివన్నీ ఉంటుండే. ఇప్పుడు అది నార్మల్ లైఫ్లో మనం ఎట్లా చేస్తున్నామో అట్లా చేసుకునేటువంటి అవకాశం వచ్చింది అంటారు.
5: వింటున్నారా, రేపు పింకీ స్కూల్లో నాటకం వేస్తుంది, మనం వెళ్ళాలి.
6: అరే, నా బంగారం హీరోయిన్ పాత్ర వేస్తుందా?
5: కాదు, రాక్షసి పాత్ర. దాని వంకర టింకర పళ్ళం చూసి టీచర్ ఆ పాత్ర ఇచ్చింది.
6: అయితే వెంటనే ఆర్థోడాంటిస్ట్ డాక్టర్ సీను నాయక్ ని కలుద్దాం. మన పింకీ స్మైల్ ఇంకా పలు అందంగా మార్చేద్దాం.
5: డాక్టర్ సీను నాయక్,
3: డెంటల్ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. హెల్ప్ లైన్ 7799050505. డాక్టర్ సీను నాయక్,
5: ఎత్తు, వంకరపల్లు, నోటి దుర్వాసన మొదలైన సమస్యలకు
3: డాక్టర్ సీను నాయక్, డెంటల్ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. హెల్ప్ లైన్ 7799050505. మరి ఇది చేయటానికి మరి ఎట్లాంటి మీరు ట్రీట్మెంట్ అనేట అంటే స్క్రూస్ ఎన్ని ప్లేస్లలో పెడతారు అండ్ ఎట్లా దాన్ని మనం ఫిక్స్ చేస్తాం? కంప్లీట్ డెంచర్ అయితే
4: కంప్లీట్ మామూలుగా రో తీసి పెట్టుకుని డెంచర్ ఇది వరకు మనం చెప్పినట్టు ఇది డెంచర్ ఇస్తాము. ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవాలి అనుకుంటే టోటల్గా పళ్ళు పోయిన వాళ్ళు కానీ, లేకపోతే పార్షియల్గా సగం పోయిన వాళ్ళు పోయిన వాళ్ళు కానీ, లేకపోతే ఒకటి రెండు పళ్ళు పోయిన వాళ్ళు కూడా ఈ ఇంప్లాంట్స్ ద్వారా మనకు పర్మనెంట్ పళ్ళు పెట్టించుకోవచ్చు. సో ఈ ఇంప్లాంట్స్ తోటి మనకు ఫెయిల్యూర్ రేట్ అనేది చాలా చాలా తక్కువ అండి. మనకు పెట్టేటప్పుడు కూడా ఇంప్లాంట్స్ పెట్టి పళ్ళు పెట్టేటప్పుడు కూడా మనకు చాలా అసలు ఏమాత్రం నొప్పి లేకుండా మనం ఈ ఇంప్లాంట్ పెట్టి ఫిక్స్ పళ్ళు పెడుతున్నాము. ఇంకోటి ఏమంటే దీంట్లో రెండు పద్ధతులు ఉంటాయి మనకు, అంటే ఈ ఇంప్లాంట్స్ పెట్టే పద్ధతుల్లో రెండు రకాలు ఉంటాయి. చాలామందికి ఏమంటే మాకు ఇమీడియట్ కావాలి, అంటే మాకు ఈరోజు పళ్ళు లూజ్ ఉన్న పళ్ళు తీసేసి రేపటికి మాకు పర్మనెంట్ పళ్ళు కావాలి అనే చాలామందికి అదే ఉద్దేశంతో చాలామంది వస్తుంటారు. సో అలాంటి వాళ్ళకు కూడా మనకు ఈ ఇంప్లాంట్స్ ద్వారా బేసల్ ఇంప్లాంట్స్ అంటారు, ఆ ఇంప్లాంట్స్ని పెట్టి మనం ఫిక్స్ పళ్ళు పెట్టుకోవచ్చు. ఇంకోటి ఏమంటే మనకు టూ స్టేజ్ ఇంప్లాంట్స్ అని కూడా ఉంటాయి. ఈరోజు మనం ఇంప్లాంట్ పెట్టి 3 నెలల తర్వాత కూడా మనం ఈ ఫిక్స్ పళ్ళు పెట్టుకునే ఆప్షన్ ఉంటుంది. సో అది ఆ డాక్టర్ ఎంత ఎముక అవైలబుల్ ఉంది ఆ దవడలో, సో పేషెంట్ ఎకానమీ పరిస్థితి ఏంది, ఎంత అమౌంట్ పెట్టుకోగలరు, సో ఇలాంటి ఫ్యాక్టర్స్ని డిసైడ్ చేసి ఏ రకమైన ఇంప్లాంట్స్ పెట్టుకోవాలి, ఎన్ని ఇంప్లాంట్స్ పెట్టాలి అనేది ఆ డాక్టర్ గారు డిసైడ్ చేసి చెప్తారు పేషెంట్కి. సో ఏదేమైనా కూడా మనకు వీళ్ళు ఫిక్స్ పళ్ళు పెట్టుకోవాలనుకుంటే పక్క పళ్ళను ఏమాత్రం సపోర్ట్ తీసుకోకుండా, పక్క పళ్ళను అరగదీయకుండా మనము డైరెక్ట్గా మనం ఏ ప్లేస్లో అయితే పన్ను పోతుందో అదే ప్లేస్లో మనం సింపుల్గా ఒక ఇంప్లాంట్ టైటానియం ఇంప్లాంట్ పెట్టి దాంతో మనం ఈ ఫిక్స్ పళ్ళు పెట్టుకునే ఆప్షన్ ఉంది. ఇది ఉన్న లేటెస్ట్ టెక్నిక్. సో చాలామంది ఇప్పుడు చాలామంది పేషెంట్స్ కూడా ఇదే టెక్నిక్ని ఫాలో అయ్యి చాలామంది ఇదే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. ఇంకోటి ఏమంటే చాలామందికి ఇంకో డౌట్ ఏముంటుందంటే ఈ ఇంప్లాంట్స్ పెట్టుకుంటే ఏమైనా సెప్టిక్ అవుతుందా, లేకపోతే ఎన్ని సంవత్సరాలు వస్తుంది అనేది చాలామంది కూడా చాలామంది అడుగుతుంటారు. ఇది ప్యూర్ టైటానియం, మన మన బాడీ మనకు ఒక పార్ట్ లాగా ఎలా యాక్సెప్ట్ చేస్తుందో అలాగే యాక్సెప్ట్ చేస్తుంది. ఫెయిల్యూర్ రేట్ అనేది చాలా నెగ్లిజిబుల్ మామూలుగా అయితే. సో దీనివల్ల సెప్టిక్ అవ్వడము, ఫ్యూచర్లో పెయిన్ రావడము, లేకపోతే వాపు రావడము అలాంటివి ఏం జరగదు. కాబట్టి నిస్సంకోచంగా మనకు ఏమాత్రం డౌట్ లేకుండా ఈ ఇంప్లాంటేషన్ ద్వారా ఫిక్స్ పళ్ళు పెట్టించుకోవచ్చు అండి.
5: వింటున్నారా, రేపు పింకీ స్కూల్లో నాటకం వేస్తుంది, మనం వెళ్ళాలి.
6: అరే, నా బంగారం హీరోయిన్ పాత్ర వేస్తుందా?
5: కాదు, రాక్షసి పాత్ర. దాని వంకర టింకర పళ్ళం చూసి టీచర్ ఆ పాత్ర ఇచ్చింది.
6: అయితే వెంటనే ఆర్థోడాంటిస్ట్ డాక్టర్ సీను నాయక్ ని కలుద్దాం. మన పింకీ స్మైల్ ఇంకా పళ్ళు అందంగా మార్చేద్దాం.
5: డాక్టర్ సీను నాయక్,
3: డెంటల్ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. హెల్ప్ లైన్ 7799050505. డాక్టర్ సీను నాయక్,
5: ఎత్తు, వంకరపల్లు, నోటి దుర్వాసన మొదలైన సమస్యలకు

0: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ కలీలవాడి నిజామాబాద్. హెల్ప్ లైన్ 77990505.
1: బాగుంది డాక్టర్ గారు. అంటే మీరు అన్నట్టు ఈ ఫిక్స్డ్ పళ్ళు అనేటువంటిది కంప్లీట్ డెంచర్ అన్ని అవసరం లేకుండా ఎంత అవసరం పడితే అంత, నాలుగు పళ్ళు అవసరం పడితే నాలుగు, రెండు పళ్ళు అవసరం పడితే రెండు, లేదు ఒక పన్ను అవసరం పడితే ఒక పన్ను. అంటే మీరు ఇందాక చెప్పినట్టు ఏదో యాక్సిడెంట్ జరిగింది, రెండు పళ్ళు ఊడిపోయినాయి, అప్పుడు ఈ ఇంప్లాంట్స్ పెట్టుకునేటువంటి అవకాశం ఉంది అంటారు. సో మరి ఈ యాక్సిడెంట్ కేసులలో మనం చూసినట్టయితే వీళ్ళకి బోన్, మీరు అన్నారు అసలు ఈ బోన్ ఏ పరిస్థితిలో ఉండాలి, దానికి ఎట్లా మీరు ట్రీట్మెంట్?
2: యూజువలీ అనే బోన్ అది మేము ఈ CBCT అని ఒక స్కానింగ్ ఉంటుంది, ఆ స్కానింగ్ చేయిస్తాం పేషెంట్లకి. ఆ స్కానింగ్ చేయిస్తే లోపల ఎముక ఎంత ఉంది, సో దాని మీదకి వెళ్ళి ఈ ఇంప్లాంట్ సైజ్ అనేది డిసైడ్ అవుతుంది. సో మన ఓ పేషెంట్కి చాలామందికి ఒక పదేళ్ల ముందే పళ్ళు ఊడిపోయినాయి, సో ఇప్పుడు ఫిక్స్ పళ్ళు పెట్టించుకోవాలి అంటే, సో దాన్ని కూడా మేము ఆ బోన్ అసెస్ చేస్తాం. ఆ ఎముక మంచిగా లోపల ఉంటేనే ఈ ఇంప్లాంట్ పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కొన్నిసార్లు బోన్ ఆగ్మెంటేషన్ అంటే బోన్ కూడా రిప్లేస్ చేసి మనకు ఎలాంటి ఫిక్స్ పళ్ళు పెట్టుకునే ఆప్షన్ కూడా ఉంది. సో ఇప్పుడు ఇంకోటి ఏమంటే, మనకు ఇది వరకు పళ్ళు పెట్టాలి అంటే ఇంప్లాంట్ పెట్టిన ఇంప్లాంట్ మీదకి వెళ్ళి పన్ను వస్తుంది. సో ఈ పన్ను పెట్టాలంటే ఇది వరకు మనకు ఏం చేసేవాళ్ళమంటే ఓన్లీ ఇంప్రెషన్ అంటే మనం సైజ్ తీసుకొని ఆ సైజ్ని దాంతో మనం ఒక మోడల్ చేసి ఆ మోడల్ ల్యాబ్ పంపించేవాళ్ళం. సో ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నిక్ ప్రకారం ఏమంటే డైరెక్ట్గా ఈ సైజ్ తీసుకోవడము, ఆ మోడల్ పోరు చేయడము, తర్వాత ల్యాబ్ పంపించడం కాకుండా డైరెక్ట్గా స్కానింగ్ చేసి ఏదైతే మనం ఇంప్లాంట్స్ పెడుతున్నామో ఆ ఇంప్లాంట్స్ని స్కానింగ్ చేసి ఆ స్కానింగ్ చేసిన ఫైల్ని మనం ల్యాబ్కి అప్లోడ్ చేస్తే ఆ ఇమేజ్ ద్వారా వాళ్ళు పళ్ళు తయారు చేసి పంపిస్తున్నారు. సో ఇది వరకు ఏమంటే మనకు ఈరోజు మనం సైట్ తీసుకుంటే మేము కొరియర్ వేసేవాళ్ళం, కొరియర్ చేసిన తర్వాత హైదరాబాద్ వెళ్ళేది, హైదరాబాద్ నుంచి రావాలంటే ఇంకో రెండు మూడు రోజులు టైం పట్టేది, వాళ్ళు చేయాలి ఏమంటే. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. సో ఈరోజు మనం స్కానింగ్ చేసి పంపిస్తే మనకు డైరెక్ట్గా వాళ్ళకు ఇప్పుడు పంపించిన నెక్స్ట్ మూమెంట్, నెక్స్ట్ సెకండ్ వాళ్ళ దగ్గర ఫైల్ వెళ్ళిపోతుంది, వాళ్ళు ఈ పన్ను చేయడం స్టార్ట్ చేస్తారు. సో అలాంటి పద్ధతులు అంతా ఫాస్ట్గా వచ్చేసింది, అంత పద్ధతులతో కూడా మనం ఈ పళ్ళను రీప్లేస్ చేయడం జరుగుతుందండి.
1: బాగుంది డాక్టర్ గారు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఈ ఫిక్స్డ్ పళ్ళ వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయని అంటారు. మరి ఈ ఫిక్స్డ్ పళ్ళని ఎంతవరకు మనం, అంటే వయసు వచ్చినటువంటి వాళ్ళు కానీ, యాక్సిడెంట్లో పోయినటువంటి వాళ్ళు కానీ, ఇంకా మీరు అన్నట్టు కొంచెం ఈ పుచ్చు పళ్ళు కూడా ఉంటాయి, దవడ పళ్ళు కూడా పెట్టే అవకాశం ఉందా, కూర పళ్ళు పెట్టే అవకాశాలు ఉన్నాయంటారు?
2: ఏదైనా ఏ పన్ను అయినా కూడా మనకు రీప్లేస్ చేసుకునే అవకాశం ఉంది ఇంప్లాంట్స్ ద్వారా. ఏ పన్ను పోయినా కూడా మనకు మొత్తం పళ్ళు పోయినా మొత్తం పన్ను రీప్లేస్ చేసుకునే అవకాశం ఉంటుంది, లేదా కొన్ని పళ్ళు ఊడిపోయినాయి వాటి కూడా రీప్లేస్ చేసుకునే అవకాశం ఉంది. ఏ ఏజ్ వల్ల అయినా, అంటే మనకు ఆఫ్టర్ 18 ఇయర్స్ తర్వాత ఎవరికైతే ఈ పళ్ళు ఊడిపోతాయో, ఎవరైతే లేవో వాళ్ళు ఇంప్లాంటేషన్ ద్వారా వాళ్ళు చక్కగా ఈ పళ్ళు పెట్టుకునే అవకాశం ఉందండి.
1: బాగుంది డాక్టర్ గారు. ఈరోజు చాలా చక్కటి విషయాలు, ముఖ్యంగా పళ్ళు ఏ కారణం చేతనైనా ఊడిపోయినా, లేకపోతే వయసు వచ్చేసి పూర్తిగా పళ్ళు ఊడిపోయినా, లేకపోతే ఒకటి రెండు పళ్ళు ఊడిపోయినా, మనం ఏ విధంగా వాటిని మళ్ళీ తిరిగి రీప్లేస్ చేయవచ్చు, ఒక పన్ను అయితే ఒక పన్ను, రెండు పనులు అయితే రెండు పనులు, ఎన్ని పనులు అయితే అన్ని పనులు, చెడిపోయిన పళ్ళను తీసేసి వాటి ప్లేస్లో మళ్ళీ కొత్త పళ్ళను ఇంప్లాంట్ ద్వారా అరేంజ్ చేయడం ద్వారా మనం ఎప్పటిలాగే మళ్ళీ నార్మల్ లైఫ్ని గడపడానికి ఎంత మంచి అవకాశాలు ఉన్నాయో ఈరోజు మా శ్రోతలకు వివరించారు. మరి ఇంత మంచి సమయం, ఇంత మంచి ఉదయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
2: థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ భూమేష్ గారు.
3: ఈ ప్రాయోజిత కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
0: డాక్టర్ సీను నాయక్, డెంటల్ హాస్పిటల్ కలీలవాడి నిజామాబాద్. హెల్ప్ లైన్ 77990505.
4: మరింతవరకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ కలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డాక్టర్ సీను నాయక్ గారి సూచనలు విన్నారు. శ్రోతలకు గమనిక, ఈ ఉదయం 8:30 ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా డాక్టర్ సంతోష్ కుమార్ చిట్టిమిల్ల గారి పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయం చేయువారు ఎస్ కృష్ణ శరత్ బాబు గారు, సహకారం మానేటి భూమేశ్వర్ గారు.

ఇంతటితో ప్రభాత లహరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: బట్ సిమ్టమాటిక్ గా చెప్పాలంటే బోత్ ఆర్ సేమ్. పచ్చ కామర్లు అంటే జాండిస్, లివర్ వాపు అంటే హెపటైటిస్, హెపటైటిస్ లో కూడా జాండిస్ వస్తుంది. సో అది టెక్నికల్ గా పదాలు వేరు, బట్ దాని ఎవ్రీథింగ్ సేమ్ ఉంటుంది.
1: జనరల్ గా పచ్చకామర్లు లాగానే మన ఊళ్ళో చాలా మంది ఏం చేస్తారంటే కళ్ళు పచ్చవారిని చెప్పి, పచ్చకామర్లు అని చెప్పి పసర్లు తీసుకోవడం, ఆయుర్వేద మందులు తీసుకోవడం. అంటే ఆయుర్వేద మందులు అంటే కూడా అవి అథెంటికేటెడ్ కాదు, ఊళ్ళో దొరికే పసర్లు మూలికలు తీసుకుంటారు, అది ఎంతవరకు సేఫ్?
0: సో జనరల్ గా ఏంటంటే పేషెంట్ ఎలాంటి లక్షణాలతో ఫస్ట్ హాస్పిటల్కి వస్తారంటే, జనరల్ గా డాక్టర్ గారు నాకు మూత్రం బాగా పచ్చగా వస్తుంది, అయితే కళ్ళు బాగా పచ్చగా కనబడుతున్నాయి, లేదంటే కడుపు నొప్పి ఉంది, లేదంటే మంచి ఆకలి తగ్గిందండం, లేదంటే కడుపు నొప్పితో రావడం, ఇవి ప్రధానంగా రొటీన్గా చెప్పే కంప్లైంట్స్. ఇంకొంతమంది అడ్వాన్స్ కేసెస్లో ఏంటంటే దద్దులు రావడం, ఒళ్ళంతా దురద రావడం. జనరల్గా ఇలాంటివి ఏంటంటే ఎప్పుడు చూస్తామంటే అబ్స్ట్రక్టివ్ పెథాలజీ ఉన్నప్పుడు, అంటే జనరల్గా ఏంటంటే లివర్ కింద గాల్ బ్లాడర్ ఉంటుంది, పిత్తాశయం ఉంటుంది. సో పిత్తాశయంలో రాళ్ళు ఉన్నా కానీ కూడా జాండీస్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఆ రాళ్ళు ఏదైనా ఫ్లోని అబ్స్ట్రక్ట్ చేస్తే కూడా దాన్ని అబ్స్ట్రక్టివ్ జాండీస్ అంటారు అనమాట. సో దానివల్ల కూడా ఒళ్ళంతా దూద రావడం ఇవన్నీ. సో దేనివల్ల వచ్చిన లక్షణాలు ఆల్మోస్ట్ ఇలాగే ఉంటాయి. ఒక పేషెంట్ మన దగ్గరికి ఇలాంటి లక్షణాలు చూసినప్పుడు మాత్రం కంపల్సరీ ఒకసారి యూరిన్ పరీక్ష ఒకటి, రక్త పరీక్ష ఒకటి చూసుకొని పసరికలు ఉంటే ఏ రేంజ్లో ఉన్నాయి అది చూసుకోవాలి. చూసుకున్న తర్వాత పేషెంట్తో డీటెయిల్గా మాట్లాడాల్సి వస్తుంది, ఏంటి ఫీవర్ హిస్టరీ ఉందా, జ్వరం ఉందా, లేదా బయట ఫుడ్ తీసుకున్నారా, ఎన్ని రోజులు ఉండే లక్షణాలు ఉన్నాయి అని చూసుకుని దాని తగ్గట్టు మనం బ్లడ్ టెస్ట్ చేస్తాం. ఏ వెరైటీ ఇది, ఏనా బీనా సియా ఇయా, దాన్ని బట్టి మనం డిఫరెన్షియేట్ చేసిన తర్వాత దెన్ విల్ స్టార్ట్ ద ట్రీట్మెంట్ అనమాట.
1: మరి వచ్చే హెపటైటిస్లో అత్యంత ప్రమాదకరమైనది ఏది?
0: సో జనరల్గా ఏంటంటే సార్, హెపటైటిస్ బి అనేది ప్రమాదకరంగా అంటాం. ఎందుకంటే హెపటైటిస్ బి అనేది ఇంతకుముందు చెప్పాను, ఏమని సెక్షువల్ ట్రాన్స్మిషన్, ట్రాన్స్మిషన్ రావచ్చు, బ్లడ్ ట్రాన్స్మిషన్ వల్ల రావచ్చు, షేరింగ్ ఆఫ్ నీడిల్స్ వల్ల రావచ్చు. చాలా మందిలో చూస్తుంటే హెపటైటిస్ బి లాంగ్ స్టాండింగ్లో అది కొద్దిగా లివర్ క్యాన్సర్స్కి దారి చేసే సిచ్యువేషన్ ఉంటుంది, లివర్ ఫెయిల్యూర్స్కి కూడా దారి చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఒకప్పుడు అవగాహన లేదు హెపటైటిస్ బి పైన, కానీ ఇప్పుడు చాలామందికి హెపటైటిస్ బి పైన అవగాహన ఉంది, నెంబర్ వన్. అండ్ నెంబర్ టూ, ఇప్పుడు చిన్నపిల్లల్లో వ్యాక్సినేషన్ షెడ్యూల్ చూస్తే హెపటైటిస్ బి ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్. ఇప్పుడు నేను 45 ఉన్నాను, నా చిన్నప్పుడు నాకు ఈ వ్యాక్సిన్ పైన అవగాహన లేదు, హెపటైటిస్ బి పైన కూడా అవగాహన లేదు, కాబట్టి ఇమ్యూనైజేషన్ షెడ్యూల్ ఇన్వాల్వ్ చేయలేదు. కానీ ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుండి ఈవెన్ చిన్నపిల్లల వ్యాక్సిన్ షెడ్యూల్ హెపటైటిస్ బి కూడా ఇచ్చేస్తున్నాను. సో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు హెపటైటిస్ బి అనేది ఎవ్రీ పర్సన్ షుడ్ చెక్. ఫర్ ఎగ్జాంపుల్ నాకుంది, నేను వ్యాక్సిన్ తీసుకోలేను ఎందుకంటే ఆల్రెడీ పాజిటివ్ ఉంది కాబట్టి. ఫ్యామిలీ మెంబర్స్కి అందరు చెక్ చేయించాలి. ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్కి నెగిటివ్ ఉందనుకోండి, ఇమ్మీడియట్గా వాళ్ళు వ్యాక్సినేషన్ షెడ్యూల్ తీసుకుంటే బాగుంటుంది. 3 డోసులు తీసుకోవాల్సి వస్తుంది, 0, 1, 6, 0, 1, 6, అంటే 0 అంటే ఈ రోజు తీసుకుంటే నెక్స్ట్ 1 మంత్కి సెకండ్ డోస్ తీసుకోవాలి, ఆ తర్వాత 6 మంత్స్కి ఇంకో డోస్ తీసుకోవాలి.
1: ఎనీ ఏజ్ గ్రూప్ సార్?
0: ఎనీ ఏజ్ గ్రూప్, అంటే పిల్లల్లో ఇప్పుడు షెడ్యూల్ అది మ్యాండేటరీ అయిపోయింది. ఇప్పుడు పిల్లల్లో ఇప్పుడు మన పోలియో ఎలాగో, బీసీజీ ఎలాగో, హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది షెడ్యూల్ వచ్చేసింది. సో ఇట్ ఇస్ మ్యాండేటరీ. కానీ మన లాంటి ఏజ్ గ్రూప్ ఎవరైతే 30+, 40+ ఉన్నారో, ఎవరైతే చిన్నప్పుడు ఈ వ్యాక్సిన్ తీసుకోలేకపోయామో ఆ వ్యాక్సిన్ తీసుకుంటే, ఇప్పుడు మన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఈ హెపటైటిస్ బి వ్యాక్సిన్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. సో ఎవరైనా తీసుకోక, అంటే ఫస్ట్ తీసుకోవాలి, మీకు ఎలా తెలియాలి ఫస్ట్ మేము ఎలిజిబుల్ కాదా అనేది, ఫస్ట్ మీరు హెపటైటిస్ బి టెస్ట్ చేసుకోవాలి. అంటే హెపటైటిస్ బి సర్ఫేస్ యాంటీజెన్ ఒక టెస్ట్ ఉంటుంది, అది నార్మల్ ఉంది, నెగిటివ్ ఉందంటే మాత్రం యూఆర్ ఫిట్ క్యాండిడేట్ అనమాట, అది వ్యాక్సినేషన్ తీసేసుకోవాలి. నెగిటివ్ ఉన్న వాళ్ళే, అదే పాజిటివ్ ఉన్న వాళ్ళు ఏం చేయాలా, ఆ వైరస్ క్వాంటిటీ అనేది, వైరస్ టైటర్స్ అనే బాడీలో ఏ రేంజ్లోనే యాక్టివ్గా ఉన్నాయా, క్రానిక్ వెళ్ళిపోయా, ఏ స్టేజ్లో ఉన్నది, అది దగ్గరలో ఉన్న ఫిజిషియన్ కానీ లేకపోతే లివర్ సంబంధించిన నిపుణులు, గ్యాస్ట్రోఎంటరోలజిస్ట్ కానీ కలిస్తే నెక్స్ట్ ఫర్దర్ వర్కప్ అనేది చూసుకుంటే, ఒకవేళ మనకు వైరల్ లోడ్ కనుక హెపటైటిస్ బి పాజిటివ్ ఉండి వైరల్ లోడ్ ఎక్కువ ఉందంటే మాత్రం దానికి సంబంధించిన మందులు వచ్చాయి, ఆ మందులు వాడుకుంటే ద క్వాంటిటీ ఆఫ్ వైరస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100,000 కాపీలు ఉన్నాయి, మనం దాన్ని ఏం చేస్తాము, 1,000 కాపీలకు తగ్గిస్తాం. సో దట్ ఏంటంటే వైరస్ అనేది బాడీలో తగ్గియడం వల్ల నీ బాడీకి హెల్ప్ఫుల్ అవుతుంది, పక్క వాళ్ళకి ట్రాన్స్మిషన్ కాకుండా కూడా హెల్ప్ఫుల్. సో ఎవరైతే హెపటైటిస్ బి పాజిటివ్ ఉంటారో వాళ్ళు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళకు ఎప్పుడు కూడా మీ నీడిల్ని వేరే వాళ్ళకి షేర్ చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లడ్ శాంపుల్ ఇవ్వడానికి వెళ్ళారు ల్యాబ్కి, ఒక మాట ముందు వార్న్ చేయండి, బాబు నాకు హెపటైటిస్ బి ఉంది, మీరు జాగ్రత్త. సో శాంపుల్ తీసే పర్సన్ కూడా కాస్త ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉంటారు. ఐవీ డ్రగ్ అలవాటు ఉన్న వాళ్ళు, అసలు ఐవీ డ్రగ్స్ మంచిది కాదు, కానీ అది ఉన్నప్పుడు నేను తీసు షేర్ చేయొద్దు. మీరు హెపటైటిస్ బి పాజిటివ్ ఉన్నట్టు మాత్రం మీరు లైఫ్లో ఎప్పుడు కూడా బ్లడ్ డొనేషన్ చేయొద్దు. ఎందుకు, ఆ బ్లడ్ డొనేషన్ చేస్తే కూడా అది అన్ఫిట్, ఎనిజిబుల్ అవుతుంది, మళ్ళీ వేరే వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు హెపటైటిస్ బి ఉన్న వాళ్ళు మాత్రం బ్లడ్ డొనేషన్ చేయొద్దు. కానీ ఒకవేళ ప్రెగ్నెన్సీలో హెపటైటిస్ బి పాజిటివ్ వస్తే మాత్రం అది కొద్దిగా యుద్ధ ప్రాతిపదికన

0: ప్రథమంగా కనిపించే లక్షణాలు ఏంటి? ముఖ్యంగా ఏంటంటే మనం ఏదైనా మెడిసిన్ తీసుకున్నప్పుడు, పర్టికులర్ బి కాంప్లెక్స్ అని తీసుకున్నప్పుడు యూరిన్ ఎల్లోగా వస్తుంది.
1: సార్ ఒకటి నేను చాలా మంచి ప్రశ్న అడిగారు, అంటే ప్రతి ఎల్లో యూరిన్ జాండీస్ వల్ల కాదు, ప్రతి నార్మల్ యూరిన్ జాండీస్ లేదని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే జాండీస్ అనేది మనం చూస్తే 1 to 1.5 బిల్రూబిన్ వరకు నార్మల్ ఉంటాం. సో జనరల్గా ఏంటంటే జాండీస్ ఉన్నా కానీ కూడా కొంతమందికి సింప్టమ్స్ ఉండవు టిల్ బిల్రూబిన్ 2 to 2.2 వరకు కూడా. సో అలాంటి వరకు నార్మలే ఉండొచ్చు. సో ఇక్కడ ఏది చూడడానికి వీల్లేదు, అంటే పేషెంట్కి సింప్టమ్స్ ఉంటేనే జాండీసు, సింప్టమ్స్ లేకపోతే జాండీస్ లేదు, లేదంటే ఎల్లో వస్తేనే జాండీస్ లేదు తెలియదు అలా కాదు. మన క్లినికల్ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే అంటాను కదా, పేషెంట్ కూర్చోబెట్టి ప్రశాంతంగా మాట్లాడారు, ఏంటి బిఫోర్ నీ మార్పులు ఏంటి, ఇప్పుడు నీ మార్పులు ఏంటి, ఇంతకుముందు ఆకలి ఉండే ఇప్పుడు ఆకలి తగ్గిందంటు. సో హీ మైట్ బి అలాంటి లక్షణాలను టెస్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 1.8, 1.7, 1.9 బిల్రూబిన్ ఉంటుంది జాండీస్, అది బయట క్లినికల్ పిక్చర్ రావడానికి టైం పడుతుంది. సో పేషెంట్ ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్కి ఏ లక్షణాలు లేవు, పేషెంట్కి ఏ లక్షణాలు లేవు, బాగానే ఉంది, ఆకలి బాగానే ఉంది, బాగానే తింటున్నాడు, ఎటువంటి ఇష్యూస్ లేవు అన్నప్పుడు రొటీన్గా బి కాంప్లెక్స్ వేస్తున్నప్పుడు పెద్ద టెస్ట్లు అవసరం లేదు. ఎందుకంటే సింప్టమ్స్ లేవు, ఎపిటైట్ బాగుంది, ఫీవర్ లేదు, కడుపునొప్పి లేదు, వాంతి లేదు, రొటీన్ బి కాంప్లెక్స్ వేసుకుంటున్నాడు, యూరిన్ ఎల్లో వస్తుంది, దట్స్ ఫైన్, అక్కడ డిఫరెన్షియేట్ చేయొచ్చు. కానీ పేషెంట్కి సింప్టమ్స్ ఉంది, ఎల్లో వస్తుంది అంటే మాత్రం మనం కొద్దిగా డౌట్ పడాల్సిందే, క్లారిటీగా టెస్ట్లు చేసుకోవాల్సిందే.
0: ఇంకోటి మీరు ఇందాక చెప్పేటప్పుడు హెపటైటిస్లో ఉన్న కొన్ని రకాలు పర్టికులర్గా కలుషిత ఆహారం వల్ల వస్తుందన్నారు, మరి కలుషిత ఆహారం తీసుకోకుండా మనం ఇంట్లో ఎలా ప్రివెంట్ చేయాలి?
1: సార్ హెపటైటిస్ ఏ అండ్ హెపటైటిస్ ఈ ఈ మధ్య లాస్ట్ ఒక 3-4 months, 2-3 months బాగా ఎక్కువైపోయింది. సో జనరల్గా ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే మోషన్కి వెళ్ళిన తర్వాత ప్రాపర్గా హ్యాండ్ వాష్ చేసుకోకుండా మళ్ళీ అదే హ్యాండ్తో కలుషితమైన నీరుని పట్టుకున్నా కలుషితం అవుతుంది, ఆహార పదార్థాలు పట్టుకున్నా ఇదే అవుతుంది. సో జనరల్గా ఏంటంటే బయట ఫుడ్ తీసుకున్నప్పుడు కానీ, సో ఈ పరిశుభ్రత మెయింటైన్ చేస్తారా చాలా తెలియదు. రీసెంట్గా ఒక కేసు వచ్చాను, జాండీస్ 9 హైదరాబాద్లో ఉంటాడు, వచ్చాడు, ఏమైంది హిస్టరీ అని చెప్తే ఒక లాస్ట్ గత 1 week 10 days నుండి బయట ఆహారం తీసుకున్నాను సార్, చిన్న రోడ్ సైడ్ స్టాల్స్లో తీసుకున్నాను సార్ అని చెప్పేసి చెప్పాడు. చూస్తే ఐజీఎం ఫర్ హెపటైటిస్ ఏ పాజిటివ్ వచ్చింది. సో దట్ మీన్స్ క్లియర్లీ ఇండికేట్ ఇస్ ఏ ఫీకోర్, అంటే ఎవరైతే వంట వండారో వాళ్ళు ప్రాపర్ హ్యాండ్ వాష్ చేసుకోకుండా ఫుడ్ని టచ్ చేశారో అది నెత్తవచ్చు. ఇలాంటి ఏం ప్రాంతకం ఏం కాదు, కానీ నెగ్లెక్ట్ చేస్తే ఇబ్బందులు వస్తాయి. జనరల్గా ఏంటంటే ఎర్లీ డిటెక్షన్, ఎర్లీ ట్రీట్మెంట్, ఎర్లీ డిశ్చార్జ్. సో లేట్ చేస్తే ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే బిల్రూబిన్ అనేది మోర్ దాన్ 7 or 10 అలా క్రాస్ అవుతుందంటే జాండీస్ లెవెల్స్ అనేవి మెదడుకి పాకే ఛాన్స్ ఉంటుంది, లివర్ ఫెయిల్యూర్కి అయ్యే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, పేషెంట్ బాగా డ్రౌజీగా కావడం, చేతులు కాళ్ళు వణకడం, దాని ఏమంటారు ఫ్లాపింగ్ ట్రెమర్స్ అంటారు, మత్తులో పోవడం డ్రౌజు, ఇవన్నీ ఏంటంటే లివర్ ఫెయిల్యూర్ సంబంధం. సో అందుకనే ఆ స్టేజ్ పోయేంత వరకు దయచేసి వెయిట్ చేయొద్దు. మీకు బయట ఆహారం తీసుకున్నారు, ఆ తర్వాత ఒక 1 week లోనే ఆర్ 5-6 days లోనే మీకు ఆకలి లేకపోవడం, కడుపు అంతా ఉబ్బసంగా ఉండడం, లేకపోతే కడుపు నొప్పి రావడం, లేదా మూత్రం కలర్లో బాగా చేంజ్ రావడం, మీ కళ్ళు కలర్లో చేంజ్ రావడం, అలా ఉన్నప్పుడు మొత్తం కంపల్సరీ దగ్గరలో ఉన్న ఫిజిషియన్ కానీ లివర్ డాక్టర్ కానీ కలిస్తే ఒక క్లారిటీ ఉంటుంది. సో ఈ ఫీకోరల్ ట్రాన్స్మిషన్ పోవాలి అంటే అన్హెల్దీ ప్లేసెస్లో ఫుడ్ తినొద్దు. జనరల్గా ఏంటంటే ఇంట్లో తిన్నప్పుడు ఇష్యూస్ ఏమి ఉండవండి, బయట తీసుకున్నప్పుడు, ఎందుకంటే ఇంట్లో మనం ప్రాపర్ కేర్ తీసుకుంటాం, ఓకే బయట తిన్నప్పుడు. సో అన్హెల్దీ అన్ప్లేసెస్లో ఫుడ్ కానీ వాటర్ కానీ తాగడం తినడం అవాయిడ్ చేస్తే అదే శ్రీరామ లక్ష్మణ్.
0: సార్ ఇంకొకటి, ఇప్పుడు వర్షాకాలం నడుస్తుంది, ఈ వర్షాకాలంలో వాటర్ కానీ మామూలుగా మనం తినే ఆకుకూరలు కానీ పొల్యూట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కదా, వీటిని ఎలా వండుకుంటే బెటర్ అంటారు? అలాగే వాటర్ ఫిల్టర్స్ వాడుతున్నారు, వాడితే సరిపోతుందా లేకపోతే మళ్ళీ వేడి చేసుకోవాలి వాటర్ ఫిల్టర్లో ఉన్న వాటర్ కూడా?
1: యాక్చువల్లీ ఏంటంటే సార్, ఇప్పుడు ఎనీథింగ్ అవుట్ సైడ్ వెజిటేబుల్స్ కానీ ఏది కానీ దొరికినప్పుడు మాత్రం మనం డైరెక్ట్గా తెచ్చి కుక్ చేయవద్దు. ఫ్రూట్స్ కానీ, ఫ్రూట్స్ అయితే ఏం చేస్తాం మనం కాస్త సాల్ట్ వాటర్ వేసేసి అందులో క్లీన్గా చేసేసి తీసుకుంటాం. అదే వెజిటేబుల్స్ కూడా ఇట్ హ్యాస్ టు బి ప్రాపర్లీ క్లీన్ అండ్ ప్రాపర్లీ బాయిల్డ్ అండ్ దెన్ వీ హ్యావ్ టు కుక్. ఎందుకంటే అది ఏ వాటర్లో, అదే చెప్పాను కదా ఫీకోరల్ ట్రాన్స్మిషన్ చెప్పాను, అంటే ఆ కలిసిన నీరుని తెచ్చి వెజిటేబుల్స్ మీద స్పిల్ చేస్తే మనం ప్రాపర్గా వాష్ చేయకుండా అవి తీసుకుంటే మళ్ళీ మనకు వచ్చే ఛాన్స్ ఉండకూడదు. సో ఎనీ వెజిటేబుల్, ఎనీథింగ్ ఫ్రూట్స్, ఎనీథింగ్ డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయకండి, అన్లెస్ అంటే ఇట్స్ ప్రాపర్లీ ప్యాకింగ్ ఉంటే తప్ప, ప్యాకింగ్ లేదంటే మాత్రం మళ్ళీ ఇంటికి వచ్చి అన్ని ప్రాపర్గా క్లీన్ చేసుకొని తీసుకోవడం.
0: సార్ చివరిగా మరి ప్రపంచ హెపటైటిస్ దినోత్సవ సందర్భంగా మీరు మా శ్రోతలకు ఇచ్చే సందేశం ఏంటి సార్?
1: ఒకటే అండి, ఎవరికైతే మీ యొక్క హెపటైటిస్ స్టేటస్ తెలియదు, అందరూ మీ యొక్క హెపటైటిస్ స్టేటస్ని తెలుసుకోండి. ఇంతకుముందు అంటారు కదా హెచ్ఐవి స్టేటస్ అందరూ తెలుసుకోవాలని, అలాగే హెపటైటిస్ బి స్టేటస్ కూడా అందరూ తెలియాలి. ఓకే లేదు సంతోషం, హ్యాపీ, కానీ ఉంది, నెక్స్ట్ ఏంది దగ్గర ఉన్న ఫీషన్ కలవండి. సో ఎవరికైతే హెపటైటిస్ బి స్టేటస్ తెలియదో దయచేసి ఒకసారి చెక్ చేసుకోండి. లేదు నెగిటివ్ ఉంది అంటే సంతోషం, మీరు వ్యాక్సిన్ తీసుకోకపోతే మాత్రం కంపల్సరీ మీరు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే హెపటైటిస్ బి వ్యాక్సిన్ అని ఇస్తారు, 3 doses తీసుకోవాలి, ఎవ్రీ 5 years కి ఒకసారి బూస్టర్ డోస్ ఉంటుంది, ఆ బూస్టర్ డోస్ తీసుకోవాల్సి వస్తుంది.
0: విన్నారు కదా డాక్టర్ గారు ఏం చెప్తున్నారంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్.

0: అంటున్నారు. అంటే మనకి హెపటైటిస్ రాకముందే ముందు జాగ్రత్త చర్యగా మనకి హెపటైటిస్ ఉందా అనేది చెక్ చేయించుకోమంటున్నారు, లేదు అంటే వ్యాక్సిన్ తీసుకోమంటున్నారు. అలాగే కలుషిత ఆహారం, ముఖ్యంగా బయట ఫుడ్ ఎంతవరకు వీలైతే అంతవరకు అవాయిడ్ చేయమని చెప్తున్నారు. ఇవన్నీ మనం ఫాలో అవుతే ఖచ్చితంగా ఈ హెపటైటిస్ కి దూరంగా ఉండవచ్చు. డాక్టర్ గారు ఈరోజు మా స్టూడియోకి వచ్చి మా శ్రోతలకి చాలా వివరంగా ఈ హెపటైటిస్ గురించి అవగాహన కల్పించారు. అలాగే వాళ్ళు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలా ప్రివెన్షన్ చేయొచ్చు అనే విషయాలు చెప్పినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ సార్.
0: శ్రోతలకు నమస్కారం. మన శరీరంలో
2: మరి ఇంతవరకు ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా డాక్టర్ సంతోష్ కుమార్ చిట్మిల గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయం చేసిన వారు ఎస్ కృష్ణ శరత్ బాబు గారు, సహకారం అందించిన వారు మానిటి భూమేశ్వర్. ఇప్పుడు సమయం 8:45. వినండి, వ్యవసాయ కళాశాలలో ప్రవేశం పొందడానికి విద్యార్థులకు సూచనల గురించి నిజామాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎస్ నవీన్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త ఎన్ రవికుమార్ గారు.
3: రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మన స్టూడియోస్లో నిజామాబాద్లోని డిచ్పల్లిలో ఉన్న వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎస్ నవీన్ కుమార్ గారు మనతో ఉన్నారు. మరి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం గత నెల 28వ తేదీన విడుదల చేసిన బిఎస్సి అగ్రికల్చర్, బిఎస్సి ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బిఎస్సి హార్టికల్చర్కి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసింది. మరి విద్యార్థుల ప్రవేశం కోసం సంబంధించి నమోదు కార్యక్రమం, అదేవిధంగా అప్లై చేయాల్సిన సర్టిఫికెట్ల గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి నవీన్ గారు.
4: నమస్కారం.
3: మరి నవీన్ గారు, యూనివర్సిటీ విడుదల చేసిన నోటిఫికేషన్ గురించి విద్యార్థులు ఎలాంటి వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటారు?
4: శ్రోతలందరికీ నమస్కారం. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరం ప్రవేశం కోరుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా కొన్ని నిబంధనలు, అలాగే మనం అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసే ముందు దాంతోపాటు జతపరచవలసినటువంటి సర్టిఫికేట్సు, వాటి వివరాలు క్షుణ్ణంగా తెలుసుకుందాం. గత నెల 28వ తేదీ 10:00 నుంచి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి యొక్క వెబ్సైట్, మొట్టమొదటిగా మనం ఈ యొక్క వెబ్సైట్ అడ్రస్ను నోట్ చేసుకోవాల్సిందిగా శ్రోతల్ని కోరుతున్నాం. www.pjtau.edu.in. మరి ఒకసారి www.pjtau.edu.in. ఈ యొక్క వెబ్సైట్ని సందర్శించినట్టయితే ఆ వెబ్సైట్లో ఈ విద్యా సంవత్సరానికి ప్రవేశం కోరుతున్నటువంటి విద్యార్థులు అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సినటువంటి విధి విధానాలు, ఆ అప్లికేషన్తో పాటు జతపరచవలసినటువంటి సర్టిఫికెట్సు, చెల్లించవలసినటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు వివరాలు, రిజర్వేషన్ కోటాకు సంబంధించినటువంటి వివరాలు, అలాగే అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసిన తర్వాత దానిని ఏ రకంగా డౌన్లోడ్ చేసుకోవాలి, దానికి జతపరిచినటువంటి సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా, తిరిగి కౌన్సిలింగ్ డేట్స్ని అనౌన్స్ చేసినప్పుడు ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు మనం డౌన్లోడ్ చేసి మన దగ్గర ఉంచుకున్నటువంటి అప్లికేషన్ ఫామ్తో పాటు కౌన్సిలింగ్కి సూచించిన విధంగా అటెండ్ కావాల్సింది ఉంటుంది. ముఖ్యంగా యూనివర్సిటీ వెబ్సైట్లో వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ నిమిత్తమై ఓపెన్ కేటగిరీ అలాగే బ్యాక్వర్డ్ క్లాస్ కేటగిరీకి సంబంధించి ₹3,000 రిజిస్ట్రేషన్ ఫీ చెల్లించవలసిందిగా ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్, అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అయితే ఎవరైతే ఉంటారో వారికి ₹1,500 ఆన్లైన్లో పేమెంట్ చేయడం జరుగుతుంది. పేమెంట్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్కి ఒక నంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నంబర్ జనరేట్ అయిన దాన్ని మనం తదనంతరం కౌన్సిలింగ్ ప్రాసెస్లో కూడా అది ఉపయోగపడే విధంగా ఉంటుంది, కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా శ్రోతల్ని కోరుతున్నాం. అలాగే గత నెల 28వ తేదీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో చేసుకోవాల్సింది ఇప్పుడు 29వ తేదీ 5:00 వరకు ఇవ్వడం జరిగింది. ఆన్లైన్లో సబ్మిషన్ చేయడానికి అప్లికేషన్ని 30వ తారీఖు వరకు ఇవ్వడం జరిగింది. అంటే ఈ రానున్న గురువారం రోజు సాయంకాలం 5 గంటల వరకు సమయం ఉంది. అయితే ఎవరైనా పొరపాటున తన అప్లికేషన్ ఫామ్లో ఏవైనా తప్పులు గనక ఫిలప్ చేసినట్టయితే వాటిని సరిదిద్దుకోవడానికి కూడా 31వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇవ్వడం జరిగింది. అవి కూడా ఆన్లైన్లోనే కరెక్షన్స్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం.
3: మరి నవీన్ గారు, మీరు తెలియజేసిన వివరాలు ఏవైతే మరి ఆన్లైన్ ప్రక్రియకు సంబంధించి ఉందో, మరి అదేవిధంగా మరి విద్యార్థులు అప్లై చేసుకునేటప్పుడు ఎట్లాంటి నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంటుంది, మరి జతపరచాల్సిన సర్టిఫికెట్ గురించి కొన్ని వివరాలు తెలియజేయండి.
4: అయితే అప్లికెంట్ ఎవరైనప్పటికీ వారు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయగానే విద్యార్థులది కావచ్చు లేదంటే వారి యొక్క పేరెంట్స్ కానీ మొబైల్ నెంబర్ అనేటువంటిది ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ఓటీపీ ఒక ప్రాసెస్లో వెళ్తూ ఉన్నప్పుడు ఓటీపీస్ వచ్చినప్పుడు దానికి అనుగుణంగా సమాధానం ఇస్తూ ఆ అప్లికేషన్ ప్రాసెస్ను ఫిలప్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సింది ఉంటుంది. అయితే ఇక్కడ చాలా స్పెసిఫిక్గా మనకు కొన్ని డాక్యుమెంట్స్ని సర్టిఫికేట్స్ని ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్లో చాలా సులభతరంలో జత చేయాల్సిందిగా కూడా ప్రతి చోట అడుగుతారు. మీరు అడిగినట్టుగా అప్లికేషన్తో పాటు జత చేయాల్సినటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, అలాగే పాస్ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ది, అలాగే తెలంగాణ ఎప్సెట్ 2026 సంవత్సరానికి గాను కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్లో క్వాలిఫై అయినటువంటి ర్యాంక్ కార్డ్ ఇన్ అగ్రికల్చర్ స్ట్రీమ్. ఈ ఎప్సెట్ అనేటువంటిది ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మాస్యూటికల్ 3 సంబంధిత రంగాలకు సంబంధించి కండక్ట్ చేస్తున్నారు కాబట్టి దీంట్లో అగ్రికల్చర్ స్ట్రీమ్లో విద్యార్థులకు వచ్చినటువంటి ర్యాంక్ కార్డు, అలాగే స్టడీ సర్టిఫికెట్టు 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు, అలాగే ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్టు లాస్ట్ ఎక్కడైతే చదివారో వాటిని, అలాగే తెలంగాణ రెసిడెన్స్ సర్టిఫికెట్టు, అలాగే ఒకవేళ విద్యార్థులు కనుక ఎస్సీ ఎస్టీ కేటగిరీలో కానీ బ్యాక్వర్డ్ క్లాసెస్లో కానీ ఉన్నట్టయితే దానికి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికెట్స్, సంబంధిత అధికారుల ద్వారా ధృవీకరించినటువంటి ధృవపత్రాలను జత చేయాల్సింది ఉంటుంది. అలాగే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికెట్స్ కూడా 2026-27 సంవత్సరానికి ధృవీకరించాల్సినటువంటి అథారిటీ నుంచి తీసుకుని, అలాగే నాన్ మున్సిపల్ ఏరియాలో స్టడీ సర్టిఫికెట్ కూడా సబ్మిట్ చేయాల్సింది ఉంటుంది. అలాగే అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికెట్ ఎవరికైతే అర్హులైనటువంటి వారు ఉంటారో వారు కూడా అవి తీసుకోవాల్సింది ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్స్, సర్టిఫికేట్ క్లెయిమింగ్ ఫర్ అగ్రికల్చర్ లేబర్ కోటా, ఈ అగ్రికల్చర్ లేబర్ కోటాలో కూడా ప్రవేశాలు తీసుకుంటున్నారు కాబట్టి ఈ సంవత్సరానికి కానీ ఆ అగ్రికల్చర్ లేబర్ కోటాలో కూడా సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే కాంపిటెంట్ అథారిటీ నుంచి వాటిని కూడా తీసుకుని జతపరచాల్సింది ఉంటుంది. అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ సర్టిఫికెట్ అర్హులైనటువంటి వారు ఆర్మ్డ్ పర్సన్స్ కానీ, డిఫెన్స్ పర్సన్స్ కానీ, ఎన్సీసీ సర్టిఫికెట్స్ ఉన్నటువంటి విద్యార్థులు కానీ, స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసినటువంటి విద్యార్థులు అర్హత కలిగినటువంటి వారు కాంపిటెంట్ అథారిటీ నుంచి సర్టిఫికేట్ తీసుకుని వాటిని ఎక్కడెక్కడైతే మనం అప్లికేషన్లో జతపరచాల్సింది ఉంటుందో అక్కడ తగు విధంగా జతపరిచినట్టయితే మన అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది పూర్తవుతుంది. ఈ అప్లికేషన్ సబ్మిషన్ చేసిన తర్వాత అదే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మన దగ్గర ఉంచుకున్నట్టయితే ఆ అప్లికేషన్ నంబర్ను జాగ్రత్తగా పదిలపరుచుకొని రానున్నటువంటి కౌన్సిలింగ్ డేట్స్లో మా యూనివర్సిటీ వెబ్సైట్ ఏదైతే మొదట తెలియజేసింది ఉందో దాంట్లో ఫాలో అవుతూ ఉన్నట్టయితే రానున్నటువంటి కౌన్సిలింగ్ తేదీలను కూడా ప్రకటించగానే ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు కౌన్సిలింగ్కు పిలుస్తారో కేటగిరీ వైజు ఆ రోజు యూనివర్సిటీ నిర్దేశించినటువంటి ప్రకారం విద్యార్థులకు ప్రవేశం కల్పించడం జరుగుతుంది. ఇవి చాలా క్లుప్తంగా మనం గమనించాల్సినటువంటి అంశాలు. ముఖ్యమైనటువంటి సూచనలు ఏంటంటే ఈ అప్లికేషన్ను ఏ విధంగాను కూడా విద్యార్థులు ఫిజికల్గా యూనివర్సిటీకి పంపించడం కానీ లేదంటే మనం వెళ్ళి సబ్మిట్ చేయడం కానీ చేయకూడదు. ఆన్లైన్లోనే అప్లికేషన్ను సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని డౌన్లోడ్ చేసుకుని కౌన్సిలింగ్లు తిరిగి చూపించాల్సిందిగా ఉంటుంది కాబట్టి ఆ క్రమంలో దగ్గర ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఎవరైనా పర్పస్ఫుల్గా కానీ లేదంటే అన్ఇంటెన్షనల్గా కానీ తప్పుడు సమాచారంతో కనుక అప్లికేషన్ను ఫిలప్ చేసినట్టయితే ఆ అప్లికేషన్ను తిరస్కరించడానికి అవకాశం ఉంటుంది. అయితే చివరిగా మరి ఒకసారి శ్రోతలందరికీ విద్యార్థులందరికీ ముఖ్య గమనిక ఏంటంటే మా యూనివర్సిటీ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి యొక్క వెబ్సైట్ అడ్రస్ మరి ఒకసారి నేను మీకు తెలియజేస్తున్నాను. www.pjtau.edu.in సో ఈ వెబ్సైట్కి వెళ్ళి పూర్తి వివరాలని సంబంధించిన అప్లికేషన్ను ఫిలప్ చేయడానికన్నా మునిపే దానికి సంబంధించిన నిబంధనలు ఏంటి, చెల్లించవలసినటువంటి ఫీజు వివరాలు ఏంటి, అప్లోడ్ చేయాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏంటి, ఈ వివరాలన్నింటినీ ప్రింట్ తీసుకొని జాగ్రత్తగా చదివిన తర్వాత మీరు ఫిలప్ చేస్తే ఏ రకమైనటువంటి తప్పులు జరిగే అవకాశం ఉండదు. కాబట్టి ఏ రకమైన సమాచారమైన అప్లికేషన్ ఫిలప్ చేసి మీరు సబ్మిట్ చేసిన తర్వాత కూడా మా యొక్క యూనివర్సిటీ వెబ్సైట్ ద్వారానే మీకు ప్రతి సమాచారం కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి యూనివర్సిటీ వెబ్సైట్ను ఫాలో అవుతూ ఉంటే కౌన్సిలింగ్ డేట్స్ కూడా ఉంటాయి. కౌన్సిలింగ్ డేట్స్ను అనౌన్స్ చేసిన తర్వాత దానికి అనుగుణంగా మీ యొక్క ప్రవేశాలకు సమయం అనేటువంటిది తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా మా యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపరిచినటువంటి నిబంధనల ప్రకారం అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను.
3: మరి నవీన్ గారు, మీరు ఇచ్చిన సమాచారం మేరకు మరి విద్యార్థులందరూ ఈ విషయాన్ని గమనించి యూనివర్సిటీ ఇచ్చిన నిబంధనల ప్రకారంగా అప్లికేషన్ చేసుకొని సరైన సర్టిఫికేట్లు అప్లోడ్ చేసి, మరి చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి వాళ్ళు ఈ సమయాన్ని వినియోగించుకొని ఏ తప్పులు లేకుండా అప్లికేషన్ చేయాలని కోరుకుందామండి. ధన్యవాదాలు.
4: థ్యాంక్ యూ సార్.
2: మరి ఇంతవరకు వ్యవసాయ కళాశాలలో ప్రవేశం పొందడానికి విద్యార్థులకు సూచనల గురించి నిజామాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎస్ నవీన్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయం చేసిన వారు ఎన్ రవికుమార్ గారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న మీ అభిమాన హృదయ రాగాలు కార్యక్రమానికి ఆత్మీయ స్వాగతం. మీకు నచ్చిన మధురమైన సినీ గీతాన్ని ఈరోజు మన ప్రసారంలో వినాలనుకుంటున్నారా? అయితే సులభంగా వాట్సప్ మెసేజ్ ద్వారా మీరు కోరిన సినీ గీతాన్ని మాకు పంపవచ్చు. మా వాట్సప్ నంబర్ 8462245066. మీ పేరు, ప్రాంతం మరియు మీరు కోరుకునే పాట వివరాలను టైప్ చేసి వెంటనే పంపించండి. మీ కోరిక మేరకు ఆ స్వర తరంగాలను మీ ముందుకు తీసుకువస్తాం. కార్యక్రమంలోని మొదటి సందేశం ఆర్మూర్ చేనేత కాలనీ రంగాచారి నగర్ నుండి జిందం నరహరి, లక్ష్మి, భానుతేజ, మృదుల, ఉదయకిరణ్, ఉదయరేఖ, రియాన్స్, హన్మహిత్ వారి కుటుంబ సభ్యుల కోసం 16 ఏళ్ల వయసు చిత్రం నుండి ఈ పాటను విందాం. ఈ గీత రచయిత వేటూరి, సంగీతం చక్రవర్తి, గానం చేసిన వారు బాలసుబ్రహ్మణ్యం జానకి.

0: శ్రోతలు మీరు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం.
1: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
3: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
4: ఆ చిహ్నం లేకపోతేనో?
3: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
5: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
6: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
7: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి

0: పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
2: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా కంటి సమస్యలు,
1: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
2: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
1: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
2: ద్వారకా నగర్, నిజామాబాద్.
1: సెల్ 9032323258. డాక్టర్ సీను నాయక్ 25వ వార్షికోత్సవం.
2: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
1: ఖలీల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 7799090505. డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
1: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
2: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
2: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
4: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
3: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: ప్రకటనల అనంతరం హృదయరాగాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కార్యక్రమంలోని మరో సందేశం, రాక్షసుడు చిత్రం నుండి మా కోసం పాటను వినిపించగలరు అంటూ సందేశం పంపించారు 7th బెటాలియన్ డిచ్పల్లి, నిజామాబాద్ నుండి అరవింద్, శ్రీజ, రిత్విక, శివాన్ష్.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం మరికొన్ని ప్రకటనలు.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
2: చెప్పండి.
1: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
2: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
1: కానీ ఇది ఎలాగవుతుంది?
2: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
2: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
2: అంతే.
1: అర్థమైంది.
2: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2020.

0: 26 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శుభోదయం అంటూ మరో మెసేజ్ వచ్చేసింది నందిపేట్ మండల్ 1LK నుండి. నందిని, నరేష్, స్నేహిత, స్నేహాన్ష్ కోరికపై నిన్నే ప్రేమిస్తా చిత్రం నుండి పాటను విందాం.

0: శ్రోతలారా, మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రంలో హృదయ రాగాలు కార్యక్రమం. కార్యక్రమం వింటున్న శ్రోతలకు గమనిక. ఈరోజు సాయంత్రం 6:30 తేజ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సమయం విలువ, ఇంకా గోల్ సెట్టింగ్ గురించి ప్రముఖ మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు తగిన సలహాలిస్తారు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: కార్యక్రమంలోని మరో సందేశం. శుభాకాంక్షలు చిత్రం నుండి మా కోసం పాఠాన్ని వినిపించగలరు అంటూ జగిత్యాల జిల్లా మెట్పల్లి నుండి ఉడత రమేష్, విజయ, హరీష్, నాగరాజు ఇంకా వారి కుటుంబ సభ్యుల కోసం శుభాకాంక్షల చిత్రముని పాటను విందాం.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: శ్రోతలకు గమనిక, ఈ నెల 29వ తేదీ బుధవారం ఉదయం అనగా రేపు 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు, దమ్ము, ఆస్తమా, ఆయాసం, అలర్జీలు, గుడక సమస్యలు, బ్రాంకెటిస్, ఊపిరితిత్తుల్లో నీరు చేరటం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాంటి సమస్యల గురించి ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణురాలు పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితాకృష్ణ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. అలాగే రేపు ఉదయం 8 గంటలకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రకరకాల క్యాన్సర్ వ్యాధులకు కారణాలు, వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎం రోహిత్ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. హృదయ రాగలు కార్యక్రమంలోని మరో సందేశం. సింహాసనం చిత్రం నుండి మాకోసం పాటను వినిపించగలరు అంటూ ఏడుపల్లి మండలం జానకంపేట నుండి ఎం శ్యామ్లాల్, జగన్మోహన్, రాజేష్, ఆరాధ్య, సాయి, సోను ఇంకా వారి కుటుంబ సభ్యుల కోసం సింహాసనం చిత్రం నుండి ఈ పాటను విందాం.

0: 8462245066. మీ పేరు, ఊరు మరియు మీకు ఇష్టమైన సినీ గీతం పేరును టైప్ చేసి మాకు వాట్సాప్ చేయండి. అలాగే మీ పాటల హరివిల్లును ఆస్వాదిస్తూనే ఉండండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: శుభోదయమంటూ నిర్మల్ నుండి మెసేజ్ పంపించారు గొజ్జ రామేశ్వరి గంగాధర్. వీరు శ్రీరామదాసు చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు. వీరి కోరికపై ఈ పాటను విందాం.

0: శాతం తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: శ్రోతలకు గమనిక, రేపు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మెదడు వెన్నుపూస నరాలకు సంబంధించిన వివిధ సమస్యలకు ప్రముఖ నరాల వైద్య నిపుణులు డాక్టర్ రామ్ గోపాల్ రెడ్డి గారు తగిన సలహాలు ఇస్తారు.

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12

మరో మెసేజ్. కొత్తగూడెం డిస్టిక్ ఇల్లందు నుండి రాజేష్ ఖన్నా, చిన్నపాసి, అనిత్ రాజ్, సునీత్ రాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, అమ్మి, వీరు ఏదైనా ఒక మంచి పాటను వినిపించగలరు అంటూ మెసేజ్ చేశారు. వీరి కోసం ఆచారి అమెరికా యాత్ర చిత్రం నుండి శ్రీకృష్ణ, ధనుంజయ్, మోహన్ భోగరాజ్ గానం చేసిన ఈ గీతాన్ని విందాం.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

శ్రోతలకు గమనిక. ఈ నెల 30వ తేదీ గురువారం ఉదయం 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతినగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మెదడులో నరాలు చిట్లిపోవటం, మెదడు పనిచేయకపోవటం, తల తిరగటం, వెన్నుపూస దెబ్బతినటం, పక్షవాతం రావటం, కాళ్లు చేతులు మూతి వంకర్లు పోవటం గురించి న్యూరోఫిజీషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. అలాగే అదే రోజు అనగా గురువారం ఉదయం 8:00 వేదాంశ్ హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు తెలియజేస్తారు. శ్రోతలు మీరు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్జ్ పై హృదయ రాగాలు కార్యక్రమం. కార్యక్రమంలోని మరో సందేశం. సింహరాశి చిత్రం నుండి మా కోసం పాటను వినిపించగలరు అంటూ లక్ష్మి, రాజేశ్వర్, రాకేష్, దీపాలి, రాజ్యలక్ష్మి వీరు నిజామాబాద్ మాక్లూర్ మండల్ గొట్టుముక్కుల గ్రామం నుండి

హృదయ రాగాలు కార్యక్రమంలోని చివరగా గ్యాంగ్ లీడర్ చేతుల నుండి మాకోసం పాటను వినిపించగలరంటూ మధుసూదన్ రెడ్డి పాపినేపాల్యం నుండి కోరుతున్నారు. అలాగే ఇదే పాటను కోరిన మరికొంతమంది శ్రోతలు దేగం పోచయ్య, రజిత, సాయి ప్రణయ్, శ్రీరామ్ వర్షిణి వీరు ఇందల్వాయి గ్రామం నుండి. సినిమా పేరు గ్యాంగ్ లీడర్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్కైరూట్ ఏరోస్పేస్ కు చెందిన పవన్ చిందన, నాగభరత్ డాకాలతో నిన్న సమావేశమయ్యారు. విక్రమ్ 1 సాధించిన విజయం, ఇతర ఆసక్తికరమైన అంశాలు వారి చర్చల్లో ప్రముఖంగా చోటు చేసుకున్నట్టు మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. విదేశీ భాష నేర్చుకుంటే ఉద్యోగావకాశాలు ఎక్కువగా వస్తాయని, థర్డ్ లాంగ్వేజ్లో జర్మన్, జపనీస్ భాషలకు అవకాశమివ్వాలని కేంద్ర నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి జయంత్ చౌదరిని రాష్ట కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కోరారు. సోమవారం ఆయన ఎంపీ వంశీ కృష్ణతో కలిసి పలువురు కేంద్ర మంత్రులను కలిసినట్టు ఒక ప్రకటనలో తెలిపారు. రామగుండంలో 100 పడకల ఆసుపత్రికి జీవో ఇవ్వాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయను కలిసి విన్నవించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా నిన్న తెలంగాణ రాష్ట శాసనసభను సందర్శించారు. తెలంగాణ రాష్ట శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో సమావేశమైన ఇరువురు స్పీకర్లు తెలంగాణ, ఉత్తరప్రదేశ్ శాసనసభల నిర్వహణపై ముచ్చటించారు. తెలంగాణలో జరిగిన ఇంటర్ 10వ తరగతి పేపర్ లీకేజీలకు బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ డిమాండ్ చేశారు. నీట్ ప్రశ్నపత్రాలు లీక్ అయితే మళ్లీ పారదర్శకంగా పరీక్షలు నిర్వహించామని, లీకేజీకి బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భవిష్యత్తులో పరీక్షల నిర్వహణలో ఎలాంటి తప్పులు జరగవద్దని, ఒక కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నామని అన్నారు. కాళోజీ విశ్వవిద్యాలయం పరిధిలో ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కావలసిన వివిధ కోర్సుల పరీక్షలు ఈ నెల 29 నుంచి జరుగుతాయని యూనివర్సిటీ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. భారతదేశ ప్రజాస్వామ్య అభివృద్ది ప్రయాణంలో పంచాయతీరాజ్ సంస్థలు అత్యంత కీలకమైనవని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఆత్మ నిర్భర్ పంచాయతీ కార్యక్రమం, సమర్థ పంచాయతీ పోర్టల్ను ఆయన ప్రారంభించారు. బొమ్మల రంగానికి మద్దతుగా నిలిచేందుకు 2032 నాటికి ప్రపంచ బొమ్మల మార్కెట్లో భారతదేశం 5% వాటాను సాధించడంలో సహాయపడేందుకు ఒక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నిన్న న్యూఢిల్లీలో డిపిఐఐటి నిర్వహించిన బొమ్మల రంగంలో వ్యాపారుల సమావేశంలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ ప్రకటన చేశారు. గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో భారత పారా షార్ట్ పుటర్ షర్మిలా థంకర్ మహిళా షార్ట్ పుట్లో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. దీంతో కామన్వెల్త్ గేమ్స్ పారా అథ్లెటిక్స్లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా షర్మిల చరిత్ర సృష్టించారు. మరోవైపు స్కాట్స్ టౌన్ స్టేడియంలో జరిగిన పురుషుల హైజంప్ ఈవెంట్లో భారత హైజంపర్ సర్వేష్ కుషారే రజత పతకం సాధించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమై నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, మన అందరి ఫేవరెట్ ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. సో మరి ఇవాళ్ళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో 1990 నుంచి 1995 మధ్య విడుదలైనటువంటి సినిమాల్లో నుంచి పాటలు వినేసిద్దాం. 1990 నుంచి 1995 మధ్య విడుదలైనటువంటి సినిమాల్లో నుంచి బ్లాక్ బస్టర్ పాటలు మీ మెమరీ బాక్స్ లో అలా పదిలంగా ఉండి ఆ పాటను వింటే వెంటనే ఆ ఇయర్ లో మీ లైఫ్ లో జరిగినటువంటి మెమొరబుల్ ఇన్సిడెంట్ ని గుర్తు చేసుకోవాలనుకుంటే 0402324 0852కి వాట్సాప్ చేయండి. అండ్ చేసే ముందు మీ పాట, మీరు వినాలనుకునే పాటని మీ పేరు మీ ఊరు టైప్ చేసి 0402324 0852కి వాట్సాప్ పంపించండి. మరి మొదటిగా 1995 లో విడుదలైనటువంటి క్రిమినల్ సినిమాల నుంచి ఎంఎం కీరవాణి గారి సంగీతం సమకూర్చినటువంటి పాట, బాలు చిత్ర కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం. మరి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసినటువంటి ఈ బ్లాక్ బస్టర్ పాట మీకోసం ఎవర్ గ్రీన్ హిట్స్ లో.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ ఉంటున్నారు అండ్ ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం 1990 నుంచి 1995 మధ్య విడుదలైనటువంటి సినిమాల్లో నుంచి పాటలు వింటున్నాం. సో మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు, గుడ్ మార్నింగ్ వివిధ భారతి, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు మా కోసం ఎవర్ గ్రీన్ హిట్స్ లో మాకు ఎంతగానో ఇష్టమైనటువంటి ముఠా మేస్త్రి చిత్రం నుంచి ఈ పేటకు నేనే మేస్త్రి అనే పాట మా కోసం తప్పకుండా వినిపించండి అంటూ నిజామాబాద్ జిల్లా జనకంపేట నుంచి ఎం శ్యామ్లాల్ జగన్మోహన్ రాజేష్ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి, ఓల్డ్ అల్వాల్ నుంచి లక్ష్మీ, రమణ. మరి మీ అందరి కోసం రాజ్ కోటి సంగీతం సమకూర్చినటువంటి పాట, బాలు గారు పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్ లో.

0: Nene?
1: Mutha mestri.
0: Shabash.
2: చిన్నప్పుడు ఎన్నిసార్లు ఈ పాట టీవీలో వచ్చినా అలా ఇంట్లో ఉన్నట్టు టవల్ తీసేసుకొని మెగాస్టార్ చిరంజీవి గారు వేసినటువంటి స్టెప్పులు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేశాను. చేసేస్తూ మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. అండ్ ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్లో 1990 నుంచి 1995 మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ పాటలు వింటున్నాం. అండ్ మన షోకి నెక్స్ట్ మెసేజ్ చేసినటువంటి శ్రోతలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గంగు మహేంద్ర నాగలక్ష్మి గణవేత్ హర్షవర్ధన్ అశోక్ సమత వైష్ణవి సాయి చరణ్ చాణక్య మెసేజ్ చేశారు. సో మరి వారు వినాలనుకునే పాట 1991 లో విడుదలైనటువంటి సూర్య ఐపీఎస్ సినిమాల నుంచి వెయ్యొక్క జిల్లాల నుంచి ఆ పాట వినాలని అనుకుంటున్నారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు నల్లకుంట నుంచి మీనా అనిల్ గౌడ్ నితిన్ పృథ్విక్ నిషిత సాయి కిరణ్ నల్లకుంట నుంచి మెసేజ్ చేశారు. అలాగే వరంగల్ కాసిబుగ్గ నుంచి సల్లా సుదర్శన్ సరిత వినయ్ పూజ మరియు లోహిత్ మరి వారందరి కోసం ఇళయరాజు గారి సంగీతం సమకూర్చినటువంటి పాట బాలుగారు పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం సూర్య ఐపీఎస్ సినిమాల నుంచి స్టేట్యూ ఉన్నారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు, నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. మరి నెక్స్ట్ మనకు వచ్చినటువంటి మెసేజ్, బెల్కమ్ టేట్ నుంచి విక్రమ్ రామ్ మెసేజ్ చేశారు. శ్రీని గారు, ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఈ పాటలు వింటూ 1990s లో మీ అందరం కలిసి, మా ఫ్రెండ్స్ అందరం కలిసి తిరుపతికి వెళ్ళాము. ఆ ఫోటోలు ఇంకా ఉన్నాయి. ఆ మెమరీస్ చాలా బాగా రిఫ్రెష్ అవుతున్నాయి మీ పాటలు వింటుంటే అని చెప్పి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ విక్రమ్ అండ్ రామ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇవాళ ఎవర్గ్రీన్ హిట్స్ లో మేము వినాలనుకుంటున్నటువంటి పాట ముత్తు సినిమా నుంచి తిల్లానా తిల్లానా సాంగ్ మా కోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాటని మీకోసం ప్రసారం చేస్తాం. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు బోడపల్లి నుంచి కృష్ణ గీత, జేబిఎస్ నుంచి అన్విజ ప్రదాయిని, మరి మీ అందరి కోసం ఏఆర్ రెహమాన్ గారు కంపోజ్ చేసినటువంటి పాట, మన సుజాత కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట ఎవర్ గ్రీన్ హిట్స్ లో మీ అందరికోసం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో 1990 నుంచి 1995 మధ్య విడుదలైనటువంటి సూపర్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు భువనగిరి నుంచి కొండ యాదగిరి, శాంతి, అభి, హసిని, వైష్ణవి మరియు నితిన్ మెసేజ్ చేశారు. మరి వారు వినాలనుకునే పాట గులాబీ మూవీ నుంచి మనోగారు పాడినటువంటి పాటను నా కోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే రాయగిరి నుంచి సత్యనారాయణ, కవిత, హస్తినాపురం ఈస్ట్ హైదరాబాద్ నుంచి సత్యనారాయణ, ఇందిరా, మేధాంజ్, అనిరుద్ధ్, శ్రేయాంశ్ మెసేజ్ చేశారు. మరి వారి కోసం శశిఫలితం సంగీతం సమకూర్చినటువంటి పాట గులాబీ సినిమా నుంచి ఈ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్ లో.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: సీతాఫల్ మండి సికింద్రాబాద్ నుంచి రాకేష్ మెసేజ్ చేశారు. 1990లో విశాఖపట్నం గాజువాక సుకన్య థియేటర్ లో బొబ్బిలి రాజ సినిమా చూశాను. సో ఇప్పటికీ ఆ మెమరీ అలా ఉండిపోయింది అనమాట. సో ఎవర్ గ్రీన్ హిట్స్ లో బొబ్బిలి రాజ సినిమాల నుంచి అయ్యో అయ్యో అయ్యో పాట నా కోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట మీ అందరికోసం వినిపిస్తాను. అలాగే ఏదో పాటని కోరుతున్నటువంటి లిజనర్ నందిపేట నుంచి వెంకటేష్ గారు అండ్ భువనగిరి జిల్లా మీనానగర్ నుంచి సుదర్శన్, విజయ మరియు మదాసు, సో వారి కోసం ఈ పాట ఎవర్ గ్రీన్ హిట్స్ లో.

గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో 1990 నుంచి 1995 మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ సినిమాల నుంచి పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ వచ్చింది, శేరిలింగంపల్లి నుంచి మెసేజ్ చేశారు. సో మరి అల్లూరి ప్రీడియో సినిమా నుంచి రోజు రోజు రోజా పువ్వు పాట వినాలని ఉంది అని మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాటలు వినిపిస్తారు. అండ్ మెసేజ్ చేసింది విశ్వతేజ, చంద్రతేజ, రఘురామ్, రాధిక, వెంకట్, సౌమ్య, రమ్య, విన్ను, నీరజ, వేణు. మరి మీ అందరి కోసం అల్లూరి ప్రియుడు మరి ఈ సినిమా నుంచి మాల్గారు చిత్ర గారు కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట ఎంఎం కీరవాణి గారి సంగీతంలో

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హాయ్ శ్రీని, గుడ్ మార్నింగ్.
2: టైం అయిపోతే నేను మీ అజయ్ శ్రీని మాట్లాడుతున్నాను. ఎవరి డ్రీమ్స్ బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం కదా. సో మరి 11 o'clock నుంచి 3 o'clock వరకు ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ అందించడానికి పవన్ సిద్ధంగా ఉన్నారు. సో పవన్, ఇవాళ ఎవర్ గ్రీన్స్ లో 1990 నుంచి 1995 మధ్య విడుదలైనటువంటి
1: నేను ఎట్లాగైతే నేను వస్తూ వింటూ వస్తున్నా ఏం పాటలు ప్లే చేస్తావని. నువ్వు ఎలాగైతే 90s కి వెళ్ళిపోయే ముఠామేస్త్రి పాట చిన్నప్పుడు టవల్ కట్టుకుని టవల్ పెట్టుకుని వేసేవాడిని, నాకు కూడా ఒక్కసారి చైల్డ్హుడ్ గుర్తొచ్చింది. మా ఇంట్లో కూడా నువ్వు టవల్, నేను ఇంకా దారుణంగా మసిగుడ్డలు కూడా పెట్టి చేసేసేవాడిని అనమాట. ఒక్కసారి అక్కడ నాస్టాలజిక్ ఫీల్ కి తీసుకెళ్లిపోయావు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కూడా ఒక్కసారి చైల్డ్హుడ్ కి వెళ్ళిపోయా అనమాట.
2: నాకు తెలిసిన లిజినెస్ కూడా అందరు కూడా చాలా మంది ఈ పర్టికులర్ పీరియడ్ లో 1990 నుంచి 1995 మధ్యలో ఉన్నటువంటి పాటలు ఆల్ టైమ్ హిట్స్.
1: ఆఫ్ కోర్స్ డెఫినెట్ గా.
2: అండ్ దట్ టు ఆ జనరేషన్ లో మనకి క్యాసెట్స్
1: ఉండేవి, అసలు అరిగిపోయేవి క్యాసెట్లు వేసి వేసి.
2: ఈ జెన్జీకి నాకు తెలిసి ఈ క్యాసెట్ అంటే ఏమో చాలా తక్కువ తెలుసు, చాలా తక్కువ మనకి. బట్ బ్లాక్ బస్టర్ పాటలు
1: ఆఫ్ కోర్స్.
2: సో దోస్తో మరి ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు విన్నాను కదా. సో మరి వెళ్తూ మాత్రం మరొక మంచి పాట వినిపిస్తూ వెళ్తున్నాను. అండ్
1: నా ఫేవరెట్ పాట వేసేళ్ళొచ్చు కదా.
2: తప్పకుండా ఏ పాట వినాలనుకుంటున్నా
1: అప్పుడు నేను నా ఫేవరెట్ ఫిల్మ్ అండ్ ఐ వుడ్ సే నాగార్జున గారి ఆల్ టైమ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ హలో బ్రదర్. హలో బ్రదర్ లో కోటి గారు, రాజ్ కోటి గారి కంపోజిషన్ లో ప్రియ రాగాలే సాంగ్ అయితే చిన్నప్పుడు క్యాసెట్ అరిగిపోయింది మా ఇంట్లో, అంత రిపీటెడ్ గా వింటుండే అనమాట. సో ఆ పాటతో ఎంజాయ్ చేద్దాం ఇవాళ.
2: యెస్, మరి తప్పకుండా పవన్ అడగడం, శ్రీని వేయకుండా ఉండడమా. సో దోస్తు మరి ఇవాళ మన షోకి చాలా మంది అంటే చాలా మంది మెసేజ్ చేశారు, బట్ అందరి పాటలు ప్లే చేయలేకపోయాను. బట్ ఈ పాట తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటూ ఈ పాట వినిపిస్తూ మీ ఆర్జే శ్రీని సైన్ ఆఫ్ చెప్పేస్తున్నాడు. మరో షోలో మళ్ళీ వెళ్దాం దోస్తు. అప్పటిదాకా దిస్ ఇస్ యువర్ ఆర్జే శ్రీని సైనింగ్ ఆఫ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిగిన 10th ఇంటర్ ప్రశ్నపత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్ మంత్రి పదవికి రాజీనామా చేశారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణి సంస్థకు సుమారు 54,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాయని, సంస్థ అభివృద్దికి ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్టంలోని ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల్లో ఎంబీఏ ఎంసీఏ ప్రవేశాల కోసం ఐసెట్ కౌన్సిలింగ్ ఈ నెల 31 నుంచి ప్రారంభం కానుంది. 2 విడతల్లో కన్వీనర్ కోట సీట్ల భర్తీ చేపడతారు. తొలి విడత 14వ తేదీ వరకు, 2వ విడత 15వ తేదీ నుంచి 25 వరకు కొనసాగుతుంది. 24 స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల చేస్తారు. వ్యక్తిగత రవాణా వాహనాలకు తీసుకునే కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్ కాల వ్యవధిలో మార్పులు చేసేలా కేంద్రం ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం బీఎస్ 6 వ్యక్తిగత వాహనాలకు ప్రస్తుతం ఏడాదికి ఒకసారి పీయూసీసీ తీసుకుంటూ ఉండగా దానిని 3 ఏళ్లకు పెంచనున్నారు. అన్ని రాష్ట్రాలు వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకున్నాక తుది నోటిఫికేషన్ జారీ చేసి ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తారు. నేర నిరూపణ విషయంలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ సిబ్బంది పాత్ర అత్యంత కీలకమని రాష్ట పోలీస్ డైరెక్టర్ జనరల్ సివి ఆనంద్ పేర్కొన్నారు. కొత్త చట్టాలకు అనుగుణంగా శాస్త్రీయ దర్యాప్తు ప్రమాణాలు మరింత మెరుగుపరచాలని సూచించారు. ఎఫ్ఎస్ఎల్కు కొత్తగా ఎంపికైన 57 మంది ఉద్యోగులకు సోమవారం నియామక పత్రాలు అందజేశారు. బ్యాచిలర్ ఆఫ్ ఆప్టోమెట్రీ డిగ్రీ కోర్సుకు సంబంధించి 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. నీట్ యూజీ 2026 మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నట్టు యూనివర్సిటీ అధికారులు తెలియజేశారు. సినీ నటి పావలా శ్యామల మరణించారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత తీవ్రమైన గుండెపోటుతో మృతి చెందినట్టు ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఒడిశా, ఛత్తీస్గఢ్, ఢిల్లీతో సహా పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 31వ తేదీ వరకు తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఎన్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: హలో మై డియర్ లిజనర్స్, వెరీ గుడ్ మార్నింగ్. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. అందరికీ శుభోదయం చెప్తున్నాడు మీ ఆర్జే పవన్. సమయం 11:05 అవుతుంది. మరి కాసేపట్లో గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం వింటారు. స్టే ట్యూన్డ్.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపోత మధురం ఆలోచనామృతాల

0: వస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం. ప్రతి మంగళవారం మనం గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో బయోపిక్ గురించి మాట్లాడుకుంటాం కదా, మరి ఈ రోజు కూడా హృదయానికి హత్తుకునే ఒక చిత్ర రాజం గురించి గుర్తు చేసుకోబోతున్నాం. ఒక సామాన్యుడు జీవితాన్ని అసామాన్యంగా వెండితెర మీద ఆవిష్కరించిన సినిమా అది. మన ఇండస్ట్రీలో కొన్ని వందల సినిమాలు ప్రతిరోజు రిలీజ్ అవుతూ ఉంటాయి, ప్రతి వారం రిలీజ్ అవుతూ ఉంటాయి. యాక్షన్, థ్రిల్లర్, హారర్, కామెడీ, బయోగ్రఫికల్, పీరియాడికల్, మైథలాజికల్, స్పోర్ట్స్ డ్రామా, జాన్రా ఏదైనా అంతిమంగా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడమే ఆ సినిమాల లక్ష్యం కదా. మరి కల్పిత కథల్ని తెరపై చూపించేటప్పుడు లాజిక్లతో పని ఉండదు కదా. సుమోలు లేచిపోతుంటాయి, ఒక్కళ్ళు వంద మందిని చంపేస్తుంటారు, ఇవన్నీ చూడడానికి బాగుంటాయి బట్ నిజ జీవితంలో అవి సాధ్యం కాదు. కానీ బయోపిక్ల విషయంలో ఏంటంటే, సమాజంపై ప్రభావం చూపించిన వాళ్ళు, స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచిన వాళ్ళ జీవితాలే కథావస్తువులు కాబట్టి ఈరోజు కూడా మనం మాట్లాడుకోబోయేది ఒక ఛాంపియన్ కథ. సరిగ్గా 2 ఏళ్ల క్రితం జూన్ నెలలో 2024లో విడుదలైన బాలీవుడ్ సినిమా. ఇది కేవలం ఓటమిని అంగీకరించని వ్యక్తి గురించి కాదు, గుర్తింపు కోసం తాపత్రయపడే ఒక వ్యక్తి కథ. గాయాలని మెడల్స్గా మార్చుకున్న వ్యక్తి కథ, సవాళ్లను అవకాశాలుగా మార్చుకున్న ఒక యోధుడి కథ, భారతదేశ మొట్టమొదటి పారా ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ కథ. గుర్తొచ్చిందా ఏదో సినిమా? మరి గుర్తొస్తే నాకు మెసేజ్ చేయండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్గా గుర్తుపడతారు. ఈ పాట తర్వాత ఆ సినిమా ఏంటో, ఆ సినిమా తాలూకు విశేషాలేంటో మాట్లాడుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ పవన్. ఇది తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: 11:14 క్లాస్ చేసి 20 seconds అవుతోంది. బయోపిక్ లో నేను భద్రాచలం సినిమాలో పాట వేసిన తర్వాత చాలా మంది భద్రాచలం సినిమా అనుకుంటున్నారు. భద్రాచలం అన్నది బయోపిక్ కాదు కాబట్టి ఆ సినిమా అయ్యే అవకాశమే లేదు. బట్ చాలా మంది శ్రోతలు కరెక్ట్ గా గెస్ చేసి పంపించారు, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మనం ఈరోజు మాట్లాడుకోబోతున్న బయోపిక్ ఏంటంటే కబీర్ ఖాన్ గారి దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్, ఈ పేరు వినగానే మీకు గుర్తొచ్చుండాలి, మొన్న అనౌన్స్ చేసిన నేషనల్ అవార్డ్స్ లో బెస్ట్ యాక్టర్ గా కార్తీక్ ఆర్యన్ ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న సినిమాకి సంబంధించి అవార్డు అందుకోబోతున్నారు. ఆ సినిమా పేరే చందు ఛాంపియన్ అనే సినిమా. ఈ రోజు మనం గుర్తు చేసుకోబోతున్న బయోపిక్ అది మురళీకాంత్ పేట్కర్ గారి బయోగ్రఫీకి సంబంధించినటువంటి సినిమా అనమాట. మరి ఆయన ఎవరు, ఆయనని చందు ఛాంపియన్ అని ఎందుకు ప్రజలు పిలిచేవారు, మరి చందు అంటే ఏంటి, ఛాంపియన్ అంటే మనకు తెలుసు, చందు అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఇవాళ బయోపిక్ స్పెషల్లో మనం మాట్లాడుకుందాం. ఈ కథ మహారాష్ట్రలోని సాంగ్లీ అనే ఒక గ్రామంలో మొదలవుతుంది. సినిమా ఓపెన్ అవ్వగానే ఒక ఇంట్రెస్టింగ్ సీన్ తో ఓపెన్ చేస్తారు డైరెక్టర్ కబీర్ ఖాన్. భారత రాష్ట్రపతులుగా పనిచేసిన వారందరి మీద కేసు పెట్టాలి అంటూ ఒక ముసలాయన పోలీస్ స్టేషన్ కు వచ్చి కేసు పెట్టాలి చెప్తారనమాట. ఓపెనింగ్ సీనే అందరికీ ఆశ్చర్యం కలిగించేలా ఉంటుంది కదా. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సినిమా. అది చూసి స్టేషన్ లో ఉన్న స్టాఫ్ అంతా కూడా నిర్ఘాంతపోతారనమాట. రాష్ట్రపతుల మీద కేసు పెట్టడం ఏంటి అని చెప్పి, అసలు ఎందుకు కేసు పెట్టాలనుకుంటున్నామని పోలీసులు అడిగినప్పుడు ఆ పెద్ద ఆయన తన కథ చెప్పడం మొదలు పెడతాడు. ఇది మురళీకాంత్ పేట్కర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా. మరింతకీ ఏమిటి ఆయన కథ, ఒక సాధారణ వ్యక్తి విజేతగా ఎలా మారాడు తెలుసుకుందాం ఈనాటి గుర్తుకొస్తున్నాయిలో. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586. గుర్తుకొస్తున్నాయి Go Retro with Akashvani Telugu.

0: వస్తున్నాయి. Go retro with Akashwani Telugu.
1: 11:27 crosses 50 seconds. Chendu Champion biopic గురించి మాట్లాడుకుంటున్నాం. గుర్తుకొస్తున్నాయి స్పెషల్. చందు ఛాంపియన్ మూవీ ఒక అన్బిలీవబుల్ ట్రూ స్టోరీ. హీరో తన జీవితంలో ఒకటి తర్వాత ఒకటి ఎన్నో అవరోధాలు వచ్చినా కూడా తన అలుపేరగానే ఆత్మస్థైర్యంతో ఎలా ఎదుర్కొన్నాడు, చిన్నప్పటి నుంచి చెక్కు చెదరని పట్టుదలతో దృఢత్వంతో తన నవర్ గివప్ యాటిట్యూడ్ వల్ల తను ఇండియాకి ఫస్ట్ ఇండివిజువల్ ఒలింపిక్ గోల్డ్ మెడల్ సంపాదిస్తాడు. జనరల్గా ఆటోబయోగ్రఫీస్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ మూవీ ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. మురళీకాంత్ పేట్కర్ గారికి చిన్నప్పటి నుంచి ఇండియాకి రెజ్లింగ్లో ఒక ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించాలి అనే కలతో పెరుగుతారనమాట. రెజ్లింగ్లో ఎలాగైనా సరే తాను మెడల్ కొట్టాలి అనే దృఢ సంకల్పంతో చిన్నప్పటి నుంచి పెరుగుతారు. కానీ మనం అనుకున్నవన్నీ జరిగితే అది లైఫ్ ఎందుకు అవుతుంది చెప్పండి. కానీ కొన్ని అనుకోని సంఘటనల వల్ల ఆయన ఇండియన్ ఆర్మీలోకి ప్రవేశిస్తారనమాట. అయితే ఆర్మీలో ఓన్లీ బాక్సింగ్కి సంబంధించి ట్రైనింగ్ మాత్రమే ఉంటుంది కదా, మిగతా ఏ స్పోర్ట్స్కి సంబంధించి అక్కడ అవకాశం ఉండదు. అందుకే మురళీకాంత్ పేట్కర్ గారు బాక్సింగ్ నేర్చుకుని అక్కడ త్రూ ఆర్మీ నుంచే ఒక సర్వీస్ మెన్గా ఇండియాకి ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా మెడల్స్ సాధిస్తారు కూడా. అయితే పాకిస్తాన్ వార్ సమయంలో మురళీకాంత్ పేట్కర్ గారు చాలా తీవ్రంగా గాయపడతారన్నమాట. అన్ఫార్చునేట్లీ 9 బుల్లెట్లు ఆయన బాడీలోకి దిగడం వల్ల ఆల్మోస్ట్ 2 ఇయర్స్ కోమాలోకి వెళ్ళిపోతారు. తన 2 కాళ్ళు పారలైజ్ అయిపోతాయి. మరి ఇంకొకరు అయితే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏదో ఒకటి చేసుకుంటారు, లేకపోతే నా లైఫ్ ఇంతే, నా కర్మ ఇంతే అని చాలామంది అలా ఉండిపోతారు. కానీ మురళీకాంత్ పేట్కర్ గారు అలా కాదు. ఆ తర్వాత మురళీకాంత్ పేట్కర్ జీవితం ఎలా మలుపు తిరిగింది, ఆయన అనుకున్న రెజ్లింగ్ కాకపోయినా మరి ఏ స్పోర్ట్స్లో ఆయన రాణించారు, ఇవన్నీ తెలుసుకుందాం చందు ఛాంపియన్ బయోపిక్ ప్రత్యేకంలో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: issued in the public interest by the Commissioner and Director of Municipal Administration, Telangana. Rainwater harvesting, every home's responsibility.
1: సుప్రభాత సమయంలో సుమనోహరమైన భక్తి గీతాలు
2: భగవద్ భావన ఆవిష్కరణ

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివి భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: గుర్తుకొస్తున్నాయిలో మురళీకాంత్ పేట్కర్ గారి బయోగ్రఫీ చందు ఛాంపియన్ సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అయితే కోమాలోకి వెళ్ళిపోయారు రెండేళ్లు మురళీకాంత్ పేట్కర్ గారు, పాకిస్తాన్ వార్లో గాయపడిన తర్వాత అని మాట్లాడుకున్నాం కదా. కోమా నుండి రికవర్ అయ్యాక తను ఎక్కువగా స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారనమాట. 1972లో యునిక్ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేశారు. అప్పుడే ఇండియాకి మొట్టమొదటి ఇండివిజువల్ ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించారనమాట. అయితే అన్ఫార్చునేట్లీ చాలామంది క్రీడాకారులాగానే మురళీకాంత్ పేట్కర్ గారి సేవలు విజయాలు కూడా కాలంతో పాటు అందరూ మర్చిపోతారు. జనరల్గా మన ఇండియాలో ఏంటంటే కొన్ని స్పోర్ట్స్కి మాత్రమే క్రేజ్ ఎక్కువ ఉంటుంది, లైక్ క్రికెట్, ఫుట్బాల్, బ్యాడ్మింటన్. మిగతా ఈ ఒలింపిక్ స్పోర్ట్స్ ఏంటంటే వ్యూవర్షిప్ తక్కువ ఉంటుంది, కాకపోతే అట్ ద సేమ్ టైం గుర్తింపు కూడా తక్కువే ఉంటుంది. అలా గుర్తింపు కోసం దాదాపు 5 దశాబ్దాలు పోరాడిన ఒక యోధుడి కదే ఈ చందు ఛాంపియన్ సినిమా. ఫర్గాటెన్ ఓవర్ టైం లాగా అనమాట. 2017లో ఆయన అర్జున్ అవార్డు కోసం అప్లై చేస్తారు, కానీ ఆయన సేవలు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2018లో అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు మురళీకాంత్ పేట్కర్. 2025 జనవరిలో అర్జున అవార్డు ఫర్ ద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కేటగిరీలో కూడా ఆయనకి ప్రజెంట్ చేశారనమాట. అయితే ఆయన అర్జున అవార్డు అందుకోవడానికి అన్ని సంవత్సరాల టైం ఎందుకు పట్టింది? ఈ విజయగాథతో తెరకెక్కిన స్ఫూర్తిదాయక సినిమానే చందు ఛాంపియన్, మురళీకాంత్ పేట్కర్ గారి బయోపిక్. మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం చందు ఛాంపియన్ గురించి ఓ పాట విన్న తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ పవన్.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: చందు ఛాంపియన్ బయోపిక్ గురించి మాట్లాడుకుంటున్నాము గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో. అయితే ఎవరి జీవితంలో అయినా కష్టాలు తప్పవు కదా, కష్టాల తర్వాతే సుఖాలు, మళ్ళీ కష్టాలు, ఇలా వెళ్తూ ఉంటేనే మన జీవితం సంపూర్ణం అవుతుంది. అయితే వాటి వెంట కన్నీళ్లు కూడా వరదలు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. కొంతమంది అసలు కష్టాలని స్నేహితులుగా చేసుకుని కాలం వెళ్ళదీసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అయితే వాటిని అణుచుకుని విజయం సాధించిన విజేతలు కొద్దిమందే ఉంటారు. అందులో మురళీకాంత్ పేట్కర్ గారు కూడా తప్పకుండా ఉండి తీరుతారనమాట. అలాగని కష్టాలు వచ్చాయని చెప్పి, కన్నీళ్ళు ఉన్నాయని చెప్పి తల వంచామా, ఆ కన్నీళ్లలో కొట్టుకుపోవడం ఖాయం. ఎదురొడ్డితేనే గెలుపు, కానీ జీవితంలో ప్రతి మలుపులో ఓటమి వెంటాడితే ఎంతవరకు అని పోరాడాలి. అలాగని నిర్వేదంలో కూరుకుపోయి ఆగిపోకుండా, ఓటమికి గెలుపు దక్కకుండా పోరాడి విజయం సొంతం చేసుకున్న వారే యోధుడవుతారు కాదంటారా. అలాంటి యోధుడే మురళీకాంత్ పేట్కర్. ఇందులో మురళీ పాత్రలో నటించిన కార్తీక్ ఆర్యన్ నటించలేదు, జీవించాడనే చెప్పాలి. అందుకనే ఆ పాత్రలో కార్తీక్ పర్ఫార్మెన్స్కి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. నేషనల్ అవార్డు కూడా వెతుక్కుంటూ వచ్చింది ఈ మధ్య.

ప్రతి ఫ్రేమ్ లో ఎమోషన్ ని క్యారీ చేసి సినిమాని అద్భుతంగా తెర మీద చూపించిన డైరెక్టర్ కబీర్ ఖాన్ గారిని కూడా మనం ఈ సందర్భంగా అభినందించి తీరాలి. స్టే ట్యూన్, మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం చందు ఛాంపియన్ గురించి ఓ పాట తర్వాత.

0: వినిపిస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: గుర్తుకొస్తున్నాను, చందు ఛాంపియన్ బయోపిక్ గురించి మాట్లాడుకుంటున్నావు. సాంకేతికంగా కూడా ఈ సినిమా చాలా గొప్పగా ఉంటుందన్నమాట. ఏదో ఆర్ట్ ఫిలిం చూసామన్న ఫీలింగ్ అస్సలు కలగదు. జనరల్గా స్పోర్ట్స్ డ్రామాలో పేట్రియాటిజం మిక్స్ అయితే ఇంకా ఆడియన్స్ని ఎంగేజ్ చేయడంలో ఆ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అలాంటి సినిమాలు ఎన్నో చూసాం కూడా మనం. అయితే చాలామందికి ఇంకా ఆతృత ఉండొచ్చు, చందు అంటే ఏంటో చెప్తానన్నావు పవన్, ఇంకా చెప్పవేంటి అని. అయితే జనరల్గా చందు ఛాంపియన్ అనే టైటిల్ ఎందుకు పెట్టారు ఈ సినిమాకి? ఆయన పేరేమి చందు కాదే, చందు ఛాంపియన్గా మారాడని ఏమైనా పెట్టారా అని కూడా డౌట్ ఉండొచ్చు. అయితే చందు అనేది మహారాష్ట్ర నుంచి వచ్చారు కాబట్టి ఆయన జనరల్గా ఆ ప్రాంతంలో చందు అంటే లూజర్ అని అర్థం అనమాట. ఎందుకంటే ఈయన చిన్నప్పటి నుంచి ఏ ప్రయత్నం చేసినా ఎక్కువగా ఓడిపోతూ ఉండేవారు కదా. ఒక మారుమూల గ్రామం నుంచి, కొండ ప్రాంతం నుంచి ఒక నేషనల్ లెవెల్కి గుర్తింపు పొందిన ఒక వ్యక్తిగా ఆయన మారారు కాబట్టి, ఛాంపియన్గా నిలిచారు కాబట్టి, ఒక చందు ఒక లూజర్ ఛాంపియన్గా ఎలా మారాడు అన్నదే ఈ సినిమా టైటిల్ యొక్క జస్టిఫికేషన్ అనమాట. చందు అంటే లూజర్ అని అంటారు. చిన్నప్పటి నుంచి ఆయన్ని చుట్టుపక్కల వాళ్ళు టీజ్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట, చందు చందు అని చెప్పి. కాబట్టి చందు కాదు, నేను ఛాంపియన్ని అని చెప్పడానికే ఆ టైటిల్ని కబీర్ ఖాన్ గారు చూస్ చేసుకున్నారు. అండ్ ఈ సినిమా టెక్నికాలిటీస్ గురించి మాట్లాడుకుంటే, సంగీతం అలానే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కథనంలో భాగమై చూసే ఆడియన్స్కి మంచి ఫీల్ ఇస్తుంది, మనల్ని సినిమాలో ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది. కెమెరా పనితీరు కూడా సూపర్ గా ఉంటుంది. ఎక్కువగా నటీనటుల హావభావాల్ని మన మనస్సుకి హత్తుకునేలా దగ్గరగా చూపించారు కెమెరామెన్. అది బాక్సింగ్ మ్యాచ్ లో అయినా, స్విమ్మింగ్ పోటీలో అయినా, దీనంతటికీ కారణం అద్భుతమైన స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అండ్ నటీనటుల గొప్ప పర్ఫార్మెన్సెస్. ప్రీతం గారు అందించిన సంగీతం, సుదీప్ ఛటర్జీ గారి సినిమాటోగ్రఫీ, నితిన్ భాయిద్ గారి ఎడిటింగ్ సినిమాకి ఖచ్చితంగా అసెట్ అనే చెప్పాలి. అలాగే నటీనటుల్లో మురళీకాంత్ పేట్కర్ గా కార్తీక్ ఆర్యన్ ఒదిగిపోయాడు. కోచ్ పాత్రలో టైగర్ అలీ నటన అద్భుతం అనే చెప్పాలి. ఇక భువన్ అరోరా, కమీడియన్ గా బాగా ఫేమస్ అయిన యశ్పాల్ శర్మ ఈ సినిమాలో కూడా చక్కటి పాత్ర పోషించారు. తమ తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. అందుకే చందు ఛాంపియన్ సినిమా ఆడియన్స్ ని ఆకట్టుకుంది.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

చందు ఛాంపియన్ జస్ట్ ఒక స్పోర్ట్స్ మూవీ కాదు, ఇదొక స్పిరిటెడ్ అండ్ ఇన్స్పిరేషనల్ రియల్ లైఫ్ స్టోరీ. ఈ సినిమాలో మనకి నిరంతర పోరాటం, ధైర్యం, గెలుపుకి నిజమైన అర్థం ఏంటి అనే అంశాలు మనల్ని ఎక్కువగా కనెక్ట్ చేస్తాయి ఈ మూవీతో. జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా నెవర్ గివ్ అప్ యువర్ డ్రీమ్స్ నో మ్యాటర్ వాట్ అనే ఒక అద్భుతమైన సందేశం ఈ మూవీ మనకిస్తుంది. ఈ సినిమా ఖచ్చితంగా కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా పిల్లలతో కలిసి చూడాల్సిన సినిమా. మరి ఓటీటీలో అందుబాటులో ఉంది, హిందీలో తెలుగులో కూడా. మీకు టైం చిక్కినప్పుడు ఈ చందు ఛాంపియన్ సినిమా చూడండి. అందులో ఉన్న మంచిని, మెసేజ్ని గ్రహించి మన జీవితంలో అప్లై చేసుకుంటే మనం కూడా ఛాంపియన్స్గా మారుతాం కాదంటారా? ఇది ఈనాటి గుర్తుకొస్తున్నాయి. స్టే ట్యూన్డ్.

0: ప్రేమించుకున్నాం రా సినిమా నుంచి విన్న పాటది. మహేష్ గారి కంపోజిషన్ లో, సీతారామ శాస్త్రి గారి సాహిత్యం, బాలుగారు చిత్రగారు పాడిన పాట.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
2: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు మీ ఆర్జే పవన్ తో. 12:14 అవుతుంది స్టూడియో క్లాక్ లో. అయితే లైఫ్ ఇస్ ఎ రన్నింగ్ రేస్ కదా. ఇప్పటి డిజిటల్ యుగంలో అయితే మరీను ఒకరితో ఒకరికి మాట్లాడుకునే టైమే ఉండదు. ఉదయం తెల్లారిందా మన పనులు ముగించుకున్నామా, ఆఫీస్కి పరిగెత్తామా, మళ్ళీ రాత్రి ఇంటికి వచ్చామా, సెల్ ఫోన్ పట్టుకున్నామా, ఇంకా స్క్రీన్ టైంలో మునిగిపోయామా, ఇదే కనబడుతోంది. ఎప్పుడైనా వీకెండ్ వస్తే అలా బయటకు వెళ్ళడం, కుటుంబ సభ్యులతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ని కలవడం, కుటుంబాలు ఏకమైనా కూడా మళ్ళీ అదే స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో లాభ నష్టాల లెక్కలు చూసుకోకుండా ఇచ్చిన మాటకు నమ్మిన మనిషికి తోడుగా నిలబడడం ఈ రోజుల్లో ఒక వండర్ అనే చెప్పుకోవాలి. అయితే అంతటా సెల్ఫిష్నెస్తో నిండిపోయిన ప్రస్తుత సమాజంలో ఈ విశ్వాసం, లాయల్టీ అనేది బలహీనతగా మారుతోందా, లేక మనుషుల మధ్య మిగిలి ఉన్న అత్యంత బలమైన బంధంగా ఉంటోందా? అయితే ఈ రోజుల్లో రిలేషన్స్ ఏర్పడడం ఎంత తేలికో, ఎందుకంటే ఆన్లైన్ ఫ్రెండ్స్ ఎక్కువ కదా మనకి, బయట ఫ్రెండ్స్ కన్నా కూడా అంతే వేగంగా ముక్కలైపోతున్నాయి ఆ బంధాలు. ఏ రిలేషన్కైనా ప్రాణం పోసేది, అది లాంగ్ లాస్టింగ్గా ఉంచేది పరస్పరం ఇచ్చిపుచ్చుకునే గౌరవం అన్నమాట. లాయల్టీలో ఇదొక ఇంపార్టెంట్ లక్షణం, అవునా కాదా? మాట్లాడుకుందాం ఇంకా ఈ లాయల్టీకి సంబంధించిన విశేషాలు. ఒక పాట విందాం. నువ్వొస్తావని సినిమా నుంచి చేస్తోంది మీ అందరి కోసం. ఈఎస్ మూర్తి గారి సాహిత్యం, ఎస్ఏ రాజ్కుమార్ సంగీతం, హరిహరన్ చిత్ర గారు పాడిన ఈ వండర్ఫుల్ మెలోడీ మీకోసం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

బస్ స్టాప్ సినిమా నుంచి విన్న పాట అది. కార్తిక్ పాడారు, వేటూరు గారి సాహిత్యం, జేపీ సంగీతం. లాయల్టీ గురించి మాట్లాడుకుంటున్నాం మనం చైతన్య స్ఫూర్తిలో. బంధాలే మన జీవితానికి అసలైన అర్థాన్ని ఇస్తాయి కదా. ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని విజయాలు సాధించినా బంధాలను ఎప్పుడు కోల్పోకూడదు. మనిషిని ఎక్కువ కాలం సంతోషంగా ఆరోగ్యంగా ఉంచేది మంచి సంబంధాలే అనే విషయం గ్రహించి ముందుకు సాగాలి మిత్రులారా. ఈ కృతజ్ఞత భావం మనసుని అహంకారం వైపు వెళ్లకుండా ఆపుతుందంట. ఉన్నదానితో తృప్తి పడడం అలవాటు చేసుకోవాలి. అలాగే మనకున్న డబ్బు, అందం, హోదా అన్ని తాత్కాలికమే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనం వెళ్ళేటప్పుడు ఇవేవి మనతో రావు, మనం కలమే వెళ్ళాలి. కాబట్టి విశ్వాసం అనేది మనం సంపాదించుకునే అతి పెద్ద ఆస్తి. బంధాలకు గౌరవం ఇవ్వడం మనం తోటి వారికి ఇచ్చే అత్యంత విలువైన బహుమతి. కాబట్టి ఈరోజు నుంచే మనం అనుకుందాం తోటివారితో గౌరవంగా విశ్వాసంగా ఉందామని. ఇది ఈనాటి చైతన్య స్ఫూర్తి. వింటూ ఉండండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ వివాదంపై ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల చర్యలకు నిరసనగా ప్రతిపక్షాల ఆందోళనల మధ్య పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం మంగళ్ మిలన్ ఈ ఉదయం పార్లమెంటు భవనంలో జరిగింది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ఇతర నేతలు హాజరయ్యారు. హబ్ అండ్ స్పోక్ మోడల్ ద్వారా 2030 నాటికి దేశంలో 4 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని, 30 బిలియన్ డాలర్ల ఆర్థిక కార్యకలాపాలు సృష్టించబడతాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈరోజు ప్రపంచ హెపటైటిస్ దినాన్ని పాటిస్తున్నారు. నీట్ వివాదంపై ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల చర్యలకు నిరసనగా ప్రతిపక్షాల ఆందోళనల మధ్య పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ కార్యకలాపాలు ప్రారంభం కాగానే 23వ కామన్వెల్త్ గేమ్స్లో బంగారు పతకం సాధించిన పారా అథ్లెట్ షర్మిలా థంకర్ను స్పీకర్ ఓం బిర్లా అభినందించారు. రజత పతకాలు సాధించిన సర్వేష్ కుషారే, వల్లూరి అజయ్ బాబు, జ్ఞానేశ్వరి యాదవ్, కాంస్య పతకాలు గెలుచుకున్న శిల్పా శైల, బింద్యారాణి దేవీలను బిర్లా అభినందించారు. కెనడాలో జరిగిన వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్ 2026 గెలుచుకున్న అనాహత్ సింగ్ను కూడా ఆయన అభినందించారు. దేశానికి గౌరవం, కీర్తి ప్రతిష్టలు తెచ్చిన అథ్లెట్లందరితో పాటు వారి కోచ్లు, కుటుంబ సభ్యులను కూడా స్పీకర్ అభినందించారు. ఆ తర్వాత ఓం బిర్లా ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నించగా, నిరసనల సమయంలో విద్యార్థులపై జరిగినట్టు చెబుతున్న పోలీసు చర్యపై ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేయడం ప్రారంభించారు. సభ సజావుగా సాగాలని, పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026పై అర్థవంతమైన చర్చ జరగాలని స్పీకర్ అన్నారు.
1: आज हम 2 बजे इस महत्वपूर्ण विषय पर चर्चा करेंगे, ऐसा सभी लोगों ने सहमति व्यक्त की है. समय सरकार और प्रतिपक्ष बैठकर समय तय कर लेगा और मेरा आपसे आग्रह है, कितना भी गतिरोध हो, कितना भी बड़ा मुद्दा हो, लेकिन प्रश्नकाल में गतिरोध नहीं होना चाहिए. पूरे देश के अंदर एक सकारात्मक दिशा जाए कि संसद में चर्चा होती है.
0: అయినప్పటికీ గందరగోళం సద్దుమణగకపోవడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ 0 అవర్ ప్రారంభించినప్పుడు నీట్ వివాదంపై విద్యార్థుల నిరసనల సమయంలో జరిగిన పోలీసు చర్యపై ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేయడం ప్రారంభించారు. గందరగోళం కొనసాగడంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. నీట్ పరీక్షకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్న వారిపై నమోదు చేసిన కేసులు, ఇతర చట్టపరమైన చర్యలను ఉపసంహరించుకోవాలని బీహార్, అసోం ప్రభుత్వాలు నిర్ణయించాయి. జూలై 26వ తేదీ సాయంత్రం 6 గంటల కంటే ముందు ఆందోళనకారులపై నమోదైన అన్ని ఎఫ్ఐఆర్లు, క్రిమినల్ ఫిర్యాదులు, షోకాజ్ నోటీసులను ఉపసంహరించుకోవడానికి తక్షణమే చట్టపరమైన ప్రక్రియ ప్రారంభిస్తామని బీహార్ హోంశాఖ హామీ ఇచ్చింది. ఈ కేసుల విషయమై జరిగిన అన్ని అరెస్టులు, నిర్బంధాలను సమీక్షించాలని, అరెస్టైన వారి విడుదలను వేగవంతం చేయాలని అసోం ప్రభుత్వం కూడా అధికారులను ఆదేశించింది. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం మంగళ్ మిలన్ ఈ ఉదయం పార్లమెంటు భవనంలో జరిగింది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఇతర నేతలు హాజరయ్యారు. పార్లమెంటు సమావేశాల సమయంలో కూటమి పూర్తి ఐక్యతను చాటి చెప్పే లక్ష్యంతో ప్రతి మంగళవారం ఈ సమావేశాలు నిర్వహిస్తారు. తృణమూల్ కాంగ్రెస్ నుండి విడిపోయిన వర్గానికి చెందిన ఎంపీలు, కొత్తగా ఏర్పాటైన నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా సభ్యులు కూడా సమావేశానికి హాజరయ్యారు. గత సమావేశం ఈ నెల 21న జరిగింది. ఆ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా భవిష్యత్తులో జరిగే పరీక్షల్లో పేపర్ లీకేజీలను నిరోధించడానికి భాగస్వాములందరూ సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ఇటీవల జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, దేశ యువత ప్రయోజనాలు కాపాడడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. హబ్ అండ్ స్పోక్ మోడల్ ద్వారా 2030 నాటికి దేశంలో దాదాపు 400,000 ఉద్యోగాలు లభిస్తాయని, అలాగే $30 బిలియన్ అదనపు ఆర్థిక కార్యకలాపాలు సృష్టించబడతాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలియజేశారు. ఈరోజు పంజాబ్లోని అమృత్సర్ శ్రీ గురు రామ్దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయంలో హబ్ అండ్ స్పోక్ విమాన సర్వీసు ప్రారంభోత్సవం సందర్భంగా ఒక వీడియో సందేశంలో మాట్లాడుతూ మంత్రి, ఈ మోడల్ కేవలం విమానయాన రంగానికి సంబంధించింది మాత్రమే కాదని, దేశానికి ఒక పెద్ద ఆర్థిక అవకాశమని పేర్కొన్నారు. ఇప్పటి వరకు అమృత్సర్ విమానాశ్రయం నుండి 7 అంతర్జాతీయ గమ్యస్థానాలకు మాత్రమే కనెక్టివిటీ ఉండేదని, ఈ హబ్ అండ్ స్పోక్ సర్వీస్ ప్రారంభంతో దాదాపు 20 అంతర్జాతీయ గమ్యస్థానాలకు అనుసంధానం ఏర్పడుతుందని వివరించారు.
2: अब तक अमृतसर एयरपोर्ट से आपको 7 अंतरराष्ट्रीय डेस्टिनेशंस की सीधी कनेक्टिविटी उपलब्ध होती थी. अब दिल्ली जैसे इस तरह हब एंड स्पोक में कनेक्ट हो रहा है तो आपकी ग्लोबल कनेक्टिविटी अगर आप देखेंगे तो आपको दुबई, सिंगापुर, बैंकॉक, पेरिस, इसके जैसे 20 इंटरनेशनल डेस्टिनेशंस आपको एक चेक इन, एक बैगेज टैग के साथ आप कर पाएंगे.
0: प्रतिष्ठात्मक బ్రిక్స్ సాంస్కృతిక సదస్సు వచ్చే నెల 5 నుండి 8 వరకు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో జరుగుతుంది. ఈ సదస్సులో బ్రిక్స్ సభ్యదేశాల సాంస్కృతిక శాఖ మంత్రులు, ప్రతినిధి బృందాలు పాల్గొంటారు. వారు సంస్కృతికి సంబంధించిన పలు అంశాలపై చర్చిస్తారు. ఈ సందర్భంగా ప్రతినిధులు గిరిజన మ్యూజియం, స్టేట్ మ్యూజియం, వన్ విహార్, ఇందిరాగాంధీ రాష్ట్రీయ మానవ సంగ్రహాలయాలను, అలాగే సాంచి స్థూపాన్ని సందర్శిస్తారు. డివిజనల్ కమిషనర్ కరమ్వీర్ శర్మ ఈ సదస్సు ఏర్పాట్లను సీనియర్ అధికారులతో కలిసి సమీక్షించారు. భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేయాలని ఆయన అన్ని శాఖలను కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు ఒకరితో ఒకరు సన్నిహిత సమన్వయంతో పనిచేయాలని కూడా ఆదేశించారు. ఈరోజు ప్రపంచ హెపటైటిస్ దినాన్ని పాటిస్తున్నారు. 2030 నాటికి ఈ వ్యాధిని నిర్మూలించడానికి ఆర్థిక, సామాజిక, ఆరోగ్య సంరక్షణ అడ్డంకులను తొలగించడంపై దృష్టి సారిస్తూ ఈ సంవత్సరం హెపటైటిస్ లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ అనే ఇతివృత్తాన్ని ఎంపిక చేశారు. హెపటైటిస్ బి వైరస్ను కనుగొనడంతో పాటు దానికి రోగ నిర్ధారణ పరీక్ష, వ్యాక్సిన్ను అభివృద్ధి చేసిన నోబెల్ బహుమతి గ్రహీత శాస్త్రవేత్త డాక్టర్ బరోచ్ బ్లంబర్గ్ పుట్టినరోజైన ఈ రోజును ఈ దినోత్సవంగా ఎంచుకున్నారు. ఈ సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రతి పౌరుడు కలిసికట్టుగా కృషి చేసి పచ్చని, ఆరోగ్యకరమైన, మరింత స్థిరమైన భవిష్యత్తును నిర్మించాలని పిలుపునిచ్చారు. కామన్వెల్త్ గేమ్స్లో భారత పారా షార్ట్ పుటర్ షర్మిలా థంకర్, గ్లాస్కోలో జరిగిన మహిళల షార్ట్ పుట్ F57 ఈవెంట్లో 9.81 మీటర్ల సీజన్ అత్యుత్తమ ప్రదర్శనతో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. దీంతో కామన్వెల్త్ గేమ్స్ పారా అథ్లెటిక్స్లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా షర్మిల చరిత్ర సృష్టించారు. మరోవైపు స్కాట్స్టౌన్ స్టేడియంలో జరిగిన పురుషుల హైజంప్ ఈవెంట్లో భారత హైజంపర్ సర్వేష్ కుషారే రజత పతకం సాధించారు. వెయిట్ లిఫ్టర్లు వల్లూరి అజయ్బాబు, జ్ఞానేశ్వరి యాదవ్ చెరొక రజత పతకం సాధించారు. మహిళల షార్ట్ పుట్ F57 ఈవెంట్లో షార్ట్ పుటర్ శిల్పా శైల కాంస్య పతకం దక్కించుకుంది. దీంతో గ్లాస్కో 2026 కామన్వెల్త్ గేమ్స్లో భారతదేశం మొత్తం పతకాల సంఖ్య 10కి చేరింది. ఇందులో 2 స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్య పతకాలున్నాయి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ వివాదంపై ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల చర్యలకు నిరసనగా ప్రతిపక్షాల ఆందోళనల మధ్య పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం మంగళ్ మిలన్ ఈ ఉదయం పార్లమెంటు భవనంలో జరిగింది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ఇతర నేతలు హాజరయ్యారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 కు కాల్ చేయండి.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్

0: ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు. తర్వాత వినబోతున్న పాట మా ఇంటి బంగారం సినిమా నుంచి చిన్మయి శ్రీపాద పుణ్య సెల్వ పాడిన పాట. రచన రెహమాన్, సంగీతం సంతోష్ నారాయణన్.

0: సేఫ్టీ కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
6: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
5: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
7: ఈరోజు రాత్రి 7:15 ప్రసారమయ్యే ఆరోగ్య జీవనం కార్యక్రమంలో వాత రోగాలు, పంచకర్మ చికిత్స, ఈ అంశం గురించి డాక్టర్ సుభద్ర నవీన్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ కే సందీప్.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు. 12:58 అవుతోంది స్టూడియో క్లాక్ లో. నేను మీ ఆర్జే పవన్. మరి నెక్స్ట్ ఏం సాంగ్ విందాం? రీసెంట్ గా రిలీజ్ అయి మంచి విజయం సాధించిన రావ్ బహదూర్ సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దామా. స్మరణ్ సాయి కంపోజిషన్ లో రెహమాన్ ఈ పాటను రాశారు. పాడిన వారు విజయ్ యేసుదాస్. స్టే ట్యూన్డ్.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివి భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: जरूर सुनिए पिटारा. इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे, अ प्रीमियम हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स.

0: మనశంకర వరప్రసాద్ గారు సినిమాలో చిన్న పాట అది. అనంత్ శ్రీరామ్ సాహిత్యం, భీమ్ సిసిరేలియో స్వీయ సంగీత దర్శకత్వంలో మధుప్రియతో కలిసి పాడిన పాట. లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు.
1: పద్మభూషణ్ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణరెడ్డి గారి జయంతి సందర్భంగా ప్రముఖ సాహితీవేత్త శ్రీ జూలూరి గౌరీశంకర్, ఆకాశవాణి విశ్రాంత వ్యాఖ్యాత శ్రీ వివి రామారావు గార్ల మాటలు, సినారీ కలం నుంచి జాలువారిన పాటలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం అందించే ఈ స్వర నీరాజనం రేపు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై మీకోసం ఈ స్వర నీరాజనం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: పద్మభూషణ్ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణరెడ్డి గారి జయంతి సందర్భంగా ప్రముఖ సాహితీవేత్త శ్రీ జూలూరి గౌరీశంకర్, ఆకాశవాణి విశ్రాంత వ్యాఖ్యాత శ్రీ వివి రామారావు గార్ల మాటలు, సినారీ కలము నుంచి జాలువారిన పాటలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం అందించే ఈ స్వర నీరాజనం రేపు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై మీకోసం ఈ స్వర నీరాజనం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన రైతు నేస్తం 100వ ఎపిసోడ్ కార్యక్రమంలో సుమారు 3 లక్షల మంది రైతులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జీరాంజీ పథకం కింద మరింత మంది కూలీలకు ఉపాధి కల్పించాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖల మంత్రి సీతక్క కోరారు. హైడ్రో కమిషనర్ ఏవి రంగనాథ్ను ఆ పదవి నుంచి తప్పించాలని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు చెప్పారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈవేళ రేపు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయంటూ 8 జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ నిర్వహిస్తున్న రైతు నేస్తం 100వ ఎపిసోడ్ కార్యక్రమం ఈ ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. సచివాలయం నుంచి వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2601 రైతు వేదికల ద్వారా సుమారు 3 లక్షల మంది రైతులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎల్ నీనో ప్రభావం, వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలు, నీటి సంరక్షణ, శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులపై నిపుణుల సూచనలు అందించారు. రైతుల ఆదాయం పెంపు, పంటల వైవిధ్యీకరణ, ఆధునిక సాంకేతికత వినియోగం, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడమే కార్యక్రమం లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రాష్ట్రంలో చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో జీరాంజీ పథకం కింద భారీ ఎత్తున మొక్కలు నాటడంతో పాటు మరింత మంది కూలీలకు ఉపాధి కల్పించాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖల మంత్రి సీతక్క కోరారు. వన మహోత్సవంపై నిన్న సమీక్ష నిర్వహించిన మంత్రి మాట్లాడుతూ 2026-27లో వన మహోత్సవం కింద 6 కోట్లకు పైగా మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 2.5 కోట్లకు పైగా మొక్కలు నాటారని

0: దీని ద్వారా 14 లక్షల మంది పైచిలకు కూలీలకు పని దినాలు కల్పించారని చెప్పారు. మిగిలిన మొక్కలను నాటి జీరాంజీలో మరో 48 లక్షల పని దినాలు కల్పించేందుకు వీలుగా అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. తెలంగాణ రాష్ట మంత్రి వాకిటి శ్రీహరి కర్ణాటక మాజీ మంత్రి బోసురాజుతో రాయచూరులో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కుల్పూరు కుర్తికొండ బ్రిడ్జ్ కమ్ బ్యారేజీల నిర్మాణం గురించి వాళ్లు చర్చించారు. కృష్ణానదిపై 1.5 TMC నీటి సామర్థ్యంతో ప్రతిపాదిత బ్యారేజీల నిర్మాణం ద్వారా రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో రవాణా సాగు తాగునీటి సౌకర్యాలు మెరుగుపడతాయని అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టును పరస్పర సహకారంతో వీలైనంత త్వరగా అమలు చేయాలని ఇద్దరు నేతలు నిర్ణయించారు. కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి రాజకీయాల్లో నైతికతకు ప్రతీక అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి ఈరోజు జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జైపాల్ రెడ్డి ఆశయాలను రాష్ట ప్రభుత్వం కొనసాగిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. కేంద్ర మాజీ మంత్రి ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత ఎస్ జైపాల్ రెడ్డి 7వ వర్ధంతి సందర్భంగా స్ఫూర్తి స్థల్ వద్ద పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ జైపాల్ రెడ్డి స్మారకానికి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ సలహాదారులు వి హనుమంతరావు, సీనియర్ నాయకులు నేతి విద్యాసాగర్ రావు, జోలకంటి రంగారావు కూడా నివాళులర్పించారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ను ఆ పదవి నుంచి తప్పించాలని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు చెప్పారు. హైడ్రా పేరుతో ప్రజలు రైతులపై దౌర్జన్యాలు జరిగాయని ఆరోపిస్తూ ఆ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్దమని రామచంద్రరావు పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం తక్షణమే అమలు చేసి ప్రజల హక్కులు పరిరక్షించాలని ఆయన కోరారు. రాష్ట హైకోర్టు నిన్న జారీ చేసిన ఆదేశాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒక ప్రకటనలో వివరణిస్తూ తాను రాజ్యాంగ స్ఫూర్తితోనే పనిచేస్తున్నానని, చెరువులు ప్రభుత్వ ఆస్తులను కాపాడుతున్నానని చెప్పారు. ఇప్పటి వరకు 6 చెరువులను పూర్తిగా పునరుద్ధరించామని, మరో 20 చెరువులకు పునరుద్ధరణ పనులు సాగుతున్నాయని చెప్పారు. సుమారు 150,000 కోట్ల రూపాయలు విలువైన ప్రభుత్వ భూములను కాపాడామని రంగనాథ్ చెప్పారు. బడా భూ కబ్జాదారులు ల్యాండ్ మాఫియా అక్రమాలకు అడ్డుకట్టవేయడంతో తనపై 63 కోర్టు ధిక్కరణ కేసులు పెట్టారని ఆయన ఆరోపించారు. కేసులను చట్టపరంగా ఎదుర్కొంటానని, న్యాయస్థానాలపై తనకు పూర్తి గౌరవం ఉందని రంగనాథ్ ప్రకటనలో వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణలో జరిగిన ఇంటర్ 10వ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ డిమాండ్ చేశారు. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజ్ అనంతరం పారదర్శకంగా మళ్లీ పరీక్షలు నిర్వహించామని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించి రాజీనామా చేశారని పేర్కొన్నారు. భవిష్యత్తులో పరీక్షల్లో అక్రమాలు జరగకుండా కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నామని డాక్టర్ లక్ష్మణ్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ హామీలను ఎందుకు అమలు చేయలేదని రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని ఆయన ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని నారాయణపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామాలను ఆదుకునే దిశగా తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కరీంనగర్ జిల్లా పీసీసీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం చెప్పారు. విలేకరులతో ఆయన ఈరోజు మాట్లాడుతూ,
1: దశల వారీగా ఆ గ్రామాన్ని ముప్పు గ్రామంగా ప్రకటించాలని చెప్పి నేను స్వయంగా అసెంబ్లీలో మాట్లాడి అనేక సందర్భాలు దాన్ని డిమాండ్ కూడా చేసిన గతంలో, ఖచ్చితంగా ఏ ఇల్లు అయితే ఎఫెక్ట్ అయితే అవన్నీ కూడా తీసుకుంటాం. నిజంగా ఊరంతా ఎఫెక్ట్ అయితే ప్రాజెక్టు పూర్తయితే ఎన్ని ఇల్లు ఎఫెక్ట్ అయితే అవన్నీ కూడా తీసుకునే కార్యక్రమం చేస్తాం. దశల వారీగా ముప్పు గ్రామంగా ప్రకటి కార్యక్రమం చేస్తామని చెప్పి దానికి కట్టుబడి.
0: ఈ రోజు రేపు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయంటూ వాతావరణ శాఖ 8 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరం భీమ, సిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఆసిఫాబాద్ జిల్లా సరిహద్దులోని మహారాష్ట జిల్లాల్లో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రాణహిత నది ఉప్పొంగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హరిత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వర్షాలు, వరదకు సంబంధించిన పరిస్థితిపై రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఖాళీగా ఉన్న 55 అంగన్వాడీ టీచర్ల పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలియజేశారు. సిరిసిల్ల ఎస్ఏడిసిఎస్ ప్రాజెక్టు పరిధిలోని 43 పోస్టులు, వేమినవాడ ప్రాజెక్టు పరిధిలోని 12 పోస్టులకు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేశామన్నారు. ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణులైన స్థానికులు 7 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈరోజు ప్రపంచ హెపటైటిస్ నివారణ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఇది కాలేయం వాపు గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు, వ్యాధి నివారణ, పరీక్షలు, చికిత్సను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ముఖ్యమైన రోజు. హెపటైటిస్ బి వైరస్ ను కనుగొని దానికి టీకా అభివృద్ది చేసిన నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ బారూచ్ బ్లూంబర్గ్ పుట్టినరోజున ప్రతి ఏటా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. వర్షాకాలంలో పారిశుద్ధ్య నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. నస్పూర్లో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ, అంతర్గత రహదారులు, మురుగు కాలువల పనులు, అమృత్ 2.0 నీటి సరఫరా పనులు వేగవంతం చేయాలన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రేపు జావెలిన్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి బోజా చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. జావెలిన్ పరుగు పందాల ఎంపిక పోటీలకు అండర్ 6 నుంచి అండర్ 20 లోపు మెన్ అండ్ విమెన్ క్రీడాకారులు పాల్గొనవచ్చునని తెలియజేశారు. ఆసిఫాబాద్ జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులకు 5 రోజుల పాటు శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి జాదవ్ అంబాజీ ప్రారంభించారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలాగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ఈ రోజు ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం జరుపుకుంటున్నారు. సహజ వనరుల సంరక్షణ, పర్యావరణ సమతుల్యత, జీవ వైవిధ్యం ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు ప్రధాన ఉద్దేశం. తెలంగాణ రక్షణ సేన చక్షాలు కల్వకుంట్ల కవిత ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్ల గ్రామానికి వస్తారు. నేరెళ్ల ఘటన బాధితుడైన గంధం గోపాల్ ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి కవిత ఆర్థిక సహాయం అందజేస్తారు. రాష్టంలోని ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలల్లో ఎంబీఏ ఎంసీఏ ప్రవేశాల కోసం ఐసెట్ కౌన్సిలింగ్ ఈ నెల 31న ప్రారంభం కానుంది. 2 విడతల్లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీ చేపడతారు. తొలి విడత 14 తేదీ వరకు, 2 విడత 17 తేదీ నుంచి 25 తేదీ వరకు కొనసాగుతుంది. విశేషాలు మరొకసారి. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన రైతు నేస్తం 100వ ఎపిసోడ్ కార్యక్రమంలో సుమారు 3 లక్షల మంది రైతులు పాల్గొన్నారు. రాష్టంలో జీరాంజీ పథకం కింద మరింత మంది కూలీలకు ఉపాధి కల్పించాలని పంచాయతీరాజ్ మంత్రి సీతక్క కోరారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ను ఆ పదవి నుంచి తప్పించాలని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు చెప్పారు. రాష్టంలో పలు జిల్లాల్లో ఈ వేళ రేపు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: పద్మభూషణ్ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణరెడ్డి గారి జయంతి సందర్భంగా ప్రముఖ సాహితీవేత్త శ్రీ జూలూరి గౌరీశంకర్, ఆకాశవాణి విశ్రాంత వ్యాఖ్యాత శ్రీ వివి రామారావు గార్ల మాటలు, సినారీ కలము నుంచి జాలువారిన పాటలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం అందించే ఈ స్వర నీరాజనం రేపు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై మీకోసం ఈ స్వర నీరాజనం.
1: ఎస్ షో టైం. టైం అయిపోయింది, 121 క్రాస్ చేసి 28 సెకండ్స్ అవుతోంది. మరి ప్రతిరోజు 122 మధ్యలో మేము అడిగే ప్రశ్నలకు మీరు పంపించే సమాధానాలు, అలాగే మధ్య మధ్యలో పసందైన పాటలతో ఎంజాయ్ చేసే షో టైంలో, మరి ఇవాళ షో టైంలో ఏంటి స్పెషాలిటీ, ఎన్ని క్వశ్చన్స్ అడగబోతున్నాను నేను. అలాగే మీరు రెడీగా ఉన్నారా, మరి మీ ఫోన్స్ తీసుకుని తెలుసు కదా నెంబర్ 04023240852, నెంబర్ మరొకసారి 04023240852. అయితే ఇవాళ్ళ షో టైంలో అన్నీ కూడా ఫిల్మ్ రిలేటెడ్ క్వశ్చన్సే, అది మాత్రం ముందుగా చెప్పేస్తున్నాను నేను. కాబట్టి ఈజీ క్వశ్చన్స్ అడుగుతాను, మీరు కూడా ఈజీగా ఆన్సర్స్ పంపించేస్తారు నాకు తెలుసు. మరి షో టైం స్టార్ట్ చేద్దాం ఒక మంచి పాటతో, తర్వాత ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను. ఇంకా రాని వాళ్ళ కోసం కొంచెం వెయిట్ చేద్దాం, ఈ పాట విందాం. స్టే ట్యూన్.

మరణ మృదంగం సినిమా నుంచి విన్న పాటది. బాలుగారు చిత్రగారు పాడింది. వేటూరి గారి సాహిత్యానికి ఇళయరాజా గారి సంగీతం. షో టైంలో ఫస్ట్ క్వశ్చన్ అడిగేస్తాను నేను. మన శ్రోతలు కూడా చాలా మంది రెడీగా ఉన్నారు. ఫస్ట్ క్వశ్చన్ అడగాను సార్ త్వరగా అని చెప్పి కూడా నాకు మెసేజెస్ పంపిస్తున్నారు కాబట్టి ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. శ్రీనివాస మంగాపురం ఈ సినిమా తెలుసు కదా అందరికీ. 30th అంటే ఎల్లుండి రిలీజ్ అవుతోంది ఈ సినిమా వరల్డ్ వైడ్గా. ఘట్టంలేని జయకృష్ణ సూపర్ స్టార్ కృష్ణ గారి పెద్ద మనవడు, రమేష్ బాబు గారి కొడుకు ఘట్టంలేని జయకృష్ణ ఈ సినిమాతో హీరోగా డెబ్యూ చేస్తున్నారు. రవీనా టండన్ గారి డాటర్ ఇందులో హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అవుతోంది తెలుగులోకి. అలాగే అజయ్ భూపతి, RX 100, మంగళవారం లాంటి సినిమాలు తీసిన అజయ్ భూపతి ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. ప్రతిష్టాత్మక సంస్థ వైజయంతి మూవీస్ ఎవరైతే మహేష్ బాబు గారిని ఇంట్రడ్యూస్ చేశారో హీరోగా రాజకుమారుడు సినిమాతో, అశ్విని దత్ గారి బ్యానర్, అదే బ్యానర్ ఈ సినిమాను కూడా ఘట్టమైన జయకృష్ణ గారిని కూడా లాంచ్ చేస్తుంది. అవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ ఘట్టమైన జయకృష్ణకి సంబంధించింది కాబట్టి. క్వశ్చన్ ఏంటంటే జాగ్రత్తగా వినండి. ఘట్టమైన జయకృష్ణ చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక సినిమాలో కనిపించారు అంటున్నాను నేను, నటించారు అనట్లేదు. ఘట్టంలేని జయకృష్ణ చైల్డ్ ఆర్టిస్ట్గా కనిపించిన సినిమా ఏంటి ఆలోచించండి. ఆన్సర్ నాకు పంపించండి 0402342485252 నెంబర్పై. సూపర్ స్టార్ కృష్ణ గారు ఒక వండర్ఫుల్ సాంగ్ వినిద్దాం. సాంగ్ అయిపోయే లోపల మీ ఆన్సర్స్ నాకు చేరాలి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. షో టైం వింటున్నారు విత్ మీ ఆర్జే పవన్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

షో టైం వింటున్నారు. 1:34 క్రాస్ చేసి 20 సెకండ్స్ అవుతుంది. షో టైంలో ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ అడిగాను నేను. మన శ్రోతలు ఆల్మోస్ట్ కరెక్ట్గానే పంపిస్తున్నారు, బట్ కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు. కొంతమంది అయితే అసలు ఘటంనేని జయకృష్ణ గారు చైల్డ్ ఆర్టిస్ట్గా నటించలేదు అని కూడా పంపిస్తున్నారు. నటించకపోతే నేను క్వశ్చన్ ఎందుకు అడుగుతానండి? కాబట్టి ఆయన నటించారు అని నేను అనలేదు, కనిపించిన సినిమా అన్నాను. అంటే అందులో ఆయన నటించేదే ఉండదు, జస్ట్ ఒక గ్లింప్స్ లాగా ఒక 3 నిమిషాలు కనిపిస్తారనమాట. ఎందుకు మరి ఆలోచించడం, ఆన్సర్ చెప్పేస్తే అయిపోతుంది అనుకున్నారు కదా. ఫస్ట్ కరెక్ట్గా పంపిన శ్రోతల పేర్లు చదివేసి ఆన్సర్ ఏంటో నేను రివీల్ చేస్తాను. రాకేష్ ఫరీద్ నందిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు కాంచనా కిట్టు కీసర్ నుంచి, నేర సాయిలు నిర్మల్ జిల్లా నుంచి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట నుంచి, అప్పలరాజు గారు పేడ నుంచి, జాపా భూమేశ్వర్ గారు వెల్లూరు నుంచి, నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుంచి, మాధవరావు గారు షాపూర్ నుంచి, భోజేందర్ గారు ఉమ్మడి నుంచి, సులోచన గారు కరీంనగర్ నుంచి, శ్రీపతి బాబు గారు బెంగళూరు నుంచి, నందిపేట నుంచి వెంకటేష్ గారు కరెక్ట్గా పంపారు. తర్వాత మనకి కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు కృష్ణకుమారి గారు ఖమ్మం నుంచి పంపించారు. తర్వాత హనుమాన్ టేకిడి హైదరాబాద్ నుంచి పంపించారు. దోమకొండ విజయ్ కుమార్ కరెక్ట్గా పంపించిన వాళ్ళ పేరు. తర్వాత చిలుక నారాయణ అనసూయ యమున జాన్కంపేట నిజామాబాద్ నుంచి, రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రవరం నుంచి, రాపర్తి నరసింగ్ మీనా గారు, పాలెం పోలయ్య గారు వాళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి, షేరే బాలాజీ సావిత్రి నిర్మల్ కుబేర్ నుంచి, బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక బాలు గారు, గనగల్లూరు నుంచి రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి పంపించారు, మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మేడ నుంచి పంపించారు, నిజాంపేట నుంచి గణేష్ వేదవతి గారు పంపించారు. ఎస్, వీళ్ళందరూ కూడా మనకి కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు. కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి కదా, కరెక్ట్ ఆన్సర్ నిజం. మహేష్ బాబు హీరోగా యాక్ట్ చేసిన తేజ గారి సినిమా నిజం సినిమాలో మీకు గుర్తుంటే, సినిమా ఓపెన్ అవ్వగానే చందమామ రావే అనే పాటతో ఓపెన్ అవుతుంది కదా, ఆ టైటిల్స్లో కూడా పడుతుంది ఇంట్రడ్యూసింగ్ ఘట్టమనేని జయకృష్ణ అని చెప్పి. అందులో కనిపిస్తారనమాట, అందులో అతని రోల్ అంతవరకే ఉంటుంది. సినిమాలో ఓపెనింగ్ అయిన వెంటనే ఆ పాట వస్తుంది కాబట్టి అందులో ఉన్న చిన్నపిల్లోడే ఇప్పుడు శ్రీనివాస మంగాపురంలో యాక్ట్ చేస్తున్న హీరో ఘటమనేని జయకృష్ణ అనమాట. సో నిజం సినిమా కరెక్ట్ ఆన్సర్. 2003లో విడుదలైంది ఆ సినిమా. కట్ చేస్తే 23 ఏళ్ల తర్వాత హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు ఘట్టమనేని జయకృష్ణ. మరి ఆ పాట విందామా ఇప్పుడు నిజం నుంచి? స్టే ట్యూన్డ్.

సెకండ్ క్వశ్చన్ అడగబోతున్నాను నేను, ఆన్సర్స్ పంపించడానికి మీరు అందరూ సిద్ధంగా ఉన్నారా? మరి రైట్, సెకండ్ క్వశ్చన్ ఏంటంటే జాగ్రత్తగా వినండి, ఇది కూడా సినిమాకి సంబంధించిన క్వశ్చనే. అభిలాష, అభిలాష అనేది ఏ నటి అసలు పేరు? సింపుల్, అభిలాష అనే పేరు ఏ నటి అసలు పేరు? సినిమాల్లోకి రాకముందు ఆవిడ పేరు అభిలాష, సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఒక డైరెక్టర్ ఆవిడ పేరుని మార్చారు. మరి ఆ నటి పేరు ఏంటో చెప్పండి 0402324085 అనే నెంబర్పై. ఆన్సర్స్ కరెక్ట్గా పంపించిన వాళ్ళ పేర్లు చదువుతాను ఈ పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

అర్జున్ సినిమా నుంచి పాట విన్నారు. ఉన్నికృష్ణన్ హరిణి పాడారు. వేటూరు గారి సాహిత్యం, మనీష్ శర్మ సంగీతం. సెకండ్ క్వశ్చన్ అడిగాను నేను ఆల్రెడీ, చాలా మంది వెల్లువల వస్తున్నాయి ఆన్సర్స్ నాకు. మరి పేరు చూసే లోపల మళ్ళా టక్ మన కిందకి వెళ్ళిపోతుంది. చూద్దాం ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ పంపించారో, ఎంతమంది పేర్లు నేను మ్యాక్సిమం చదవగలనో చూద్దాం. అయితే ఇప్పుడు ప్లే చేసిన పాటలోనే ఒక చిన్న క్లూ ఉంది, మీరు ఆలోచిస్తే గనక. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అభిలాష అన్న పేరు ఏ నటి అసలు పేరు అని చెప్పి. సో కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతల పేర్లు టక్కా టక్కా చదివేస్తానని వీలైనంత ఫాస్ట్గా. భోగ మార్కండేయ అనిత గారు భూదాన్ పోచంపల్లి నుంచి, దివాకర్ గారు ఉమ్మేడ నుంచి, భూమిదేవి లక్ష్మీనారాయణ అమ్మనగుర్తి నుంచి, బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, ఓల్డ్ సిటీ శివగంగానగర్ నుంచి ధనరాజ్ సునీత గారు, మధుకర్ గారు నందిపేట నుంచి, పుట్టపాక నుంచి భవానీ వెంకట్ గారు, నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుంచి, పాలెంపోలయ్య అడగడ నంద్యాల జిల్లా నుంచి, బాలకృష్ణ గారు నర్సంపేట నుంచి, పున్నా వెంకటేశం హేమలత నెమ్మాని గ్రామం నుంచి, యలగందుల మార్కండేయ గారు భూదాన్ పోచంపల్లి నుంచి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, అప్పలరాజు గారు పెడన్ నుంచి, కట్ల సతీష్ గారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి, తర్వాత ఉమ్మడి నుంచి బి దివాకర్ పంపించారు, మళ్ళీ పంపించినట్టున్నారు. అయితే రైట్, జాప భూమేశ్వర్ వెల్లుల నుంచి, గంగు మహేందర్ నాగలక్ష్మి ఇల్లంతకుంట మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, మొహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడ నుంచే మళ్ళీ వీరు కూడా, హంపాపురం విలేజ్ నుంచి నారాయణ స్వామి చిరంజీవి నాగభూషణ గారు కరెక్ట్గా పంపించారు ఆన్సర్. తర్వాత మనకి చిదుర లావణ్య, పడిగేల రాజు, శ్రీనితి, శ్రీహిత, అక్షయ్, సుభాష్ నగర్ నిజామాబాద్ నుంచి, పంతాడి శ్రీనివాసరావు గారు మోరిపొలం నుంచి, వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే, సరిత గారు మరో చరిత్ర సినిమాతో ఒక్కసారి స్టార్డమ్ తెచ్చుకున్న అలనాటి హీరోయిన్, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా నటించారు. అన్నిటికంటే ముఖ్యంగా ద బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆవిడ. ఎంతోమంది హీరోయిన్స్కి డబ్బింగ్ చెప్పారు, అలాగే ఎన్నో నంది అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు కూడా అందుకున్నారు సరిత గారు. సరిత గారి అసలు పేరు అభిలాష అనమాట. అయితే కె బాలచంద్ర గారు 164 మందిని ఆడిషన్ చేసిన తర్వాత సెలెక్ట్ అయిన క్యాండిడేట్ హీరోయిన్గా సరిత గారు అనమాట. సో ఆవిడ పేరు సరిత అని పెట్టారు కె బాలచంద్ర గారు. ఇక కె బాలచంద్ర గారి హస్తవాసి గురించి చెప్పాల్సిన పనే ఉంది.

0: కమల్ హసన్, రజనీకాంత్, అలాగే ప్రకాష్ రాజ్ ఎంతో మందిని స్టార్స్ గా తీర్చిదిద్దిన ద లెజెండరీ గ్రేట్ డైరెక్టర్ కె బాలచంద్ర గారు పెట్టిన పేరే సరిత అన్నమాట. సరిత గారిది అసలు పేరు అభిలాష.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగతి ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: ఎస్, థర్డ్ క్వశ్చన్ కూడా అడగడానికి నేను రెడీగా ఉన్నాను. మరి ఆన్సర్స్ పంపించడానికి మీరు కూడా రెడీగా ఉండండి. 1:49 అవుతోంది ఆల్రెడీ స్టూడియో క్లాక్, టైం మనకి తక్కువగా ఉంది కాబట్టి థర్డ్ క్వశ్చన్ ఏమాత్రం లేట్ చేయకుండా అడిగేస్తున్నాను. ఇప్పుడు ఒక పాట ప్లే అవుతుంది, ఆ పాట వినండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమీ నేను చెప్పను, మీరే తెలుసుకోవాలి. ఆ పాట విన్న తర్వాత ఆ పాటకి సంగీత దర్శకత్వం వహించింది ఎవరో మీరు నాకు కరెక్ట్గా గెస్ చేసి, లేకపోతే మీకు తెలిస్తే కరెక్ట్ ఆన్సర్ పంపించాలి. 0402324052 పాట వచ్చేస్తుంది. మరి ఆ పాట వినండి, ఆ సినిమా పేరేంటో మరి మీరే ఆలోచించుకోవాలి, గుర్తుపట్టాలి. ఆ సినిమాకి సంగీత దర్శకత్వం వహించింది ఎవరో తెలిస్తే మీరు నాకు పంపించండి, ఆ పాట ఏంటో వినండి.

నిజంగా భలే పాట కదా. అప్పటి కంపోజిషన్స్ ఎంత హాయిని కలిగిస్తాయో. బాలుగారు జానకమ్మ గారు కలిసి పాడిన అద్భుతమైన పాటని రాసింది వెన్నెలకంటి గారు. ఈ పాటకి సంగీత దర్శకత్వం వహించింది ఎవరు అన్నదే క్వశ్చన్ కదా. మరి ఆన్సర్స్ చాలామంది పంపించారు మనకి. కొంతమంది మాత్రం రాజన్ నాగేంద్ర అని పంపించారు, కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు కేవీ మహాదేవన్ అని కూడా కొంతమంది పంపించారు. మరి కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతల పేర్లు చదివేద్దాం టకాటక. మురహరి యశోద గారు, జానకి గారు, అపలరాజ్ గారు పెడన్ నుంచి, పడిగేల రాజు శ్రీనిధి గారు సుభాష్ నగర్ నుంచి, తర్వాత బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు కరెక్ట్గా పంపించారు, గంగు మహేందర్ గారు, డి కృష్ణ గారు ఏస్రావు నగర్ నుంచి కరెక్ట్గా పంపించారు, గణేష్ వేదవతి గారు, సేర్ల వెంకటేష్, సుగుణ, మౌనిక, బాలు బిఎన్ రెడ్డి నగర్ నుంచి, పంతాడి శ్రీనివాసరావు గారు మోరిపొలం నుండి, కుట్టపాక నుంచి భవానీ వెంకట్ గారు, పాలెంపోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, తర్వాత చిలుక నారాయణ అనసూయ యమున గారు జానకంపేట నుంచి కరెక్ట్గా పంపారు, మీనాక్షి పాష కిష్టాపురం గార్ల నుంచి పంపించారు, శ్రీనివాస్ రెడ్డి గారు ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కడప డిస్టిక్ నుంచి, సరోజ విద్య అండ్ కరుణ మిన్ను గోదావరి ఖన్ నుంచి పంపించారు. నెక్స్ట్ మనకి కొండ రాజేశం రాకేష్, రమ్య, పవన్, బద్దనపల్లి రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి, నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుంచి, గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేష్, సుగుణ గారు మళ్ళీ పంపించారు. ఎస్, ఇప్పటి వరకు అయితే మనకు కరెక్ట్గా వచ్చిన ఆన్సర్స్ ఇవే.

0: కరెక్ట్ ఆన్సర్ రివీల్ చేయాలి కదా. ఈ సినిమా పేరు చిన్నోడు పెద్దోడు, చంద్రమోహన్ రాజేంద్ర ప్రసాద్ నటించిన సినిమా. ఖుష్బు హీరోయిన్గా యాక్ట్ చేశారు. ఈ సినిమాకి దర్శకుడు రైలంగ నరసింహారావు గారు. సరే ఇవన్నీ సరే, సంగీత దర్శకుడు ఎవరు చెప్పు ముందంటారా? ఎస్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారే ఈ సినిమాకి సంగీతం అందించారనమాట. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా చిన్నోడు పెద్దోడు. షో టైం ఎంజాయ్ చేశారు ఇవాళ బాగా? కరెక్ట్ ఆన్సర్స్ మోస్ట్ ఆఫ్ ది శ్రోతలు పంపించారు. మళ్ళీ యాజ్ యూజువల్ రేపటి షో టైంలో పార్టిసిపేట్ చేయండి, ఇలాగే ఆన్సర్స్ పంపించండి, మంచి మంచి పాటలు వినండి. ఇవాళ షో టైంలో పార్టిసిపేట్ చేసిన శ్రోతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, విబి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2:17 అవుతోంది. శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు శక్తిశీలి కార్యక్రమంలో మనం ఉమెన్ అచీవర్స్ గురించి మాట్లాడుకుంటాం. తమ తమ రంగాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన నారీమణుల విజయ గాథల గురించి మాట్లాడుకుంటాం శక్తిశీలిలో. మరి ఇవాళ కూడా ఒక ఉమెన్ అచీవర్ గురించే మనం మాట్లాడుకోబోతున్నాం శక్తిశీలి కార్యక్రమంలో. స్థిరమైన ఉద్యోగం లభిస్తే చాలు, నేను ఒక మంచి జాబ్ క్రాక్ చేశానంటే చాలు, అది గవర్నమెంట్ జాబ్ అయినా లేకపోతే ఐటీ సెక్టార్లో మంచి పే ఉన్న జాబ్ అయినా కెరీర్లో సెటిల్ అయిపోవచ్చు. ఇక వెనక్కి చూడాల్సిన అవసరం లేదు, హాయిగా పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతే ఇక నాకు లైఫ్లో తిరిగే ఉండదు అని చాలామంది భావిస్తుంటారు కదా ఈ జనరేషన్లో ప్రస్తుతం. అయితే ఈ తరం యువత మాత్రం చేసే పనిలో సెక్యూరిటీ మాత్రమే కాదు సంతోషం కూడా కావాలంటున్నారు. ఈ క్రమంలోనే స్థిరమైన ఉద్యోగాన్ని వదులుకోవడానికి కూడా వెనకాడట్లేదు. మరి అలాంటి ఒక ఉమెన్ గురించే మనం ఇవాళ మాట్లాడుకుందాం శక్తిశీలి కార్యక్రమంలో. ఢిల్లీకి చెందిన ఒక ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్కి సంబంధించిన శక్తిశీలి ఈరోజు నేను మీకు వినిపించబోతున్నాను. అలాగే కష్టపడి సీఏగా ఉత్తీర్ణత సాధించి కూడా ప్రముఖ ఎంఎన్సీలో జాబ్ కొట్టి కూడా తనకి ఇష్టమైన పనిని క్రియేటివ్గా చేయాలనుకున్న ఒక ఇన్ఫ్లుయెన్సర్ గురించే మనం ఇవాళ మాట్లాడుకుందాం. మరి ఇంతకీ ఎవరామె తెలుసుకుందాం మరి కాసేపట్లో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, శక్తిశీలి వింటున్నారు మీ ఆర్జే పవన్తో. స్టే ట్యూన్డ్.

0: దేవి సినిమా నుంచి విన్న పాట అది. రచన జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, ఎస్పి బాలుగారు, చిత్ర గారు పాడారు. ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

2:25 అవుతోంది స్టూడియో క్లాక్లో. శక్తిశీలి వింటున్నారు. శక్తిశీలిలో ఒక ప్రముఖ ట్రావెల్ అండ్ లైఫ్ స్టైల్ కంటెంట్ క్రియేటర్ గురించి తెలుసుకోబోతున్నాం ఇవాళ. ఇంతకీ ఎవరు ఆమె అంటే విషా ఖండేల్వాల్, ఢిల్లీకి చెందిన విషా ఖండేల్వాల్. ఇదే కోవకు చెందుతారు. ఏ కోవకి, మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఎలాంటి స్థిరమైన ఉద్యోగం ఉన్నా కూడా తన ఇంట్రెస్ట్కే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేటువంటి కోవా అనమాట. సిబిఎస్ఈలో 96% మార్క్స్తో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన విషా ఖండేల్వాల్ 5 ఏళ్ల పాటు కష్టపడి సీఏగా కూడా ఉత్తీర్ణత సాధించారు. సీఏ పాస్ అవ్వడం అంటే అంత ఈజీ అయితే కాదు, ఖచ్చితంగా దానికి చాలా డెడికేషన్ అవసరం. ఈ క్రమంలో ప్రముఖ ఎంఎన్సీ సంస్థలో ఉద్యోగం కూడా సంపాదించింది విషా. కానీ అందులో ఏదో తెలియని వెలితి కనిపించింది అనమాట. అంటే మనకి ఆ సినిమాలో రవితేజకి చేసే పనిలో కిక్ లేదంటారు చూసారా, ఆ టైప్లో ఆవిడకి కూడా కిక్ రాలేదనమాట ఆ ఉద్యోగంలో. డిజిటల్ క్రియేటర్గా ఎందుకు మారకూడదు అనుకుంది. ప్రస్తుతం ఉన్న ఈ డిజిటల్ ప్రపంచంలో ఇన్ఫ్లుయెన్సర్స్ హవా ఏంటో తెలుసు కదా. పేరుతో పాటు మంచి మనీ కూడా సంపాదించుకునేటువంటి ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మారితే బాగుంటుంది అనుకుంది విషా ఖండేల్వాల్. సుమారు 20 కంట్రీస్లో ఆమె ట్రావెల్ చేసింది. ఈ మధ్య గ్లోబల్ లీడర్షిప్ వేదిక అయిన ఎన్ఎక్స్టీ సమిట్లో కూడా ఆమె ప్రసంగం నడిచిందనమాట. అక్కడ ప్రసంగించేటువంటి అరుదైన అవకాశం విషా ఖండేల్వాల్కి వచ్చింది. టెడెక్స్లో కూడా ప్రసంగించిన విషా ప్రయాణం గురించి, ఆమె సాధించిన విజయాల గురించి, అలాగే సాటి మహిళలతో పాటు యూత్కి ఇస్తున్న మెసేజ్ గురించి ఇవాళ శక్తిశీల్లో మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి, వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సాహిత్యం, మనో చిత్ర గారు పాడిన పాట రాజా సినిమా నుంచి.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
0: 2:33 అవుతోంది సరిగ్గా. శక్తిశీలి వింటున్నారు మనం. విశా ఖండేల్వాల్ ట్రావెల్, లైఫ్ స్టైల్ అండ్ కంటెంట్ క్రియేటర్ గురించి మాట్లాడుకుంటున్నాం. అలా అని చెప్పి విశా ఖండేల్వాల్ ఏమి అంత ఉన్నత కుటుంబమేమీ కాదు, చాలామందిలాగే తనది కూడా ఒక మధ్యతరగతి కుటుంబమే. విశా తండ్రి ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా పనిచేశారు, అమ్మ గృహిణి. నోయిడాలో స్కూలింగ్ పూర్తయింది విషాది. 12th స్టాండర్డ్లో 96% మార్క్స్ సాధించినా కూడా ఆ తర్వాత వైపు సీఏ కోసం సన్నద్ధమవుతూనే మరోవైపు డిగ్రీ కాలేజీలో కూడా చేరారు ఆమె. కానీ పూర్తి సమయాన్ని సీఏ చదవడానికే కేటాయించడంతో దాన్ని పూర్తి చేయలేకపోయారంట. ఆ సమయంలో కష్టపడి చదువుకోవాలి, సీఏలో ఉత్తీర్ణత సాధించాలి అనుకున్నారు. అమ్మా నాన్నలు గర్వపడేలా చేయాలి అనే ఆలోచన మాత్రమే విషా మనసులో ఉండేది. చదువు తప్ప మరో ధ్యాస లేకుండా గడిపింది విషా చాలా కాలం. అయితే స్నేహితులు కాలేజీ జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటే తను మాత్రం స్టడీ టేబుల్కి అతుక్కుపోయేదానని చెప్తున్నారు. అలా 5 ఏళ్ల తన కష్టానికి ప్రతిఫలం దక్కింది, సీఏలో ఉత్తీర్ణత సాధించింది విషా. ఆకర్షణీయమైన జీతంతో బహుళజాతి సంస్థల ఉద్యోగం కూడా వచ్చిందని చెప్పాను కదా. 2 ఏళ్ల తర్వాత ఏదో తెలియని అసంతృప్తి విషయాలో స్టార్ట్ అయిందనమాట. ఈ క్రమంలోనే ఆ వెలితిని పోగొట్టుకోవాలంటే తనని తాను మార్చుకోవడం తప్ప వేరే మార్గం లేదు అనుకుంది. అసలు తనకేం కావాలో కూర్చుని ఆలోచించుకుంది. ఇందులో భాగంగానే హ్యాండ్ లెటరింగ్, మార్కెటింగ్, వీడియో ఎడిటింగ్తో పాటు క్యాట్ అభ్యర్థుల కోసం తరగతులు కూడా తను టీచ్ చేసిందనమాట. కానీ ఆ అసంతృప్తి అలాగే ఉండిపోయింది. మరి తర్వాత తను ఎలాంటి డెసిషన్ తీసుకుంది మాట్లాడుకుందాం మరి కాసేపట్లో శక్తిశీలలో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం శక్తిశీలు వింటున్నారు. నేను మీ ఆర్జే పవన్.

0: వినపాత అల్లరి ప్రేమికుడు సినిమాలోంచి, సంగీతం ఎంఎం కీరవాణి, రచన వేటూరి గారు, పాడినవారు బాలుగారు, చిత్రగారు.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
0: శక్తిశీలిలో విశా ఖండేల్వాల్ ట్రావెల్ అండ్ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లుయెన్సర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. అయితే ఒకరోజు విశా ఖండేల్వాల్ ఒంటరిగా రాజస్థాన్లోని ఉదయ్పూర్ చూద్దామని వెళ్ళింది. అక్కడ తను చూసిన ప్రాంతాల్లోని అందమైన దృశ్యాల్ని తన కెమెరాలో బంధించి చాలా థ్రిల్కి గురైందనమాట. మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి కదా అక్కడ, సరే ఫోర్ట్స్ కానీ లేకపోతే రాజస్థాన్లో ఉండేటువంటి, అంటే అది ఎడారి ప్రాంతమైనా కూడా అక్కడ కూడా కొన్ని అందమైన ప్రదేశాలు ఉంటాయి, ఇసుకతో కప్పబడినటువంటి అందమైన సీనరీస్. సో అవన్నిటినీ కూడా బంధించింది విశ. ఈ క్రమంలోనే తక్కువ బడ్జెట్లో ప్రయాణం కొనసాగిన తీరుని వ్లాగ్ రూపంలో యూట్యూబ్లో పోస్ట్ చేసిందంట. తను సీఏ కాబట్టి ఎంత బడ్జెట్లో ఎలా ట్రావెల్ చేయొచ్చు అన్న దాని మీద మంచి పట్టు ఉంటుంది కాబట్టి ఆ దానికి సంబంధించి మిగతా వాళ్ళకు కూడా యూజ్ అయ్యేలాగా ఒక వ్లాగ్ పోస్ట్ చేసిందనమాట విశా ఖండేల్వాల్. దానికి స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ తనకు కూడా ప్రయాణం ఎంతో సంతోషాన్ని, తృప్తిని ఇచ్చిందనమాట. దాంతో చాలా కాలం నుంచి తనలోని అసంతృప్తికి బహుశా ఇదే సరైన పరిష్కారమేమో, తనకి జాబ్ సాటిస్ఫాక్షన్ కలిగించిన పని ఇదేనేమో, కలిగించబోయే పని కూడా ఇదేనేమో అన్న ఆలోచన ఆమెలో బలంగా నాటుకుంది. అందుకే తాను చేస్తున్న జాబ్ని కూడా వదిలేసి డిజిటల్ క్రియేటర్ గా మారాలనే నిర్ణయం తీసుకుంది అప్పుడే విశా ఖండేల్వాల్. సహజంగా అమ్మా నాన్న నుంచి వ్యతిరేకత వస్తుంది కదా, ఇంత చదువుకున్నావు, సీఏ క్రాక్ చేసావు, అంత సామాన్యమైన విషయం కాదు కదా అది, మరి ఇంత మంచి జాబ్ సంపాదించిన తర్వాత కంటెంట్ క్రియేషన్ ఏంటి అని కొంత పెదవి విరిచారంట తల్లిదండ్రులు. అయితే కంటెంట్ క్రియేషన్ కి సంబంధించి చాలా రీసెర్చ్ చేశానని, తర్వాత ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల కలిగే లాభ నష్టాల గురించి ఒక అనాలిసిస్ చేసుకున్న తర్వాత రాబోయే 2 పాటు ఏం చేయాలి అనే ఒక ప్రణాళిక, క్లియర్ ప్లాన్తో ఫినాన్షియల్ గా కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా మంచి ఒక కేటగారికల్ ప్లానింగ్ చేసుకుని ముందుకెళ్ళిందనమాట. సో అమ్మా నాన్నలకి ఆ ప్రణాళికను చూపించడంతో పాటు కష్టపడి సీఏలో ఎలాగైతే ఉత్తీర్ణత సాధించాను, కంటెంట్ క్రియేటర్గా కూడా నేను సక్సెస్ అయి తీరుతాను అన్న కాన్ఫిడెన్స్ తనలో చూశారు వాళ్ళ అమ్మా నాన్న. అందుకే కొంచెం ఫస్ట్లో వెనక్కి వెళ్ళినా కూడా తర్వాత ఒప్పుకుని గో అహెడ్ అని పంపించారంట. మరి అమ్మా నాన్నల సపోర్ట్ ఉంటే ఇంకొంచెం బలం వస్తుంది కదా.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: సాగర్ సుమంగళి పాడిన పాటిది ఒక ఊరిలో సినిమాలోంచి. రచన ఆనంద్ శ్రీరామ్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
0: ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ విశా ఖండేల్వాల్ గురించి మాట్లాడుకున్నాం శక్తిశీలిలో. అయితే డిజిటల్ క్రియేటర్గా తన ప్రయాణం 5 ఏళ్ల క్రితం మొదలైంది. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేయడం కోసం స్కూల్ పిల్లలా మారి కొత్త విషయాలు ఎన్నో నేర్చుకుంది. స్లో ట్రావెల్ విధానాన్ని ఎంచుకున్నారామె. అంటే టకటక అన్ని చుట్టేయకుండా చాలా నిదానంగా అక్కడున్న ప్రాంతాలని హడావిడిగా చుట్టేయడం కాకుండా ప్రాంతాల్లోని ప్రజలతో మమేకమవుతూ అక్కడి కల్చర్ని, అక్కడి సంప్రదాయాల్ని తెలుసుకోవడం ప్రారంభించారామె. చాలా వ్లాగ్స్ రూపంలో పంచుకోవడం కూడా మొదలుపెట్టారు. ఇందుకోసం చాలామందికి తెలియని రేర్ ప్రదేశాలను ఎంచుకునేవారామె. అంటే అందరూ చేస్తే తనకు కూడా ఏదో నామినల్ వ్యూస్ వస్తాయి తప్ప ఎక్కువ మంది చూడరన్నమాట. కానీ ఆమె ఏం చెప్తారంటే, డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనగానే వారికి బాగా డబ్బులు వచ్చేస్తాయని చాలామంది భావిస్తూ ఉంటారు. వారు కొత్త కారు లేకపోతే కొత్త ఇల్లు కొన్న ఫోటోలు వీడియోలు చూసి మనం కూడా అలా అయిపోవాలని చాలామంది టెంప్ట్ అయ్యి అటువైపు వద్దాం అనుకుంటారు. కానీ నిజానికి సోషల్ మీడియాలో వారికి తెలిసింది కేవలం 10%. దాని వెనక వారు పడ్డ శ్రమ కానీ లేకపోతే ఎదుర్కొంటున్న ప్రెషర్ కానీ మీకు కనిపించకపోవడమే మీరు ఇలా ఇటు రావాలి అనుకునేదానికి కారణం. తను డిజిటల్ క్రియేటర్గా మారిన మొదటి 7.5 పాటు ఒక్క రూపాయి కూడా రాలేదంట. క్యాన్ యూ బిలీవ్? మంచి జాబ్ని వదిలేసి ఇట్ సైడ్ వచ్చి కనీసం 1.5 ఇయర్ ఆమె ఫినాన్షియల్గా స్ట్రగుల్ అయ్యారంట. కానీ సందర్భం వచ్చినప్పుడే చెప్పారు, ఎప్పుడు కూడా ఆమె తను సింపతి గెయిన్ చేయాలని ఎప్పుడు అనుకోలేదు విశా గారు. చివరిగా మనం చెప్పొచ్చేది ఏంటంటే, ఇందులోనే సంతోషాన్ని వెతుక్కుంటూ ఈ రంగంలోనే రాణించగలుగుతాననే నమ్మకం వచ్చిన తర్వాతే ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఇప్పుడు గ్రాడ్యువల్గా తన రెవెన్యూ కూడా పెరగడం మొదలుపెట్టింది. అయితే ఇటువైపు రావాలనుకునేవారు కేవలం డబ్బుల కోసమో ఫేమ్ కోసమో అయితే రావద్దు. ఆ పనిని మీరు పూర్తిగా సోల్ఫుల్గా ఎంజాయ్ చేయగలిగితేనే ఇటువైపు అడుగు వేయడానికి ఆలోచించండి అంటూ కొత్తగా రాబోయే బ్లాగర్స్కి ఇన్ఫ్లుయెన్సర్స్కి ఆమె ఆల్ ది బెస్ట్ కూడా చెప్తున్నారు. మరి ఇంత మంచి విశాలమైన మనస్సున్న విశా ఖండేల్కర్ ఖండేల్వాల్ నిజంగానే శక్తిశీలి కాదంటారా? మరి ఆమె ప్రయాణం ఇలాగే మునుముందుకు ఇంకా ఎంతో ఉత్సాహంగా ఉత్తేజంగా సాగాలని, చాలామందిని ఆమె ఇన్ఫ్లుయెన్స్ చేయాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ చేద్దామా? మరి ఇది ఈనాటి శక్తిశీలి విశా ఖండేల్వాల్ గురించి, ట్రావెల్ అండ్ లైఫ్ స్టైల్ కంటెంట్ క్రియేటర్. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 3 గంటలు కావస్తోంది. ఇప్పుడు వివిధ భారతి ముంబై కేంద్ర ప్రసారాలు రిలే వింటారు.
1: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा, देश की सुरीली धड़कन. सखी सहेली कार्यक्रम बस कुछ ही पलों में

సమయం 5 గంటలు. శ్రోతలందరికీ నమస్కారం. 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు.

అభిరుచి కార్యక్రమంలో ముందుగా వినండి గోదావరి. ఈ సినిమా నుండి పాటను కోరుతున్న శ్రోతలు, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజ్లీ వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్ మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం గోదావరి సినిమా నుండి ఈ పాట.

అభిరుచి వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ సాయంత్రం 6:35 తేజ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సమయం విలువ ఇంకా గోల్డ్ సెట్టింగ్ గురించి ప్రముఖ మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాట జస్టిస్ చక్రవర్తి. ఈ సినిమా నుండి పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా వెల్లుల లక్ష్మీరెడ్డి కాలనీ నుండి జాపా భూమేశ్వర్, భూలక్ష్మి, పారిపల్లి శశాంక్ మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం జస్టిస్ చక్రవర్తి సినిమా నుండి ఈ పాట.

అభిరుచి వింటున్న శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 ఫ్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు, దమ్ము, ఆస్తమా, ఆయాసం, అలర్జీలు, గురక సమస్యలు, బ్రాంకైటిస్, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాంటి సమస్యల గురించి ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణురాలు పాల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితకృష్ణ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో తర్వాతి పాట రావోయ్ చందమామ. ఈ సినిమా నుండి పాటను కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్ మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం రావోయ్ చందమామ సినిమా నుండి ఈ పాట.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
3: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
2: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట.
3: 24 గంటలు అత్యవసర సేవలు.
2: NABH గుర్తింపు.
3: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
4: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలోను ఇంగ్లీస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసీ, ఫిర్ బే దిల్ హై హిందుస్తానీ.
5: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు, నమ్మకానికి హామీ.
6: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
7: శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 8 గంటలకు ప్రూడెన్స్ హాస్పిటల్, ప్రగతి నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రకరకాల క్యాన్సర్ వ్యాధుల కారణాలు, వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎం రోహిత్ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.
8: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. GRT జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
9: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
10: LIC యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
11: హలో
12: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
11: మళ్ళీ
12: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
13: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
11: సార్, అంత డబ్బా?
13: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
11: సార్, 2 లక్షలు?
9: ఏమైంది నాన్న?
11: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
12: అరే,
11: కట్ చేసావా?
9: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
11: మోసమా?
9: పోలీస్, బ్యాంక్, RBI వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
11: డబ్బుని పోగొట్టుకుంటారు.
13: RBI అంటుంది,
10: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.
7: శ్రోతలు అభిరుచి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి పాట మాపల్లెలో గోపాలుడు. ఈ సినిమా నుండి పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామం నుండి శ్రీరామ్, వసంత, భారతి, లాస్య, సాన్విక, శ్రీరామ్, హనుమాన్లు, హరీష్, అరుణ్, అజయ్ మరి వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం మాపల్లెలో గోపాలుడు సినిమా నుండి ఈ పాట.

శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కలిల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మెదడు, వెన్నుపూస, నరాలకు సంబంధించిన వివిధ సమస్యలకు ప్రముఖ నరాల వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రామ్ భూపాల్ రెడ్డి గారు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

ఇంతటితో ఈనాటి అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా కూడిన సినిమా పాటల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5:30. ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో కొన్ని లలిత గీతాలు వింటారు.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: హ్యాపీ యానివర్సరీ డియర్.
2: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
1: ఏమైంది, ఎందుకంత నిష్ఠూరం?
2: ఏమీ కాలేదనే కదా నా బాధ.
1: అంటే
2: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
1: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
2: సంప్రదించండి.
1: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
2: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
1: ఫోన్ 0846225334.
3: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
6: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలకు సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఆర్డిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
5: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ని సంప్రదించగలరు.
7: ముఖాన్ మొటిమల
8: సై బాల్,
7: గజ్జా బొబ్బల
8: సై బాల్,
7: నడుగుల కామరా
8: సై బాల్,
7: బురద పుల్ల
8: సై బాల్.
9: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

0: బంగారం ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: శ్రోతలు సినీ రంజని కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి పాట మొగుడ్స్ పెళ్ళాంస్. ఈ సినిమా నుండి వేణు నిత్య సంతోషిని పాడిన ఈ పాట

మీరు విన్న పాటతో ఈనాటి సినీ రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6 గంటలకు వస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 6:20 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: This is Akashvani. The news read by Anuja Kumar. The discussion is underway in Lok Sabha on the Public Examinations Prevention of Unfair Means Amendment Bill 2026. The bill seeks to amend the Public Examinations Prevention of Unfair Means Act 2024. The legislation incorporates several significant provisions, including stringent penalties such as imprisonment for up to 10 years, fines of up to 10 crore rupees, and the seizure of the properties of convicted offenders. Moving the bill, Minister of State for Personnel, Public Grievances and Pensions, Dr. Jitendra Singh said, taking cognizance of the recent incidents of the paper leak, Prime Minister Narendra Modi decided that there is a need to further strengthen the legal framework to prevent malpractices.
1: You must compliment Prime Minister Modi and this government. It has finished an unfair. This bill was brought in to reassure the students that their future is safe. So we learned from the experience of the 2024 Act and the subsequent sequence of events, like any responsible government should do. And therefore, this amendment is being brought in to make the law more stringent, and to ensure speedy justice, so that the credibility of all these exams gets enhanced and gets reinstated.
0: Participating in the discussion, Dayanidhi Maran of DMK claimed the National Eligibility Cum Entrance Test, NEET, is the core issue which is not uniform and is against students. The discussion is still underway. Meanwhile, the Rajya Sabha has been adjourned for the day following opposition uproar over alleged police action during students' protest over NEET paper leak issue. The Supreme Court today observed that recent nationwide protests over the NEET paper leak warranted a thorough, fair and impartial investigation into the allegations of injuries to the students and police officials. It also directed the release of minor student protesters arrested during the demonstrations and having no previous criminal records. The court asked the authorities to preserve electronic and digital evidence relating to the protests. Maharashtra Chief Minister Devendra Fadnavis has directed the State Home Department to withdraw all cases registered against students who recently staged protests across the state on the NEET paper leak issue. The move is in line with the centre's guarantee that no legal action will be taken against students who participated in the protests. India has termed the so-called Legislative Assembly elections being conducted in Pakistan-occupied Jammu and Kashmir, POJK, an attempt by Islamabad to camouflage its illegal occupation and hide its grave human rights violations in the region. Briefing media in New Delhi this afternoon, External Affairs Ministry spokesperson Vandir Jaiswal called it a cosmetic electoral exercise and said that Jammu, Kashmir and Ladakh are integral and inalienable parts of India. Meanwhile, in Pakistan-occupied Jammu and Kashmir, at least 20 people have been killed and several others are injured after Pakistani security forces opened fire on protesters during a long march organized by the Joint Awami Action Committee at Rawalkot yesterday. According to reports, several of the injured are in critical condition, raising fears that the death toll may increase. The violence coincided with the first phase of Legislative Assembly elections held in POJK yesterday. Pakistani authorities are primarily targeting the groups calling for boycott of the ongoing polls. President Draupadi Murmu today presided over a special book release ceremony at Rashtrapati Bhavan, marking the completion of 4 years of her presidency. Vice President C.P. Radhakrishnan released 5 commemorative books on the occasion. The government has decided to impose stock holding limits on sugar dealers across the country from the 1st of August till the 30th of November this year. The Ministry of Consumer Affairs, Food and Public Distribution said the move is aimed at curbing hoarding, discouraging speculative trading and ensuring the continuous availability of sugar at reasonable prices. In shooting, Indian pair of Sonam Uttam Maskar and Himanshu Dhillon secured the bronze medal in the 10-meter air rifle mixed team event at the ongoing ISSF World Cup in Hangzhou, China today. At the Commonwealth Games, India's Srihari Natraj qualified for the 100-meter backstroke swimming competition at Glasgow in Scotland today. And that is the end of this news bulletin.
2: ఆకాశవాణి ఇంట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు దాని పేరే పిఎం సూర్య గారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
3: సమయం 6:10. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది గణేష్ గుల్లిపల్లి. విద్యార్థుల భవిష్యత్తు పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్దికి యాంటీ పేపర్ లీక్ సవరణ బిల్లు నిదర్శనమని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. ఉద్యోగ ఉన్నత విద్య ప్రవేశ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహిస్తే పేపర్ లీకేజీలకు అడ్డుకట్ట పడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. టెలివిజన్ రంగంలో సందేశాత్మక కార్యక్రమాలు రూపొందించే వారిని ప్రోత్సహిస్తామని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. విద్యార్థులు యువత భవిష్యత్తు పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్దికి యాంటీ పేపర్ లీక్ సవరణ బిల్లు నిదర్శనమని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. పార్లమెంట్లో యాంటీ పేపర్ లీక్ సవరణ బిల్లుపై మంత్రి చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల శ్రమకు న్యాయం, పరీక్షల్లో పారదర్శకత ఈ బిల్లుతో సాధ్యమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. వ్యవస్థాగతంగా మారిన ఈ నేరాలను పూర్తిగా అరికట్టేందుకే సమగ్ర సవరణలు తీసుకొచ్చామని చెప్పారు. నీట్ ప్రశ్నపత్రం లీక్ ఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు ప్రారంభించిందని వివరించారు.
1: You must compliment Prime Minister Modi and this government. It has finished an unfinished task which you should have accomplished. In 2024, this bill was brought in to reassure the students that their future is safe. So we learned from the experience of the 2024 Act and the subsequent sequence of events, like any responsible government should do. And therefore, this amendment is being brought in to make the law more stringent, A, and to ensure speedy justice, so that the credibility of all these exams gets enhanced and gets reinstated.
4: ఉద్యోగ ఉన్నత విద్య ప్రవేశ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహిస్తే పేపర్ లీకేజీలకు అడ్డుకట్ట పడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ పేపర్ లీక్కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్య రాష్ట్రాల పరిధిలోనే ఉండడం ఉత్తమమని పేర్కొన్నారు. తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రశ్నాపత్రాల లీకేజీల అనంతరం పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేసి నియామకాలు చేపట్టామని చెప్పారు. హైడ్రా రద్దు కోరేది కబ్జాకోరులు, బీఆర్ఎస్ నేతలేనని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ భూములు, చెరువులను ఆక్రమించిన వారిపై ఎలాంటి వివక్ష లేకుండా చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. హైదరాబాద్ జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కలిసి తెలంగాణ గ్రామీణాభివృద్దికి సంబంధించిన పలు కీలక అంశాలపై వినతిపత్రం సమర్పించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి 11,56,000 ఇళ్లను కేటాయించాలని, ఎల్నీనో ప్రభావం దృష్ట్యా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అదనపు పనులను చేర్చాలని విజ్ఞప్తి చేశారు. రైతుల జీవనోపాధి మెరుగుపడేందుకు కూరగాయల పందేళ్లు, పసుగ్రాస ప్లాట్లు, మల్బరీ తోటలు, పట్టుపురుగుల పెంపక షెడ్లు సహా 10 కొత్త పనులకు అనుమతి ఇవ్వాలని కోరారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ఉపాధి హామీ పథకంలో చేర్చి లబ్దిదారులకు 90 రోజుల ఉపాధి కల్పించాలని కేంద్ర మంత్రిని కోరారు. ప్రజాభవన్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, 2BHK గృహాలు, రెవెన్యూ, మున్సిపల్, సంక్షేమ శాఖలకు సంబంధించిన ఫిర్యాదులపై సమీక్ష నిర్వహించారు. టెలివిజన్ రంగంలో మంచి సందేశాత్మక సీరియళ్లు, కార్యక్రమాలు, చిన్నారుల చిత్రాలను రూపొందించేవారిని ప్రోత్సహిస్తామని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సచివాలయంలో టెలివిజన్ అవార్డు కమిటీతో మంత్రి సమావేశమయ్యారు. టీవీ అవార్డులకు ప్రత్యేక లోగో, అవార్డుల పేరు, వివిధ కేటగిరీలు, మార్గదర్శకాల రూపకల్పనపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వినోదంతో పాటు మంచి సందేశాలను అందిస్తున్నందునే మహిళలు వృద్ధులు టీవీ కార్యక్రమాలను ఆదరిస్తున్నారని చెప్పారు. రైతు నిస్తం 100 ఎపిసోడ్ను సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని వర్షాభావ పరిస్థితుల్లో పంటల సాగుపై రైతులకు దిశానిర్దేశం చేశారు. 2024 మార్చి 6న ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 25 లక్షల మంది రైతులు, మొత్తం 27 లక్షలకు పైగా లబ్దిదారులు ప్రయోజనం పొందినట్లు మంత్రి తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సైబర్ నేరాల నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో E0 FIR నమోదుకు అవకాశం కల్పించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పార్లమెంట్లో తెలిపారు. ఈ విధానం కింద ఇప్పటి వరకు 12,000కు పైగా E0 FIR నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. సైబర్ ఆర్థిక మోసాలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక వేదికను అందుబాటులోకి తీసుకొచ్చిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో రానున్న 2-3 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. రాష్ట వాతావరణ పరిస్థితులు, వ్యవసాయ ప్రత్యామ్నాయ ప్రణాళికపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టేందుకే రాష్ట ప్రభుత్వం జలసిరి కార్యక్రమాన్ని చేపట్టిందని మంత్రి సీతక్క తెలిపారు. ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహించిన జలసిరి అవగాహన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. VBG రామ్జీ ఉపాధి హామీ పథకం కింద నీటిని ఒడిసిపట్టే కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రస్తుత ఎల్నీలో వర్షాభావ పరిస్థితుల్లో నీటిని ఒడిసిపట్టేందుకే ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.
5: మనకు ఎల్నీనో ప్రభావం ఉందనే ఉద్దేశంతో రైతులను ఎప్పటికప్పుడు మరి ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని సమాయత్తం చేస్తూనే ఉన్నాం. ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో విత్తనాల మీద అవగాహన పంపిణీ కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు.
4: నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టులకు త్వరితగతిన పరిపాలన ఆర్థిక అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను ఎంపీ ధర్మపురి అరవింద్ కోరారు. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి రైల్వే అభివృద్ది పనులు, కొత్త ప్రతిపాదనలపై చర్చించారు. నవీపేట రైల్వే క్రాసింగ్ వద్ద ఆర్ఓబి, డిచ్పల్లి వద్ద ఆర్యుబి నిర్మాణాలకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. జోగులాంబ గద్వాల్ జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువనున్న ఆలమట్టి, నారాయణపుర ప్రాజెక్టుల నుంచి వరద నీరు వచ్చి చేరుతుండటంతో జలాశయం వేగంగా నిండుతుంది. ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 9.66 TMC కాగా ప్రస్తుతం దాదాపు 9 TMC చేరుకుంది. ఎగువ నుండి జూరాలకు భారీగా వరద నీరు వస్తుండటంతో దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉండి పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వరంగల్, హనుమకొండ, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, ములుగు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్లో రోజంతా మేఘావృత వాతావరణం కొనసాగడంతో పాటు 1 లేదా 2 దఫాలుగా వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు కోరారు. సూర్యాపేట జిల్లా కోదాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, టీజీపీఎస్సీ నిర్వహణలో లోపాలు, ఉద్యోగ నియామకాల జాప్యాలతో యువత నష్టపోతుందని విమర్శించారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పెండింగ్లో ఉన్న కీలక రహదారుల అభివృద్ది పనులకు ఆమోదం తెలపాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని న్యూఢిల్లీలో కలిసి విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి ముఖ్యాంశాలు మరోసారి. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
6: బాబ
2: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంతొచ్చిందో తెలుసా? జీరో. నేనడిగితే మేనల్లుడు అన్నాడు,
6: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
2: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేననుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్య ఘర్ .gov.in.
7: आदौ मुख्य वार्ताः. सर्वोच्च न्यायालयः 18 वर्षादूनानां आपराधिक हीनानां छात्र प्रदर्शनकारिणां सद्यः मुक्तेः निर्देशं प्रायच्छत्. संवृत्ते कोलाहले राज्यसभायाः कार्याचरणम् आदिनाय स्थगितम्. अपरत्र लोकसभायां परीक्षापत्र प्रकटन विरोधी संशोधन विधेयकम् आलक्ष्य संजातः विचार विमर्शः. एयर इंडिया संस्थया अमृतसर विमानपत्तने ईजी कनेक्ट इति हब एंड स्पोक प्रतिरूपं प्रवर्तितम्. अनेन तावत् पंजाब राज्यं 27 अंतर्राष्ट्रीय गंतव्यैः सह योक्ष्यते. झारखंड राज्ये षड्भिः प्रमुख गणनायकैः सह 16 माओवादिनः सुरक्षाबलानां समक्षम् आत्मसमर्पणम् अकुर्वन्. सर्वकारेण 18 राज्येषु केन्द्रशासित प्रदेशेषु च साइबर अपराध प्रकरणेषु ईशून्य FIR पंजीकरण प्रणाली प्रवर्तिता. दक्षिण जापाने 7.1 परिमितायाः तीव्रतायाः भीषण भूकंपः दुरापन्नः सुनामी सतर्कता च प्रसारिता. अपि च छत्तीसगढ़ ओडिशा राज्ययोः अत्यधिक वृष्टेः रक्तवर्णीया संचेतना प्रसारिता. अपरतः दिल्लीं समेत्य उत्तर भारतस्य बहुषु राज्येषु पीतवर्णपरा संचेतना प्रख्यापिता. अथ वार्ताः विस्तरेण. सर्वोच्च न्यायालयः अद्य प्रावोचत् यत् नीट प्रश्नपत्र गोप्यता भंगे देशव्यापी विरोध प्रदर्शनावधौ छात्राणाम् अथ च आरक्षकाणां क्षतेः आरोपेषु काचित् गभीरा तटस्थता च अन्वेषण प्रक्रिया आवश्यकी वर्तते. एतदतिरिच्य न्यायालयेन विरोध प्रदर्शनावधौ निगडिताः आपराधिक पृष्ठभूमिहीनाः अल्पवयस्काः छात्राः तत्क्षणं मोचयितुं प्रादिश्यत. न्यायालयेन प्रदर्शन सम्बद्धानां साक्ष्याणां रक्षणाय अपि आदेशो प्रदत्तः. मुख्य न्यायाधीशस्य सूर्यकान्तस्य अध्यक्षतायां न्यायपीठेन प्रदर्शनावधौ छात्राणामुपरि आरक्षकाणाम् अत्यधिक बलप्रयोगस्य वादश्रवणं विहितम्. शीर्षन्यायालयः न्यगादीत् यत् अस्याम् अन्वेषणप्रक्रियायां 200+ क्षतविक्षतारक्षकाणां परिवारस्यापि चिन्ताः अपि समाहिताः भवेयुः. पीठेन दिल्ली सर्वकाराय पंजीकृतानां प्राथमिकीनां अन्वेषणं निरन्तरं कर्तुं अनुमतिः प्रदत्ता, किन्तु स्पष्टीकृतं यत् यावत् प्रकरणं विचाराधीनं वर्तते तावत् पात्र छात्रेषु किमपि कठोर कार्याचरणं न भवेत्. एतदतिरिच्य सर्वोच्च न्यायालयेन दिल्ली महाराष्ट्र बिहार केरलं मध्यप्रदेश उत्तरप्रदेशानां मुख्य सचिवेभ्यः याचिकासु कृतानां आरोपाणां प्रत्युत्तरं समाहूतम्. नीट परीक्षा प्रकरणे छात्र प्रदर्शन काले आरक्षकाणां कार्याचरणम् अधिकृत्य विरोधं कुर्वतां विपक्षिदलानां कोलाहलेन अद्य राज्यसभायाः कार्यजातम् अद्य आदिनाय स्थगितम्. अद्य अपराह्णे 2 प्रथमस्थगनात् परं यदा उच्चसदनं समवेतं तदा सूक्ष्म लघु मध्यमोद्यम मन्त्री जीतन राम माझी इत्यमुना सूक्ष्म लघु मध्यमोद्यम विकास संशोधन विधेयकं 26+ सदने उपस्थापितम्. एतस्य विधेयकस्य उद्देश्यं सूक्ष्म लघु मध्यमोद्यम विकास अधिनियमे 26+ संशोधनम् इत्यस्ति. विधेयक उपस्थापनकाले एव विपक्षी सदस्याः छात्रेषु कृतायाः आरक्षक क्रियायाः विरोधं कुर्वन्तः पुनः पीठस्य पुरतः आगत्य उच्चैः विरोधोद्घोषणाम् अकुर्वन्. अविरत कोलाहलं दृष्ट्वा उपसभापतिः हरिवंशः सदनस्य कार्याचरणं श्वः प्रातः 11 यावत् अस्थगयत्. लोकसभायां सार्वजनिक परीक्षा अनुचित साधनानां निवारणं संशोधन विधेयकं 20-26 इति चर्चायै स्वीकृति प्रदानाय च उपस्थापितम्. विधेयक सार्वजनिक परीक्षा अनुचित साधन निवारण अधिनियम 2024 अस्मिन् विधेयके अनेकानि महत्वपूर्णानि उपबन्धानि सन्ति यथा 10 वर्षपर्यन्तं कारावासः 10 कोटिरूप्यकाणि यावत् दण्डः अपराधिनां सम्पत्तयः अभिगृहीतव्यानि च विधेयकम् उपस्थापयन् कार्मिक लोकपरिवाद निवृत्तिवेतन राज्यमंत्री डॉक्टर ज

0: लाया गया था कि उनका भविष्य सुरक्षित है। 2024 के अधिनियम के क्रियान्वयन से प्राप्त अनुभवों के आधार पर अब ये संशोधन लाया जा रहा है ताकि कानून को और अधिक सख्त बनाया जा सके तथा शीघ्र न्याय सुनिश्चित किया जा सके।
1: टू एंश्योर स्पीडी जस्टिस।
2: चर्चायां भागं भजन कांग्रेस दलस्य गौरव गगोई इत्येषः प्रत्यारोपितवान् यत् सर्वकारः शिक्षा क्षेत्रस्य विषये गभीरः नास्ति, वास्तविक परिष्कारान् आनेतुं न इच्छति इति। सन्दर्भेस्मिन् चर्चा अधुनापि प्रचलति। प्रियाः श्रोतारः, संस्कृतवार्तायाः संस्करणमिदं इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज़ ऑन एआईआर चलदूरभाषीय तन्त्रांशे अपि उपलब्धो भविष्यति। अद्य अमृतसर अन्ताराष्ट्रिय विमानपत्तने एयर इंडिया संस्थायाः इजी कनेक्ट हब एंड स्पोक प्रतिरूपस्य शुभारंभेण सह पंजाब राज्यम, उत्तर अमेरिका, यूके, यूरोप, ऑस्ट्रेलिया देशैः सह 27 अन्ताराष्ट्रिय गंतव्यैः साकं सम्बद्धम् अभवत्। अस्याः योजनायाः समारंभेण अमृतसर विमानपत्तनतः प्रतिदिनं 2 इजी कनेक्ट उड्डयने संचालिते भविष्यतः। आभासीय माध्यमेन जनसमूहं संबोधयन् नागरिक विमानन मंत्री के राममोहन नायडुः अब्रवीत् यत् प्रतिवर्षं 1.5 लाख यात्रिणः अन्ताराष्ट्रिय उड्डयनानि संपादयितुं अमृतसरतः दिल्लीनगरं गच्छन्ति इति तथ्याङ्कायाः निर्दशन्ति। तेनोदीरितं यत् एतस्मात् हब एंड स्पोक प्रतिरूपात् 30,000+ यावत् 4,00,000+ नूतन वृत्त्यवसराः सहैव 30 अरब डॉलर परिमितं आर्थिक गतिविधयश्च भविष्यन्ति इति संभाव्यते। झारखंड राज्यस्य नई दिशा नई पहल इति नक्सल विरोधी अभियानेन अद्य महत् साफल्यं प्राप्तम्। कोल्हान लातेहार क्षेत्रयोः 16 सक्रियाः माओवादिनः रांचीनगरे आरक्षकाणां समक्षम् आत्मसमर्पणं कृतवन्तः। आत्मसमर्पणं कर्तृषु 6 जनाः प्रमुखाः दलसेनापतयः सन्ति। आरक्षिमहानिदेशकः तदाशा मिश्रः अवदत् यत् शरणागताः माओवादिनः राज्यसर्वकारस्य पुनर्वसननीतेः लाभान् प्राप्नुयुः। सर्वकारेण 18 राज्येषु केन्द्रशासितप्रदेशेषु च साइबर अपराधम् आलक्ष्य E0FIR पंजीकरणस्य नूतना काचित् व्यवस्था प्रवर्तिता। गृहराज्यमंत्री बंदी संजय कुमारः सूचितवान् यत् अस्मिन् E0FIR तंत्रे 12,000+ प्रकरणानि एतावता पंजीकृतानि। मंत्रिणा निवेदितं यत् अस्याः व्यवस्थायाः अन्तर्गतं निश्चित वित्तीय हानेः परिदेवनानि राष्ट्रीय साइबर अपराध रिपोर्टिंग पोर्टल उतवा 30,000+ इति सहायता संख्यायां पंजीकर्तुं शक्यते। अद्य दक्षिण जापाने तावत् तीव्रतमं भूकंपः दुरापन्नः। जापानस्य ऋतुविभागानुसारं अद्य अपराह्ने कुमामोटो प्रान्ते 7.1 परिमितं तीव्र कंपनम् अनुभूतम् आगतम्। विभागेन एरिया के समुद्रस्य अथ च यासुशिरो समुद्रस्य तटवर्ती क्षेत्रेषु सुनामी संचेतना प्रसारिता। भारत ऋतु विज्ञान विभागेन छत्तीसगढ़ ओडिशा राज्ययोः विभिन्नेषु स्थानेषु अत्यधिक वृष्टेः संभावना अवलोक्य रक्तवर्णीया संचेतना प्रख्यापिता। दिल्ली सहितेषु उत्तर भारतीय राज्येष्वपि अत्यधिक वृष्टि नारंगवर्णीया संचेतना प्रदत्ता इति वार्ताः।
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:30.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 ఆగస్టు 3 గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: ఇప్పుడు వినండి తేజ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇందులో సమయం విలువ ఇంకా గోల్ సెట్టింగ్ గురించి ప్రముఖ మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు అందించే సలహాలు సూచనలు వింటారు.
6: ఈ ప్రాయోజిత కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు
7: డాక్టర్ రవితేజ, ఎండి సైక్రియాట్రీ, సిఎంసి వేలూరు, తేజ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్, సెల్ 8125335376.
8: వారం వారం మానసిక సమస్యల గురించి తెలుసుకుంటూనే ఉన్నాం. ఎప్పట్లాగే ఈరోజు కూడా నాతో పాటు స్టూడియోలో ఉన్నారు మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు. డాక్టర్ గారు నమస్కారం.
9: నమస్తే
8: డాక్టర్ గారు. ఇప్పుడు గత వారంలో మనం టైం మేనేజ్మెంట్ గురించి తెలుసుకున్నాము, కాకపోతే అది అబ్రప్ట్గా అనిపించింది నాకు ఎందుకో. అందుకని ఇప్పుడు అసలు ఈ టైం మేనేజ్మెంట్ని ఎలా మనము యూటిలైజ్ చేసుకోవాలి, టైం మేనేజ్మెంట్ అంటే ఏమిటి, దాన్ని మనం ఎట్లా సాధించాలి, ఏమన్నా గోల్స్ పెట్టుకోవాలా, పెట్టుకుంటే వాటిని ఏ విధంగా సాధించాలి?
9: సో మన లాస్ట్ ఎపిసోడ్లో టైం అనేది విలువైనది, ప్రతి ఒక్కరికి మహాత్మా గాంధీ, ఇలన్ మస్క్ నుంచి మన వరకు కూడా అందరికీ 24 గంటలే ప్రతిరోజు దక్కుతాయి. ఈ 24 గంటలు ఎలా గడపాలి అనేది క్లారిటీతో గడపాలి. ఈ గడిపే 24 గంటలు మనకి ఏది సంతోషాన్నిస్తాయో అనేది ఆలోచించి దాని తగ్గట్టు మనం కేటాయించగలిగితే పనిలో ఎంత పడినా సరే ఆఖరికి రోజు అయ్యేటప్పటికీ మనం సంతృప్తిగా మనము నిద్రపోగలుగుతాము అని అనుకున్నామన్నమాట. కానీ ప్రత్యేకంగా సరే ఈ టైంలో ఈ గోల్స్ అనేవి ఎలా సెట్ చేయాలి అని చాలామంది ప్రేక్షకులు మనల్ని అడిగారు. ఎందుకంటే మనం ప్రీవియస్ ఎపిసోడ్లో ఏమనుకున్నామంటే, నువ్వు 5 ఏళ్ల తర్వాత, లేకపోతే ఒక 10 ఏళ్ల తర్వాత, లేకపోతే ఈ జీవితం అయిపోయిన తర్వాత నేను ఎలా గుర్తుపెట్టుకుంటారు, నువ్వు ఈ లైఫ్లో ఏం అవ్వాలనుకుంటున్నావు అనేది నువ్వు ప్రతి రోజులో 24 గంటలు ఎలాగా స్పెండ్ చేస్తావో, ఎలా గడుపుతావో దాన్ని బట్టే నీలో చిన్న చిన్న మార్పులు కూడి కూడి నీ లైఫ్ అనేది డిసైడ్ అవుతుంది, నీ కథ అనేది డిసైడ్ అవుతుంది.
8: సో మీరు చెప్పినట్టు మీరు ఎంతకాలంలో ఏమి సాధించాలి అని అనుకుంటారు, అంటే 5 ఏళ్ళ 10 ఏళ్ళ ఇలా ఒక సమయాన్ని పెట్టుకోవాలంటారు. మరి ఈ అసలు ఈ రోజు కూడా మనం అనేక పనులు చేస్తూ ఉంటాం, టైం ప్రకారం చేసినట్టయితే మంచి సమయం దొరుకుతుంది అంటారు. అసలు ముందు రోజు టైం ఎట్లా మనం స్పెండ్ చేయాలి, ఎట్లా పర్ డే టైం మేనేజ్మెంట్ ఎట్లా ఉండాలి?
9: సో ప్రతిరోజు మనం డిజైన్ చేసుకోవాలంటే, సరే ఒక ఎగ్జాంపుల్కి చూద్దాం. మనకి రోజుకి 24 గంటలు ఉంటాయి. ఆ 24 గంటల్లో 6 గంటల నుంచి 8 గంటల దాకా మనం నిద్రలో గడుపుతాం, అంటే మిగిలింది 16 గంటలు. ఈ 16 గంటల్లో మనము అందరం చాలా వరకు స్కూల్ అనో, కాలేజ్ అనో, పననో, వర్క్లో అట్లీస్ట్ ఒక 8 గంటల నుంచి 10 గంటల దాకా దాంట్లో ఖర్చు చేస్తాం, అంటే మిగిలింది 6 గంటలు మాత్రమే. దీంట్లో ట్రావెలు, రెడీ అవ్వడం, టిఫిన్, లంచ్, డిన్నరు, స్నాక్స్, కాఫీ, టీ, ఇవన్నీ ఎన్నో నార్మల్ అందరూ చేసే రొటీన్, డ్రెస్సింగ్, స్నానాలు అన్నీ ఉంటాయన్నమాట. దాంట్లో ఇంకొక 2 గంటలు పడతాయి, అంటే ఇంకో వినేది 4 గంటలు.

0: సో చూస్తే ఉంటే చూసారా, అసలు మనకి పూర్తిగా మనం ఏం చేయాలనుకుంటున్నాము ప్రత్యేకంగా సెపరేట్గా, ఒక హాబీ, ఒక మ్యూజిక్ అను, ఒక డాన్స్ అను, మెడిటేషన్ అను, యోగా అను, లేకపోతే క్రాఫ్ట్ అను, గార్డెనింగ్ అను, స్ట్రెస్ రిలీఫ్ కోసం మనం ఎన్నో మాట్లాడుకుంటాం, కానీ టైం చూస్తే హార్డ్లీ 4 గంటలు 6 గంటలే రోజుకి యాక్చువల్గా మన చేతుల్లో ఉంది. సో ఈ 4 గంటలు 6 గంటల్లో కూడా మనం ఫ్యామిలీ అడుగుతారు అట్లీస్ట్ ఒక 2 అవర్స్ టైం స్పెండ్ చేయాలంటే. సో మనకి చాలా వరకు మనకి అంటూ మనకి మిగులుతున్న టైం చాలా తక్కువ. మీరు గమనిస్తే చాలామంది ఏం అడిగినా సరే టైం లేదు, ఎక్కడుంది అసలు టైము అనే మాట్లాడుతూనే ఉంటారు. మనము ఈ టైం అనేది చాలా తక్కువ దొరుకుతుంది, ఇది చాలా ప్రెషియస్ కమోడిటీ ప్రొడక్ట్ అనేది మనం ఈ ఎగ్జాంపుల్లో మనం రియలైజ్ అవ్వచ్చు. ఈ మిగిలిన 4 గంటలు 6 గంటల టైం కూడా మీరు గమనించండి, మీరు ఫోన్లో డిజిటల్ వెల్బీయింగ్ గురించి మాట్లాడుకున్నాం మనం లాస్ట్ రేడియో ప్రోగ్రాంలో కూడా. ఇది ఓపెన్ చేసి చూస్తే మీ ఫోన్ యూస్, చాలామంది ఫోన్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నావు అంటే వాళ్ళు ఒప్పుకోరు, కానీ వాళ్ళ ఫోన్స్ వాళ్ళే చెక్ చేసుకుంటే ఈజీగా వాళ్ళు అనుకున్న దానికంటే 100% గ్యారంటీతో ఫోన్ టైం కూడా ఎక్కువగా స్పెండ్ చేస్తున్నారని ఈజీగా రియలైజ్ అవ్వచ్చు. చాలామంది నేను ఫ్యామిలీకి చాలా టైం ఇస్తాను, అయినా సరే నా భార్య హ్యాపీగా లేదు, నా పిల్లలు హ్యాపీగా లేదు, ఫ్యామిలీ రిలేషన్స్ బాగోలేవు, నేను సంతోషంగా లేను, కెరియర్లో ఇంత ముందరికి వెళ్తున్నా సరే నాకు హ్యాపీనెస్ అనేది ఫ్యామిలీ ఈ పరానిలో అసలు లేదు అని అంటుంటారు. వాళ్ళు చాలామంది ఫ్యామిలీ టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు అనుకుంటున్నారే, కానీ వాస్తవానికి ఉన్న ఈ 4 గంటలు 6 గంటల్లో వాళ్ళు స్పెండ్ చేసేది అనుకున్న దానికంటే చాలా తక్కువ. ఈ స్పెండ్ చేసే దాంట్లో కూడా క్వాలిటీ టైం అంటే వాళ్ళు నిజంగా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తారు, లేకపోతే అంటే వాళ్ళు వేరే విషయాలన్నీ కొంచెం మైండ్ నుంచి పక్కన పెట్టి నిజంగా స్పెండ్ చేస్తుంది చాలా చాలా తక్కువ. సో ఒక నార్మల్ ఫ్యామిలీ, ఒక హ్యాపీ ఫ్యామిలీ అనేది కూడా కెరియర్ కంటే చాలా డిఫికల్ట్ అనేది చాలామంది మర్చిపోతూ ఉంటాం. మంచి ఫ్యామిలీ, ఒక హ్యాపీ ఫ్యామిలీని మనం సృష్టించాలన్నా ఎంతో కృషి చేయాలి, ఎంతో కాంప్రమైజ్ చేయాలి, ఎంతో కష్టపడాలి, అండ్ టైంని బాగా మేనేజ్ చేసుకోగలగాలి అనే విషయం మనం చాలా మర్చిపోతూ ఉంటాం అన్నమాట.
1: ఎగ్జాక్ట్లీ డాక్టర్ గారు, మీరు చాలా బాగా చెప్పారు.
2: చిన్న విరామం. తేజ రిహాబ్.
3: గత 6 సంవత్సరాలుగా నిజామాబాద్ లో నరాల మానసిక సమస్యలకు చికిత్స అందిస్తూ,
2: ఇప్పుడు తేజ రిహాబ్ ద్వారా మద్యపానం ఇంకా ఇతర మాదక ద్రవ్యాల వ్యసనం నుండి బయటపడడం,
3: పక్షవాతం, బ్రెయిన్ ఇంజురీ మరియు వెన్నునొప్పి సమస్యల నుండి కోలుకోవటానికి ఒకే ఒక చిరునామా
2: తేజ రిహాబ్,
3: బైపాస్ రోడ్, ఓల్డ్ హోప్ కోవిడ్ సెంటర్, వెక్టర్ స్కూల్ బ్యాక్ సైడ్, నిజామాబాద్.
2: సెల్ 8125335376. ఇంకా తేజ హాస్పిటల్ ద్వారకా నగర్, నిజామాబాద్. సెల్ 8125335376.
3: మీ ఆనందాన్ని ఆనంద్ మైండ్ కేర్ ద్వారా తిరిగి పొందండి.
1: మనము చాలా మంది చేసే పొరపాటు ఇక్కడే, అంటే మీరు అన్నట్టు ఇప్పుడు టైం ఇట్లా మనం డివైడ్ చేసుకుంటూ పోతే ఒక 4 గంటలు లేదా ఒక 2 గంటలు మిగులుతాయి మనకి. ఈ 4 గంటలు మిగిలిన దాంట్లో మనం 2 గంటలు మిగిలిన దాంట్లో ఎట్లా దాన్ని సాటిస్ఫై చేయగలుగుతాం, అసలు మన కోసం మనం టైం స్పెండ్ చేసినా కూడా మళ్ళీ మన ఫ్యామిలీ వాళ్ళు కూడా సమయమే ఇవ్వట్లేదు మాకు అంటూనే ఉంటారు. సో మరి ఈ సమయాన్ని మనం ఎట్లా గడపాలి అంటారు?
0: సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చాలామంది ఈ ఎగ్జాంపుల్ తీసుకునేదాకా వాళ్ళకి ఇంత టైం తక్కువ మిగులుతుంది అనేది కూడా గ్రహించకపోవచ్చు. లైఫ్ బిజీగా ఉంది, నడుస్తుంది, పరిగెడుతుంది అనే ఉద్దేశమే కానీ ఈ ఇంత తక్కువ టైం వాళ్ళకి దొరుకుతుంది. సో వారం మొత్తంలో ఈ కొంచెం టైము అక్కడక్కడ మాత్రమే దొరుకుతుంది. అది దొరికినప్పుడు వాళ్ళు ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే ఆలోచన వాళ్ళకి ఆ టైంలో తట్టకపోవడం వల్ల ఆ దొరికిన 1-2 గంటలు కూడా అలా వృధా అయిపోయి ఆ వారం తర్వాత ఆ హాబీ ఏదైతే అనుకున్నారో, లేకపోతే ఆ కొత్త పుస్తకం ఏదైతే అనుకున్నారో, లేకపోతే వాళ్ళ పాత ఫ్రెండ్స్ ఎవరికైతే ఫోన్ చేయాలనుకున్నారో, అది టైమే లేదు కదా అనేసి లైఫ్ అలా గడిచిపోతూ ఉండడం వాళ్ళ యొక్క మూడో మనిషి చూసినట్టు గడిపేస్తూ ఉంటారు. ఆఖరికి వచ్చేసినప్పుడు ఎంతో నిరాశతో, అరే అది చేయలేకపోయానే లైఫ్లో, అరే నాకంటూ 60 వేలు వచ్చే కానీ మంచి ఫ్రెండ్స్ లేకుండా పోయారే, అరే నాకు ఇంత పెద్ద కెరియర్ ఉంది కానీ ఒక మంచి ఫ్యామిలీ లేకుండా పోయిందే అనే ఎన్నో డిసప్పాయింట్మెంట్తో క్లైమాక్స్కి తీసుకొస్తారనమాట.
1: నిజమే డాక్టర్ గారు, ఇది చాలామంది ఎదుర్కొనేటువంటి సమస్యనే. ఎందుకంటే మనం ఎంతసేపు కూడా మనం మన సమయాన్ని

0: సద్వినియోగం చేసుకుంటున్నాము అనే ఫీలింగ్లో ఉంటున్నాము, కానీ ఆ సమయాన్ని ఎంత సద్వినియోగం ఏ విధంగా చేసుకోవాలి అనే దాంట్లో చాలామంది మనము అది ఫెయిల్ అవుతున్నామని చెప్పొచ్చు, చాలామంది దీన్ని సాధించలేకపోతున్నామని చెప్పొచ్చు అంటారు.
1: సో చాలామంది అడుగుతారన్నమాట, సరే నాకు అర్థమైంది, నాకు వారంలో ఒక 4 గంటలు నేను నా హెల్త్ కోసం ఇస్తున్నా
0: ఓకే
1: అనుకుంటారు, 2 నెలల తర్వాత నేను ఇచ్చాను ఏం కాలేదు అని చాలా బాధతో డిప్రెషన్తో వస్తుంటారనమాట. నేను చాలాసార్లు గమనించేది ఏంటంటే చాలామంది మీ ఈ టైంని గ్రహించి ఉపయోగించుకోవాలి అని అనుకుంటామే కానీ ఆ గోల్ ఎలాగా క్రియేట్ చేయాలి, ఆ లక్ష్యాన్ని కూడా ఎలా డిజైన్ చేయాలి అనే టెక్నిక్ని చాలా వరకు ఎక్కడ డిస్కస్ చేయ మాట్లాడుకోం.
2: చిన్న విరామం. తేజ రిహాబ్
3: గత 6 సంవత్సరాలుగా నిజామాబాద్ లో నరాల మానసిక సమస్యలకు చికిత్స అందిస్తూ,
2: ఇప్పుడు తేజ రిహాబ్ ద్వారా మద్యపానం ఇంకా ఇతర మాదక ద్రవ్యాల వ్యసనం నుండి బయటపడడం,
3: పక్షవాతం, బ్రెయిన్ ఇంజురీ మరియు వెన్నునొప్పి సమస్యల నుండి కోలుకోవటానికి ఒకే ఒక చిరునామా
2: తేజ రిహాబ్
3: బైపాస్ రోడ్, ఓల్డ్ హోప్ కోవిడ్ సెంటర్, వెక్టర్ స్కూల్ బ్యాక్ సైడ్, నిజామాబాద్.
2: సెల్ 8125335376. ఇంకా తేజ హాస్పిటల్ ద్వారకా నగర్, నిజామాబాద్. సెల్ 8125335376.
3: మీ ఆనందాన్ని ఆనంద్ మైండ్ కేర్ ద్వారా తిరిగి పొందండి.
1: ఈ లక్ష్యాలు, ఈ గోల్స్ స్మార్ట్గా ఉండాలి. స్మార్ట్ అనే పదాన్ని మనం విభజిద్దాం. ఎస్, స్పెసిఫిక్గా ఉండాలి. సో గుడ్ హెల్త్ కావాలి అంటే, సరే నేను వెయిట్ ఎక్కువగా ఉన్నాను, వెయిట్ తగ్గాలి, ఈ తగ్గడం వల్ల నా షుగర్ బీపీ కంట్రోల్లో వస్తుంది, హెల్దీగా ఉంటాను. సో చాలా స్పెసిఫిక్గా ఉండాలి. స్మార్ట్లో 2 అక్షరం ఎం, మెజరబుల్ అంటారనమాట. ఇది సరే తగ్గాలి, ఎంత తగ్గాలి? సో మొన్న ఒక అమ్మాయి వచ్చిందనమాట, నేను అసలు ఏం తగ్గలేదు సార్. అప్పుడు నేను అడిగాను, నిన్ను ఎంత తగ్గాలనుకున్నావు అంటే, తగ్గాలనుకున్నాను బాగా కానీ తగ్గలేదు, 2 కేజీలే తగ్గాను. సో తను ఎంత తగ్గాలో అని కూడా అనుకున్నప్పుడు మెజర్ చేయాలి. సో నా హైట్కి నేను 8 కేజీలు ఎక్కువగా ఉన్నాను, ఎంత తగ్గాలో అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిందే కదా. 3 అక్షరం స్మార్ట్లో ఏ, అటైనబుల్. అసలు ఇది నాకు సాధ్యమేనా, నేను చెయ్యగలుగుతానా అనేది ఆలోచించడం చాలా చాలా అవసరం. ఈ స్మార్ట్లో 4 అక్షరం ఆర్ అంటే రెలెవెంట్. ఇది నాకు సంబంధించిన సవాలేనా, ఇది నాకు సంబంధించిన లక్ష్యమేనా అనేది కూడా ఇంపార్టెంట్. అంటే ఏదైనా ఎవరైనా చేయగలమే అనుకోండి, కానీ అది ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు వచ్చిన అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉందన్నమాట. సో ప్రెగ్నెంట్గా ఉన్న అమ్మాయి అసలు తనకి
0: అవసరం
1: లేదు, ఎందుకంటే కొంచెం వెయిట్ ఒక 12 కేజీల దాకా పెరుగుతారు ఈజీగా ప్రెగ్నెన్సీలో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ 5 అక్షరం టీ అంటే టైం బేస్డ్. అంటే తగ్గాలనుకుంటున్నావు, ఎంత తగ్గాలనుకుంటున్నావు, నీకు సంబంధించినట్టు ఎలా చేయాలనుకుంటున్నావు, నీ వర్క్ బట్టి, నీ రొటీన్ బట్టి, అండ్ ఎన్ని రోజుల్లో ఎంత సమయంలో చేయాలనుకుంటున్నావు. సరే అంటే ఒక 2 నెలల్లో నేను 1 కేజీలు తగ్గుతాను, ప్రతి వారం అట్లీస్ట్ 1 కేజీ 2 కేజీల దాకా నేను తగ్గడానికి ప్రయత్నిస్తాను అని అనుకోవడంలో చాలా క్లారిటీ వస్తుంది, ఎంత తినాలో తెలుస్తుంది, ఎంత సమయం దీనికి కేటాయించాలో తెలుస్తుంది. ఆటోమేటిక్గా మనం ఆ గోల్ని అచీవ్ చేసే సక్సెస్ రేటు ఎన్నో ఎంతులు పెరిగిపోతుంది. అప్పుడు మనం డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా మనం అట్లీస్ట్ దాన్ని 100% అచీవ్ చేస్తాం, లేకపోతే ఎంతో కొంత పర్సంటేజ్ అచీవ్ చేస్తాం. మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పూర్తిగా పోదు. మనం ఓడిపోయినా సరే నెక్స్ట్ 2 మంత్స్లో ఏం చేయాలో అనే క్లారిటీ వస్తుంది. ఇది తెలియక చాలామంది కూడా గోల్స్ పెట్టుకుంటారు, రీచ్ ఎప్పుడు చాలా వరకు అవ్వరు, వెంటనే వాళ్ళకి వాళ్ళు బ్లేమ్ చేసుకోవడం, లేకపోతే పక్కన వాళ్ళపైన వేలు చూపించి వాళ్ళ వల్ల ఇది కాలేదు అనుకోవడం, నెక్స్ట్ టైము వాళ్ళ ఈగోని హర్ట్ చేసుకోకుండా అసలు గోల్సే ఇవ్వడం మానేస్తారు. అరే జరిగేది జరుగుతుందబ్బా, ఈ లైఫ్ని ఇంత కష్టపడడం ఎందుకు, ఏదో ఒకటి అవుతుందిలే అనేసి వదిలేసి తర్వాత ఆ హెల్త్ ఇది ఒక ఎగ్జాంపుల్ కావచ్చు. ఇలాంటి ఎన్నో విషయాలు బ్రషింగ్ అండర్ ద కార్పెట్ లాగా కార్పెట్ కింద తోసేసి కనిపించినట్టు నటిస్తూ జీవితాన్ని గడిపేస్తూ ఉంటామన్నమాట.
0: చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు. చాలామంది ఏం చేశారంటే, మీరు అన్నట్టు మీరు చెప్పిన ప్రతి మాట కూడా అక్షర సత్యం. అది అందరూ ఏదో అనుకుంటారు.

0: డెఫినెట్గా మీరు దేంట్లో ఎంత సమయం ఖర్చు చేస్తున్నారో తెలుస్తుంది. దాన్ని బట్టి మీకు ఎంత సమయం ఒక వారానికి దొరుకుతుందో మీకోసం అర్థమవుతుంది. అప్పుడు ఆ సమయాన్ని మీరు లైఫ్లో ఏదైతే సంతోషాన్ని ఇస్తుందో, హ్యాపీనెస్ ఇస్తుందో ఈజీగా కేటాయించగలుగుతారు అండ్ ఒక లక్ష్యాన్ని పెట్టుకోగలుగుతారు. అండ్ ఈ టెక్నిక్స్ ద్వారా ఆ లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధించగలుగుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.
1: ఈ ప్రాయోజిత కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
2: డాక్టర్ రవితేజ, ఎండి సైక్రియాట్రీ, సిఎంసి వేలూరు, తేజ హాస్పిటల్ ద్వారకా నగర్, నిజామాబాద్. సెల్ 8125335376.
3: ఇంతవరకు మీరు తేజ హాస్పిటల్ ద్వారకా నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఇందులో సమయం విలువ ఇంకా గోల్ సెట్టింగ్ గురించి ప్రముఖ మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు అందించిన సలహాలు సూచనలు విన్నారు. ఇప్పుడు వినండి ఒక ప్రబోధ గీతం.

ప్రబోధ గీతం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6:50 కావస్తుంది. కొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఈ తరములో యువకులు యువ రైతులు మార్పు కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా సౌర వ్యవసాయం గురించి ప్రత్యేకమైన సాంకేతిక పద్ధతిలో చేయాలని ఈ విధంగా వివరాలు అందిస్తున్నారు. ప్రస్తుత వినూత్న పరిస్థితులలో సౌర విద్యుత్ ఉత్పత్తి దేశవ్యాప్తంగా రైతులు భూ యజమానుల దృష్టిని ఆకర్షిస్తుంది. మొక్కజొన్న సోయా ఇతర సాంప్రదాయ వస్తువుల ద్వారా కంటే అధిక రాబడిని అందిస్తున్న సౌరశక్తిని కొత్త నగదు పంటగా అభివర్ణించవచ్చు. సౌర క్షేత్రాలను సోలార్ పార్కులు, సోలార్ ప్లాంట్లు, సౌర విద్యుత్ కేంద్రాలుగా కూడా పిలుస్తారు. గడచిన శతాబ్ద కాలం శిలాజ ఇంధన విద్యుత్ ప్లాంట్లు ఏ విధంగా విద్యుత్ ఉత్పత్తి చేసావో అదేవిధంగా సౌర విద్యుత్ కేంద్రాలు కూడా పనిచేస్తాయి. సౌర విద్యుత్ కేంద్రాలలో పెద్ద ఎత్తున భూమిపైన ఫోటో వోల్టాయిక్ ప్యానెల్స్ అమర్చి సౌర శక్తిని సేకరించే పద్ధతిని ఉపయోగిస్తారు. సౌర విద్యుత్ కేంద్రాలు ముఖ్యంగా రెండు రకాలు, కమ్యూనిటీ సోలార్ ఫార్మ్స్, యూటిలిటీ స్కేల్ సోలార్ ఫార్మ్స్. ఇంటి పైకప్పు సోలార్ వ్యవస్థలకు వాణిజ్య సౌర విద్యుత్ వ్యవస్థల మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. ప్రభుత్వాల ప్రోత్సాహకాల ద్వారా సౌర క్షేత్రాలు ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతున్నాయి. సౌర ఫలకాలు ఇతర పరికరాలలో పెద్ద ఎత్తున సబ్సిడీ ద్వారా తక్కువ ఖర్చుతో కొనుగోలు చేయవచ్చు. చాలా సందర్భాలలో సౌర క్షేత్రాలను ఎలక్ట్రిక్ గ్రిడ్గా అనుసంధానం చేయడం ద్వారా శక్తిని అందిస్తాయి. యూటిలిటీ స్కేల్ సౌర క్షేత్రాలు కమ్యూనిటీ సౌర క్షేత్రాల కంటే చాలా పెద్దవి. యూటిలిటీ స్కేల్ సౌర క్షేత్రాలు 1 మెగావాట్ నుండి 2000 మెగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కమ్యూనిటీ సౌర క్షేత్రాలు సాధారణంగా 5 మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉంటాయి. ఒక్కోసారి 100 కిలోవాట్ల సామర్థ్యం కూడా కలిగి ఉంటాయి. కమ్యూనిటీ సౌర క్షేత్రాల ద్వారా చందాదారులకు, రుసుము చెల్లించిన సభ్యులకు సేవలు అందిస్తారు. యూటిలిటీ సౌర క్షేత్రాలు వాటి అనుబంధ కంపెనీలకు, ఇతర వినియోగదారులకు విద్యుత్ లైన్ల ద్వారా సేవలు అందిస్తాయి. సౌర వ్యవసాయ క్షేత్రాన్ని నిర్మించడానికి ఇప్పటికే నిరుపయోగమైన భూమిని విరివిగా ఉపయోగిస్తున్నారు. సౌర క్షేత్రాలు నిర్మించడానికి, పని చేయటానికి చాలా చౌకగా ఉంటాయి. సౌర క్షేత్రాల ద్వారా ఉత్పత్తి అయ్యే 1 వాట్ విద్యుత్ ఖర్చు మామూలు నివాస సౌర విద్యుత్ అయ్యే ఖర్చులో సగం కంటే తక్కువగా ఉంటుంది. సౌర క్షేత్రాల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ చౌకదే కాకుండా ఇతర శక్తి వనరులతో పోటీ పడగలదు. సౌర క్షేత్రాలను ప్రారంభించడానికి పరిగణించవలసిన ముఖ్యాంశాలు. పరిశోధనల ప్రకారం 1 మెగావాట్ సౌర క్షేత్రాలను నిర్మించడానికి 6-8 ఎకరాలు అవసరం. ఇన్వర్టర్లు వంటి అనుబంధ పరికరాలు, మరమ్మత్తు నిర్వహణ కొరకు సోలార్ ప్యానెల్ల మధ్య స్థలం ఉంచటం మొదలగునవి ఇందులో సరిపోతాయి. సౌర క్షేత్రాలను నిర్మించడానికి ప్రాజెక్టు పరిమాణం, పనిచేసే వ్యక్తుల సంఖ్య మొదలగు వాటిని బట్టి నిర్మాణాన్ని 2 నెలల్లోనే పూర్తి చేయవచ్చు. సౌర క్షేత్రాలకు అవసరమైన అన్ని ఆమోదాలు, ఒప్పందాలకు కనీసం 3-5 సంవత్సరాలు పట్టవచ్చు. సౌర క్షేత్రాల నిర్మాణం పూర్తయిన తర్వాత తక్కువ నిర్వహణ అవసరం అవుతుంది. 3-4 సార్లు మాత్రమే నిర్వహణ చేయిస్తే సరిపోతుంది. ఆదాయపరంగా సౌర విద్యుత్ నమ్మటం ద్వారా అధిక ఆదాయం గడించే అవకాశం పుష్కలంగా ఉంది. విద్యుత్ సంస్థలతో ఒప్పందాల ఆధారంగా ఆదాయ వ్యత్యాసాలు ఉంటాయి. ప్రభుత్వ పరంగా సౌర విద్యుత్ కొనుగోలు చేసే అవకాశం ద్వారా నిరంతర స్థిరమైన ఆదాయము లభిస్తుంది. భూమి నుండి సౌర క్షేత్రాలను నిర్మించలేని వారు భూమిని లీజుకు ఇవ్వటం ద్వారా ఆదాయం సంపాదించవచ్చు. ఈ విధమైన అగ్రిమెంట్లు కూడా కలవు. లీజు ధర భూమి విస్తరించి ఉన్న ప్రాంతము, సమీపంలోని విద్యుత్ ప్రసార అవస్థాపన, వ్యవసాయం ఆదాయం మొదలగు వాటిపై ఆధారపడి ఉంటుంది. ఒప్పందాలు సాధారణంగా 15-20 సంవత్సరాల వరకు, 50 సంవత్సరాల వరకు పొడిగించే ఎంపికలు ఉంటాయి. ద్రవ్యోల్బణాన్ని లెక్కించడానికి వార్షిక ఎస్కలేటర్లు 1.5 నుండి 2.5 శాతం కూడా ఉన్నాయి. సౌర విద్యుత్ ఉత్పత్తి ద్వారా మెరుగైన ఆర్థిక స్వావలంబనకు, వాతావరణ మార్పులను నివారించడానికి, పునరుత్పాదక ఇంధనాలకు మారాలన్న ప్రభుత్వాల కోరికకు సౌర క్షేత్రాల స్థాపన ఏకైక ప్రత్యామ్నాయంగా కనపడుతుంది. అమెరికాలోని అతిపెద్ద సౌర క్షేత్రాలలో కాలిఫోర్నియాలో కలదు. దీని సామర్థ్యం 579 మెగావాట్లు. ఇది 250,000 గృహాలకు, అంటే 142 ఫుట్బాల్ మైదానాలకు శక్తినివ్వడానికి సరిపోతుంది. ఇది 3,200 ఎకరాల్లో 1.7 మిలియన్ల ప్రత్యేక సౌర ఫలకాలను కలిగి ఉంది. జెమిని సోలార్ ఫార్మ్ మోసా ఎడారిలో నిర్మాణం కలదు. ఈ ప్రాజెక్టు ఉత్పత్తి సామర్థ్యం 690 మెగావాట్లు, 260,000 గృహాలకు, 5,370 ఫుట్బాల్ మైదానాలకు శక్తిని ఇవ్వగలదు. 7,100 విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ప్రస్తుత సమాచారం ప్రకారం ప్రపంచంలోని అతిపెద్ద సోలార్ క్షేత్రం రాజస్థాన్లోని బండ్ల సోలార్ క్షేత్రం. ఇది 10,000 ఎకరాల్లో గల అతిపెద్ద సౌరక్షేత్రం. 2,245 మెగావాట్ల సామర్థ్యంతో దేశానికి గర్వకారణంగా ఉంది. పైకప్పు సౌర విద్యుత్ ఉత్పత్తి, కమ్యూనిటీ సోలార్ ప్రాజెక్టులు, యుటిలిటీ స్కేల్ సోలార్ ప్రాజెక్టులు మొదలగు పునరుత్పాదక ఇంధన పరిష్కారంలో భాగంగా స్వచ్ఛ శక్తినిస్తాయి, శిలాజ ఇంధన శక్తి లోటును భర్తీ చేస్తాయి. సౌర క్షేత్రాల డెవలపర్లు ఫైనాన్సింగ్ ఖర్చులను తగ్గించడానికి మార్గాలను కనుగొన్నందున పెద్ద ఎత్తున సౌరశక్తి చౌకగా లభిస్తుంది, పరికరాలు ఖర్చులు కూడా తగ్గుతాయి. ఔత్సాహిక సౌర క్షేత్రాల సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకుని ముందడుగు వేయాలని రైతులందరినీ ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు మన వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు. ఈ విధంగా అదనపు ఆదాయం కోసము మన రైతు సోదరులందరికీ సౌర వ్యవసాయం ద్వారా చక్కటి ఆదాయము లభిస్తుందని ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు మన శాస్త్రవేత్తలు.
1: ఇంతవరకు వ్యవసాయ సూచనలు కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై. దేశ్

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೆ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: శ్రోతలకు గమనిక, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరుగుతున్న అడ్మిషన్స్ పై అవగాహన గురించి రేపు ఉదయం 10:03 ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్వికే రెడ్డి గారు, డైరెక్టర్ స్టూడెంట్ సర్వీసెస్ డాక్టర్ వై వెంకటేశ్వర గారు పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. మీ చేరవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 జత చేసి 2324085852, మరొక నెంబరు 2324085853, మరొక నెంబరు 2295052 ఈ నెంబర్కు కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్స్పై అవగాహన ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం రేపు ఉదయం 10:03. ఈ కార్యక్రమం తెలంగాణలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ప్రసారం చేస్తాయి. గమనిక విన్నారు. ఇప్పుడు సినీగీతం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.

0: సమయం 7 గంటలు.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

ప్రసార వివరాలు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ AIR మొబైల్ యాప్ పై ఈ సాయంత్రం రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ముందుగా ఈ ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో చెరుకు పంట సాగు గురించి రుద్రూరు ప్రాంతీయ చెరుకు వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్త సాయి చరణ్ గారు అందించే వివరాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 8:15 పార్లమెంట్ రివ్యూ వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 జానపద సంగీత కార్యక్రమంలో జానపద గీతాలు వింటారు. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:00 మధుర గీతాలు వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి ప్రభాత ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు. ఉదయం 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీకృష్ణ భక్తి గీతాలు వింటారు. 6:40 సూక్తి శుద్ధ వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:00 ప్రసార వివరాలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డాక్టర్ వి హరిత కృష్ణ గారు పాల్గొంటారు. 8:00 ప్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డాక్టర్ ఎం రోహిత్ గారు పాల్గొంటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:45 సినీ రంజని తెలుగు సినిమా పాటలు వింటారు. 9:00 హృదయ రాగాలు వింటారు. 10:00 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇవి రేపటి ప్రభాత ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. పబ్లిక్ పరీక్షల అవకతవకల నివారణ సవరణ బిల్లును లోక్సభ ఈరోజు చర్చకు చేపట్టింది. ఈ చట్టం పార్లమెంట్ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ బిల్లును ప్రవేశపెడుతూ చెప్పారు. దేశంలో చక్కెర ధరలు నియంత్రించేందుకు ఈ ఏడాది నవంబర్ వరకు చక్కెర స్టాక్పై పరిమితులు విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో ఎన్నికలు తన దురాక్రమణానికి అప్పుపుచ్చుకునేందుకు పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నమని మనదేశం విమర్శించింది. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో 400 మీటర్ల పరుగు పందెంలో విశాల్ టీకే సెమీఫైనల్స్కి చేరుకున్నారు. లోక్సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అన్ఫేర్ మీన్స్ ప్రివెన్షన్ సవరణ బిల్లు 2026ను ఈరోజు ప్రవేశపెట్టారు. ఈ బిల్లు 2024 పబ్లిక్ పరీక్షల అవకతవకల నివారణ చట్టాన్ని సవరించేందుకు రూపొందించారు. ఈ చట్టంలో 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తులను జప్తు చేయడం వంటి కఠినమైన శిక్షలతో సహా అనేక ముఖ్యమైన కొత్త నిబంధనలు చేర్చారు. కేసులను సత్వరమే పరిష్కరించేందుకు ప్రతి రాష్ట ప్రభుత్వం, కేంద్ర పాలిత ప్రాంతాల యంత్రాంగం రోజువారీ విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కూడా చట్టంలో నిర్దేశించారు. పోలీస్ స్టేషన్లో సమాచారం నమోదైన తేదీ నుండి 2 నెలల లోపు దర్యాప్తు పూర్తి చేయాలని చట్టం స్పష్టం చేసింది. ఛార్జ్షీట్ దాఖలైన తేదీ నుంచి 3 నెలల లోపు విచారణ ముగించాలి. బిల్లును ఈరోజు లోక్సభలో ప్రవేశపెడుతూ సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, దేశ విద్యార్థులు, యువత సంక్షేమాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వానికున్న నిబద్దతను ఈ కొత్త చట్టం పునరుద్ఘాటిస్తోందని చెప్పారు. భారత పార్లమెంట్ చరిత్రలో ఇది మైలురాయి వంటి చట్టమని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.
1: You must compliment Prime Minister Modi and this government. It has finished an unfinished task which you should have accomplished. In 2024, this bill was brought in to reassure the students that their future is safe. So we learned from the experience of the 2024 Act, and therefore this amendment is being brought in to make the law more stringent, A, and to ensure speedy justice so that the credibility of all these exams gets enhanced and gets reinstated.
0: కాంగ్రెస్ యూపీఏ హయాంలో జరిగిన వరుస పేపర్ లీక్లను ఏకరుపెడుతూ ఆయన ఈ కేసులు ఎదుర్కోవడానికి ఎలాంటి సమగ్ర చట్టం లేదని, త్వరితగతిన న్యాయం అందించేందుకే ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చిందని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలి పేపర్ లీక్ సంఘటనలను పరిగణలోకి తీసుకుని అక్రమాలను అరికట్టేందుకు చట్టపరమైన నిబంధనలను మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఉందని స్వయంగా నిర్ణయించుకున్నారని కూడా ఆయన చెప్పారు. పరీక్షల విశ్వసనీయతను పెంపొందించేందుకు ఈ చట్టాన్ని మరింత కఠినతరం చేసేందుకు అనుగుణంగా సవరణ బిల్లు ప్రవేశపెడుతున్నట్లు మంత్రి చెప్పారు. చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ సభ్యుడు గౌరవ్ గొగోయ్ విద్యారంగానికి సంబంధించి ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ది లేదని, నిజమైన సంస్కరణలు తెచ్చే ఉద్దేశం లేదని ఆరోపించారు. కొత్త బిల్లు కేవలం మునుపటి చట్టానికి సవరణ మాత్రమేనని, ఇదొక కంటి తుడుపు చర్య అని అన్నారు. బీజేపీ ఎంపీ మాన్సూరి స్వరాజ్ ఈ చట్టాన్ని ఒక పరివర్తనాత్మకమైన ముందడుగుగా అభివర్ణించారు. పారదర్శకమైన పరీక్షలు నిర్ధారించేందుకు ఇటువంటి చట్టం అవసరమని ఆమె చెప్పారు. పరీక్షల మాఫియా వ్యవస్థీకృతంగా మారి అంతర్రాష్ట నేర నెట్వర్క్గా ఎదిగిందని స్వరాజ్ ఆరోపించారు. పేపర్ లీక్లకు సంబంధించిన కేసుల దర్యాప్తు కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసే వెసులుబాటు బిల్లులో ఉందని ఆమె చెప్పారు. వివిధ పరీక్షల పేపర్ లీకులపై సమాజ్వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే నీట్ పరీక్ష నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో ఔట్సోర్సింగ్ ద్వారా సిబ్బందిని నియమించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు. ఈ బిల్లుకు మద్దతు తెలుపుతూ తృణమూల్ కాంగ్రెస్కు చెందిన అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి పరీక్షలు సక్రమంగా జరిగేలా చూసేందుకు హక్కు కలిగి ఉన్నారని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి చెందిన లావు శ్రీకృష్ణదేవరాయలు, శివసేనకు చెందిన డాక్టర్ శ్రీకాంత్ షిండే కూడా చర్చలో పాల్గొన్నారు. చర్చ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న షుగర్ డీలర్లపై ఏడాది 1 ఆగస్టు నుంచి నవంబర్ 30 వరకు స్టాక్ హోల్డింగ్ పరిమితులు విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నల్లబజారు వ్యాపారాన్ని అరికట్టేందుకు, స్పెక్యులేటివ్ వ్యాపారాన్ని నివారించేందుకు సహేతుకమైన ధరలకే చక్కెర నిరంతరంగా లభించేలా చూసేందుకు ఈ చర్య దోహదం చేస్తానని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. షుగర్ డీలర్లందరూ తమ చక్కెర నిల్వలను ఎప్పటికప్పుడు ప్రకటించాలని, ఆహార ప్రజా పంపిణీ శాఖకు చెందిన పోర్టల్ ద్వారా ప్రతి వారం తమ స్టాక్ వివరాలను అప్డేట్ చేయాలని కూడా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. చక్కెర మార్కెట్ను మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తోందని, ధరలకు తగినంత చక్కెర లభించేలాగా అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటుందని పేర్కొంది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో నిర్వహిస్తున్న శాసనసభ ఎన్నికలు పాకిస్తాన్ తన దురాక్రమణను కప్పిపుచ్చుకోవడానికి, ఆ ప్రాంతంలో తన తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలను దాచిపెట్టడానికి చేస్తున్న ప్రయత్నమని మన దేశం విమర్శించింది. ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ ఎన్నికల తంతు కేవలం అలంకారప్రాయమని అభివర్ణించారు. జమ్మూకాశ్మీర్, లదాఖ్ భారతదేశంలో విడదీయరాని అంతర్భాగాలని ఆయన మరోసారి స్పష్టం చేశారు.
2: The entire union territories of Jammu, Kashmir and Ladakh, including the areas currently under illegal and forcible occupation of Pakistan, are integral and inedible parts of India. The current cosmetic electoral exercise is nothing but an attempt by Pakistan to camouflage its illegal occupation and hide its grave human rights violations in the region. The ongoing mass protests in the Pakistan-occupied Jammu and Kashmir are the direct consequences of its economic exploitation, denial of fundamental rights to the people and their administrative oppression.
0: పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న సామూహిక నిరసనలు, పాకిస్తాన్ జరుపుతున్న ఆర్థిక దోపిడీకి, ప్రజల ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు, పరిపాలనాపరమైన అణచివేతకు ప్రత్యక్ష ఫలితమని రణధీర్ జైస్వాల్ వ్యాఖ్యానించారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రపంచ హెపటైటిస్ నివారణ దినోత్సవాన్ని నిర్వహించింది. నేషనల్ వైరల్ హెపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. 2018లో జాతీయ ఆరోగ్య మిషన్ కింద ప్రారంభించిన ఈ కార్యక్రమం యునైటెడ్ నేషన్స్ సుస్థిరాభివృద్ది లక్ష్యాలకు అనుగుణంగా 2030 నాటికి ప్రజారోగ్య ప్రమాదంగా ఉన్న వైరల్ హెపటైటిస్ ను నిర్మూలించడం లక్ష్యంగా పెట్టుకుంది. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్, హెపటైటిస్ ముక్త్ భారత్ సాధనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి పునరుద్ఘాటించారు. జపాన్లోని దక్షిణ కుమామోటో ప్రిఫెక్చర్లో 7.1 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. దీనివల్ల వేలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్లు దెబ్బతిన్నాయి. కనీసం 50 మంది గాయపడ్డట్లు తెలుస్తోంది. పాక్షికంగా కూలిపోయిన ఒక షాపింగ్ మాల్ లోపల పలువురు చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. అత్యవసరంగా నిర్మించిన ఆశ్రయాలకు సుమారు 3 లక్షల మంది తరలి వెళ్లారని జపాన్ విపత్తు నిర్వహణ సంస్థ తెలియజేసింది. ఆఫ్ఘనిస్తాన్లోని యునైటెడ్ నేషన్స్ సహాయక మిషన్ 1 జూన్ 30 మధ్య జరిగిన సరిహద్దు ఉల్లంఘన హింసాకాండలో 57 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ధృవీకరించింది. 342 మంది ఈ సంఘటనలో గాయపడ్డారు. పౌర ప్రాణ నష్టం పాకిస్తాన్ భద్రతా బలగాల దుశ్చర్యనని యునైటెడ్ నేషన్స్ సంస్థ పేర్కొంది. వైమానిక దాడుల ద్వారా, భూతల దాడుల ద్వారా అనేక మంది పౌరుల మరణాలకు పాకిస్తాన్ భద్రతా బలగాలు దోహదం చేశాయని, మృతుల్లో 26 మంది పిల్లలు ఉన్నారని, 6 మహిళలు కూడా ఉన్నారని యునైటెడ్ నేషన్స్ సంస్థ తెలియజేసింది. జూన్ 28 పక్టియా, పక్టికా, కునార్ ప్రావిన్స్లో పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడులు, ఏప్రిల్లో కునార్లో జరిగిన షెల్లింగ్ కారణంగా భారీగా ప్రాణనష్టం సంభవించిందని యునైటెడ్ నేషన్స్ వెల్లడించింది. స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో ఈరోజు జరిగిన 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ ఈత పోటీలకు మన దేశానికి చెందిన శ్రీహరి నటరాజ్ అర్హత సాధించారు. హీట్లో 5వ స్థానంలో నిలిచిన నటరాజ్ మొత్తం మీద 13వ స్థానంలో నిలిచారు. పారా ఈత క్రీడాకారులు కూడా అద్భుతమైన ప్రదర్శన కనిపించారు. ఆర్వీవీబీకే బుడిగి అలీ ఇమాం పురుషుల 50 మీటర్ల ఫ్రీస్టైల్ S13 ఫైనల్కు అర్హత సాధించారు. పురుషుల 400 మీటర్ల పరుగు పందెంలో మన దేశానికి చెందిన స్ప్రింటర్ విశాల్ టీకే 6 హీట్లో 46.49 సెకండ్ల టైమింగ్తో 2వ స్థానంలో నిలిచి సెమీఫైనల్స్కి చేరుకున్నారు. విశేషాలు మరొకసారి. పబ్లిక్ పరీక్షల అవకతవకల నివారణ సవరణ బిల్లును లోక్సభ ఈరోజు చర్చకు చేపట్టింది. దేశంలో చక్కెర ధరల నియంత్రణకు 7 నవంబర్ వరకు చక్కెర స్టాక్పై పరిమితులు విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో ఎన్నికలు తన దురాక్రమణాన్ని కప్పిపుచ్చుకునేందుకు పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నమని మన దేశం విమర్శించింది. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో 400 మీటర్ల పరుగు పందెంలో విశాల్ టీకే సెమీఫైనల్స్కి చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో చెరుకు పంట సాగు గురించి రుద్రూరు ప్రాంతీయ వరి చెరుకు పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సాయి చరణ్ గారు అందించే వివరాలు వింటారు.
1: రైతు సోదరులకు నమస్కారం. ఇప్పుడు మన ముందు రుద్రూరు ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త ఎం సాయి చరణ్ గారు ఉన్నారు. చెరుకు పంట సాగు, యాజమాన్యం అలాగే సస్యరక్షణ చర్యల గురించి మరి సాయి చరణ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి సాయి చరణ్ గారు.
2: నమస్కారం మేడం.
1: సాయి చరణ్ గారు, మన రాష్ట్రంలో చెరుకు పంట ఎన్ని ఎకరాలలో సాగు చేస్తున్నారు, ఉత్పత్తి ఎలా ఉందంటారు?
2: మనం ఇంతకుముందు ఒక 20 సంవత్సరాల కింద కనుక చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో చెరుకు పంట 10 లక్షల కన్నా ఎక్కువ ఎకరాల్లో సాగులో ఉండేది. అది ప్రతి సంవత్సరం కొద్ది కొద్దిగా తగ్గుతూ గత సంవత్సరం గణాంకాలను కనుక మనం చూసుకున్నట్లయితే సుమారుగా 30,000 ఎకరాలు మాత్రమే చెరుకు పంట సాగులో ఉంది. ఒక 2 నుంచి 3,000 ఎకరాలు కొంతమంది రైతులు జ్యూస్ రసం కోసం సాగు చేస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఈ చెరుకు పంటని ఆడించడం కోసం మన రాష్ట్రంలో 7 చెరుకు కర్మాగారాలు ఉన్నాయి. వీటి పరిధి లోపల ఉన్నటువంటి చెరుకును వాళ్ళు ఆడించడం ద్వారా గత సంవత్సరం సుమారు 2 లక్షల టన్నుల కన్నా ఎక్కువగా చెరుకు ఉత్పత్తి జరిగినట్టుగా మనకు గణాంకాలు చెబుతున్నాయి. ఇందుకోసం 18 లక్షల కన్నా ఎక్కువ మెట్రిక్ టన్నుల చెరుకుని ఈ కర్మాగారాలు గత సీజన్ ఆడించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి వరి విస్తీర్ణం ఏదైతే విపరీతంగా పెరుగుతూ ఉందో దాంట్లో ఇంకాస్త మన చెరుకు పంట కూడా పెరగాల్సిన అవకాశం ఉంది మేడం.
1: అయితే తెలంగాణలో ఇంకా ఎటువంటి రకాలు సాగు చేస్తున్నారు రైతులు, ఇంకా సాగు చేయడానికి అనుకూలమైన రకాలు ఏమున్నాయి?
2: చెరుకు పంట లోపల కంసాలి, ఎక్సాలి మరియు అడసాలి అని 3 రకాలను ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. అయితే మన దగ్గర చూసుకున్నట్లయితే ఈ ఎక్సాలి అనే రకాలు అంటే 10 నుంచి 12 నెలల లోపల పంట కాలం పూర్తి చేసుకునేటువంటి రకాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువగా సాగులో ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర మహారాష్ట్ర కానీ ఇంకొన్ని ప్రాంతాల లోపల ఈ అడసాలి అనే రకాలు అంటే సుమారుగా 18 నెలల పాటు సంవత్సరం నరపాటు సాగు చేసేటువంటి రకాలు కూడా చేస్తూ ఉన్నారు. అయితే మన తెలంగాణ విషయానికి వస్తే ఈ ఎక్సాలి పంట సాగు చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా CO860032 అనే రకం, ఉయ్యూరుకి సంబంధించినటువంటి 2000 3V46, 93V297 అనే రకాలు ఎక్కువగా సాగులో ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. వీటితో పాటుగా వసంతదాదా షుగర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి చెందినటువంటి CO VSI 12121 మరియు CO VSI 18121 వంటి రకాలు కూడా సాగులో ఉండడం గమనిస్తూ ఉన్నాం. ఈ జహీరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో 97R401 అనేటువంటి రుద్రుకు సంబంధించిన ఒక రకం కూడా సాగులో ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. వీటితో పాటుగా గత సంవత్సరం మన ప్రాంతీయ చెరుకు మరియు వరి పరిశోధన స్థానం నుంచి రిలీజ్ అయినటువంటి 2013R81 రుద్రూరు చెరుకు 81 అనే రకాన్ని కూడా రైతులు సాగు చేయడం మనం గమనిస్తూ ఉన్నాం మేడం.
1: అయితే సాయి చరణ్ గారు, మరి సాధారణంగా రైతులు చెరుకు పంటను నవంబర్ మాసంలో విత్తుకుంటారు కదా, మరి చెరుకు పంటను ఏ సమయంలో అంటే ఏ మాసంలో వేసుకోవడం వలన ఈ కీటక సమస్యలు, తెగుళ్ల సమస్యలు రాకుండా ఉంటాయంటారు?
2: అయితే చెరుకు పంటను సాగు చేసుకునే రైతులకు ఈ నవంబర్ నుంచి జనవరి వరకు బాగా సూట్ అయ్యే టైం. కానీ మనకేమైందంటే చెరుకులో ఉన్నటువంటి హార్వెస్టింగ్ సమస్యల వల్ల కావచ్చు, ఇతర సమస్యల వల్ల చాలామంది రైతులు ఈ డిసెంబర్ జనవరిలో కాకుండా ఫిబ్రవరి మార్చ్ మాసాలలో కూడా ప్లాంటింగ్ చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడుతూ ఉంది. దీని ద్వారా పంట లోపల ఈ చీడపీడల సమస్యలు అనేవి అధికంగా రావడం గమనిస్తూ ఉంటాం. ముఖ్యంగా మనం ఫిబ్రవరి మార్చ్ మాసంలో వేసుకున్నటువంటి చెరుకు పంట లోపల ఈ పీక పురుగు యొక్క సమస్య అనేది అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. మరియు మనం జూన్ జూలై మాసంలో కంసాలి కోసం కావచ్చు లేదా విత్తన పంటగా మనం సాగు చేసేటువంటి చెరుకు పంట లోపల ఈ కాటుక తెగులు మరియు వడలు తెగులు ఉధృతి కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు మనం ఈ నవంబర్ నుంచి జనవరిలో కాకుండా దాని తర్వాత గనక సాగు చేసే పరిస్థితులు ఉన్నట్లయితే పంటని తొలిదశ నుంచి గమనించుకొని సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా రైతులు నాణ్యమైన దిగుబడిని మరియు అధిక రస నాణ్యతను పొందవచ్చు.
1: మరి ఈ చెరుకు పంటలో విత్తనాన్ని ఎంచుకునేటప్పుడు రైతులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది, అలాగే విత్తన శుద్ధి ఏ విధంగా చేయాలి?
2: అయితే మనం చెరుకు పంటను సాగు చేసే రైతులు ఎవరైతే ఉన్నారో దాన్ని మనం ఒకసారి గనక విత్తుకున్నట్లయితే మొదట ఒక ప్రధాన పంటగా, దాని తర్వాత 2 నుంచి 3 సంవత్సరాలు దాన్ని కార్షి పంటగా సాగు చేస్తాం. కాబట్టి ఒకసారి వేసుకున్న విత్తనం నెక్స్ట్ 3 సంవత్సరాల వరకు మన పొలంలో ఉంటుంది. కాబట్టి రైతులు ముందుగానే వాటిని సరైన విత్తనాన్ని ఎంచుకోవడం అనేది ముఖ్యమైనది. ఎక్కడైతే ఎటువంటి చీడపీడల సమస్యలు లేకుండా, ముఖ్యంగా వైరస్ తెగుళ్ల సమస్యలు లేనటువంటి లేవడి తోటల్లో 6 నుంచి 8 నెలల వయసు ఉన్నటువంటి మొక్కల నుంచి మనం విత్తనాన్ని సేకరించుకోవాలి. అటువంటప్పుడు మనం వేసుకున్న పంట లోపల తొలి దశలో ఈ చీడపీడల సమస్యలు అనేవి తక్కువగా ఉంటాయి. తర్వాత ఈ ఎంచుకున్న విత్తనాన్ని తప్పనిసరిగా మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ విత్తన శుద్ధి చేసుకోవడం కోసం మొదటగా కార్బండిజం 1 గ్రాము లీటర్ నీటికి, అంటే 200 లీటర్ల నీళ్లు కలిగిన డ్రమ్ లోపల 200 గ్రాముల కార్బండిజం రసాయనాన్ని వేసి, అందులోపల మనం ఎంచుకున్నటువంటి 2 లేదా 3 కనుపుల ముచ్చలని 15 నిమిషాల నుంచి 20 నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత అందులోంచి ఈ ముచ్చలను సేకరించి తర్వాత మరొక డ్రమ్ము లోపల ఈ ఇమిడాక్లోప్రిడ్ అనే రసాయనం 0.25 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున, అంటే 200 లీటర్ల నీటి డ్రమ్ము లోపల 50 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ ద్రావణాన్ని తీసుకొని ఇందులో మరొక 15 నిమిషాల పాటు ఉంచడం వలన మనకి పొలుసు పురుగు యొక్క ఉధృతి అనేది తగ్గుతుంది. వీటితో పాటుగా ముందు నుంచి ఉన్నటువంటి హాట్ వాటర్ ట్రీట్మెంట్, అంటే వేడి నీటితో ముచ్చలను శుభ్రపరచడం ద్వారా కూడా పంటకి ముందు పంట నుంచి వచ్చేటువంటి పసుపాకు తెగులు కావచ్చు, వడలు తెగులు కావచ్చు, కాటుక తెగులు కావచ్చు, వీటి యొక్క ఉధృతిని మనం తీసుకునేటువంటి ముచ్చల లోపల తగ్గించవచ్చు. దీనికోసం 50 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఈ ముచ్చల్ని 20 నుంచి 30 నిమిషాల పాటు ఉంచి మనం విత్తన శుద్ధి చేయవచ్చు. ఈ విధంగా రైతులు పంట వేసుకోవడానికి ముందుగా తప్పనిసరిగా నాణ్యమైన విత్తనాన్ని ఎంచుకొని మరియు ఈ విత్తన శుద్ధి చేయడం వలన పంట లోపల రసాయన వినియోగాన్ని మనం తగ్గించవచ్చు.
1: చెరుకు పంటలో విత్తన శుద్ధి చేసి తెగుళ్లు రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఇంకా ఈ పంటను ఆశించే ముఖ్యమైన తెగుళ్లు కానీ పురుగులు కానీ ఇంకా ఏమైనా ఉన్నాయా?
2: పంట తొలి దశ నుంచి కూడా వివిధ రకాల చీడపీడలు వచ్చి ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. ఇందులో ముఖ్యమైనది పీక పురుగు. ఇది మనకు అందులోంచి మొక్క మొలకెత్తిన 5 రోజుల నుంచి పంట 120 రోజుల దశను చేరే వరకు కూడా ఈ పురుగు ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. అయితే ఈ పురుగుకు సంబంధించినటువంటి తల్లి పురుగు ఈ మొలకలో కింద ఉన్నటువంటి 2 లేదా 3 ఆకుకి అడుగు భాగంలో అంచు దగ్గర గుడ్లని సముదాయాల్లాగా పెడుతుంటుంది. అందులోంచి బయటకు వచ్చినటువంటి లద్దె పురుగులు మొక్క యొక్క మొదలు దగ్గర చిన్న రంధ్రాన్ని చేసుకొని లోపలికి ప్రవేశించి లోపల ఉన్నటువంటి కణజాలాన్ని పూర్తిగా తినివేయడం వలన మనం చెరుకు పంటలో మొవ్వు చనిపోవడం అనేది గమనిస్తూ ఉంటాం. వీటితో పాటుగా 120 రోజుల దశ దాటిన తర్వాత కాండం తొలిచే పురుగు ఉధృతి ఎక్కువగా గమనిస్తాము. అదేవిధంగా దవ్వ తొలిచే పురుగు యొక్క దాడి కూడా మనకు పంటపైన దిగుబడి ప్రభావం చూపిస్తూ ఉంటుంది. వీటన్నిటితో పాటు రసం పీల్చే పురుగులైనటువంటి పేనుబంక, దూదేకుల పురుగు, తెల్లపేను, తెల్లనల్లి మరియు పిండి పురుగుల వంటి వివిధ రకాల రసం పీల్చే కీటకాలు పంటను తొలి దశ నుంచి కోత వరకు ఆశించి అధికంగా నష్టం చేస్తూ ఉంటాయి.
1: అయితే ఈ పంటను ఎక్కువగా ముఖ్యంగా అంటే పీక పురుగు ఆశించే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు కదా, ఈ పీక పురుగు ఏ సమయంలో పంటను ఆశిస్తుంది, దీన్ని రైతులు ఎలా నివారించాలంటారు?
2: అయితే ఈ పీక పురుగు ప్రత్యేక శ్రద్ధ వహించి రైతులు సస్యరక్షణ చర్యలు నిర్వహించాలి. ఎందుకంటే తొలి దశ లోపల ఈ పురుగును గనక నివారించలేని ఎడల 120 రోజుల తర్వాత ఈ పీక పురుగు అనేది కాండం తొలిచే పురుగులాగా మారి పంట పైన ఇంకెక్కువగా దిగుబడి పైన ప్రభావం చూపిస్తుంది. ఇది కేవలం పీక పురుగు దశలో ఉన్నప్పుడే పంట యొక్క ఎదుగుదలను దెబ్బతీసి 20 నుంచి 25% దిగుబడి పైన ప్రభావం చూపడమే కాకుండా ఒకసారిగా కాండం తొలిచే పురుగుగా గనక మారినట్లయితే దిగుబడి పైన 30% కన్నా అధికంగా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. పీక పురుగును నివారించడం కోసం రైతు సోదరులు పొలంలో ఏవైతే చనిపోయిన మొవ్వులు ఉన్నాయో వీటన్నిటినీ సేకరించి పొలానికి దూరంగా తీసుకొని వెళ్ళి వాటిని నాశనం చేయాలి. ఈ పీక పురుగు యొక్క చనిపోయిన మొవ్వు లోపల ఈ పురుగుకు సంబంధించినటువంటి లద్దె పురుగులు కానీ ప్యూపా దశలు కానీ ఉంటాయి. వీటిని మొక్క నుంచి మనం వేరు చేయడం వలన, వాటిని నాశనం చేయడం వలన మొక్క పైన మనకి రసాయనాల పిచికారి వినియోగం తగ్గించవచ్చు. ఇంకా వీటి యొక్క ఉధృతి అధికంగా ఉన్నప్పుడు పంట తొలి దశలో అయితే మోనోక్రోటోఫాస్ అనే రసాయనం 600 మిల్లీలీటర్లు కానీ లేదా క్లోరిఫైరిపాస్ అనే రసాయనం 500 మిల్లీలీటర్లు 1 ఎకరాకు పిచికారీ చేసుకొని మనం వీటి ఉధృతిని నియంత్రించవచ్చు. కొన్ని కొన్ని సందర్భాల్లో వాతావరణంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నా లేదా రైతులు వర్షాధారంగా చెరుకుని సాగు చేస్తున్నప్పుడు ఈ పురుగు యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఉధృతి అధికంగా ఉన్నప్పుడు రైతు సోదరులు క్లోరాంట్రనిలిప్రోల్ అనే రసాయనాన్ని 150 మిల్లీలీటర్లు 400 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయడం వలన ఈ పురుగు ఉధృతిని తగ్గించవచ్చు. సాధారణంగా ఈ క్లోరాంట్రనిలిప్రోల్ అనే రసాయనం వేరే పంటల్లో, వరి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు వంటి పంటల్లో 60 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి పిచికారీ చేయడం జరుగుతుంది. కానీ చెరుకు పంటలో ఈ పీక పురుగు నివారణ కోసం 150 మిల్లీలీటర్లని పిచికారీ చేసి పురుగును నియంత్రించాల్సిన అవసరం ఉంటుంది.
1: అయితే ఈ చెరుకు పంటలో దిగుబడి పైన ఎక్కువగా ప్రభావం చూపే కీటకాలు ఏమున్నాయి? వీటికి రైతులు ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలి?
2: ఇప్పటివరకు మనం చెప్పినటువంటి ఈ పీక పురుగు కానీ లేదా రసం పీల్చే పురుగులు ఏవైతే ఉన్నాయో రైతు సోదరులు వాటిని గుర్తించి తగిన సస్యరక్షణ చర్యలను చేపట్టవచ్చు. కానీ కొన్ని రకాల కీటకాలు భూమి లోపల ఉండి మొక్క యొక్క వేరు వ్యవస్థను మరియు మొదళ్లపైన ఆశించి పంట దిగుబడి పైన 100% వరకు కూడా నాశనం చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. అందులో ముఖ్యమైనది వేరు పురుగు. ఈ వేరు లద్దె పురుగులు గనక మన పొలంలో ఆశించినట్లయితే ఇవి దిగుబడి పైన తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి. ఇవి మొక్క మొదలు దగ్గర ఉండి వాటిని తినివేయడం వలన పంట తొలిదశలో ఆకులు పసుపు రంగులోకి మారిపోవడం, ఈ పురుగుల యొక్క ఉధృతి గనక ఎక్కువగా ఉన్నప్పుడు మొక్కలు పూర్తిగా వడలిపోయి అవి నేలకి ఒరగడం మనం గమనిస్తూ ఉంటాం. అయితే ఈ పురుగుల నుంచి పంటను రక్షించడం కోసం లేదా ఈ పురుగులను పూర్తిగా నివారించడానికి కేవలం ఒక రసాయనం కానీ లేదా ఒక పద్ధతిని ఉపయోగించడం వలన ఉపయోగం ఉండదు. ఖచ్చితంగా రైతు సోదరులు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారానే ఈ పురుగు యొక్క దాడి నుంచి పంటను మనం కాపాడవచ్చు. ముఖ్యంగా జూన్లో ఏవైతే వర్షాలు పడుతున్నాయో ఈ తొలకరి వర్షాలు పడిన వెంటనే ఈ పురుగులకు సంబంధించినటువంటి తల్లి పురుగులు ఏవైతే ఉన్నాయో అవి భూమి నుంచి బయటికి వచ్చి మన చెరుకు పంటలో చుట్టుపక్కన ఉన్నటువంటి వేప, తుమ్మ, నేరేడు వంటి మొక్కలపైన నివాసం ఉంటాయి. ఈ చెట్లపైన ఉన్నటువంటి ఈ పురుగులు 7 నుంచి 8 ఆ సమయంలో మళ్ళీ భూమి లోపలికి వెళ్ళి గుడ్లను పెట్టడం మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి మన పొలంలో రైతు సోదరులు చెరుకు సాగు చేస్తున్నట్లయితే, అటవీ ప్రాంతాలకి ఒకవేళ వాళ్ళ పొలాలు దగ్గరగా ఉన్నట్లయితే ఈ సాయంత్రం సమయంలో వెళ్ళి పొలం చుట్టుపక్కన ఉన్న ముఖ్యంగా వేప చెట్లు, అదేవిధంగా ఇతర మొక్కలపైన మనం గమనించుకోవాలి. వీటి యొక్క తల్లి పురుగులు గనక గమనించినట్లయితే ఆ చెట్లపైన క్లోరిఫైరిపాస్ అనే రసాయనం 2.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి కానీ లేదా ఇమిడాక్లోప్రిడ్ అనే రసాయనాన్ని 0.25 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని ఈ చెట్లపైన ఈ రసాయనాలని పిచికారీ చేయడం వల్ల ఈ తల్లి పురుగులను మనం చంపవచ్చు. అదేవిధంగా మన పొలంలో మంటలు వేయడం ద్వారా కానీ లేదా లైట్ ట్రాప్ని, దీపపు ఎరల్ని ఉంచుకొని ఈ తల్లి పురుగులను మనం నివారించవచ్చు. దీని ద్వారా సుమారుగా 50% పురుగులని మనం అరికట్టవచ్చు. దీని తర్వాత మిగిలిపోయిన లార్వాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి తొలిదశ లార్వాలు చెరుకు పంట యొక్క గట్లపై ఉన్నటువంటి కలుపు మొక్కల వేర్లపైన తిని బతుకుతాయి. కాబట్టి మన పొలంలో గట్లపైన ఎక్కడ కలుపు మొక్కలు లేకుండా ఈ జూన్ జూలై మాసాల్లో మనం ఉంచుకోవడం వలన పురుగుకి ఆహారం దొరకక వాటి ఉధృతి తగ్గే ఆస్కారం ఉంటుంది. ఈ పురుగులు 3వ దశ లార్వా దశకి చేరిన తర్వాత మన చెరుకు మొక్క యొక్క వేర్లను ఆశించి తీవ్రంగా నష్టపరుస్తూ ఉంటాయి. వీటిని నివారించడం కోసం క్లోరిఫైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి మొక్క మొదల దగ్గర పోయడం వలన ఈ పురుగులను నివారించవచ్చు. అదేవిధంగా చెరుకు పంట లోపల పూర్తిగా నీటితో నింపి కొద్దిసేపు ఉంచడం ద్వారా భూమిలో ఉన్నటువంటి లద్దె పురుగులు ఈ నీటిపైకి తేలియాడి ఉండడం మనం గమనిస్తాం. అటువంటి పురుగులన్నింటినీ మనం సేకరించి వాటిని నాశనం చేయవచ్చు. ఒకవేళ మన పొలంలో ఈ పురుగుల యొక్క ఉధృతి అధికంగా ఉన్నట్లయితే జీవ సంబంధమైనటువంటి మెటారైజియం అనిసోప్లియే అనే దాన్ని ఉపయోగించి కానీ లేదా నులి పురుగులను ఉపయోగించి కానీ 5 గ్రాములు 1 లీటర్ నీటికి వాడి మనం ఈ పురుగును నియంత్రించవచ్చు. అదేవిధంగా ఉధృతి అధికంగా ఉన్నప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి ఫిప్రునిల్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ అనే రసాయనాన్ని 200 గ్రాములు 400 లీటర్ల నీటిలో కలిపి ఈ చెరుకు మొక్కల మొదల్లో పూర్తిగా తడిచేలాగా పోసినప్పుడు వీటి యొక్క లద్దె పురుగులు చనిపోయి పంట దిగుబడి పైన అధికంగా నష్టం జరగకుండా మనం పంటని కాపాడవచ్చు.
1: అయితే సాయి చరణ్ గారు, ఈ చెరుకు పంటను ఆశించే ఇంకా మిగతా పురుగుల్లో రసం

0: పురుగు కూడా ఒకటి కదా, మరి దీనికి ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలి?
1: అయితే చెరుకు పంట లోపల ఈ పిండి నల్లి, పేనుబంక, తెల్లదోమ ఇటువంటి రసం పీల్చే పురుగులు పంట తొలి దశ నుంచి కూడా కోత వరకు ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. సో ఇటువంటి రసం పీల్చే పురుగులు గనక మన పొలంలో ఉన్నట్టు మనం గమనించినట్లయితే, ముందుగా ఈ మోనోక్రోటోఫాస్ అనే రసాయనాన్ని 600 మిల్లీలీటర్లు ఒక ఎకరాకు పిచికారీ చేసి మనం వీటిని నియంత్రించవచ్చు. మరియు ఈ జూలై ఆగస్టు సమయం లోపల మన పంట నీటి ముంపు గనక గురైతే ఈ దివుదేకుల పురుగు మరియు తెల్లదోమ ఉధృతి ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పంట లోపల నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీ ఛానల్స్, మురుగునీటి కాలువల ద్వారా ఈ నీటిని ఎప్పటికప్పుడు తీసివేస్తూ ఉండాలి. అదేవిధంగా ఈ పురుగుల నివారణ కోసం క్లోరిఫైరిపాస్ 500 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి పిచికారీ చేయవచ్చు. ఒకవేళ మన పొలంలో ఈ కాండం తొలిచే పురుగు కానీ, పీక పురుగు మరియు రసం పీల్చే పురుగులు ఇవన్నీ గనక గమనిస్తూ ఉన్నట్లయితే, మార్కెట్లో ఉన్నటువంటి ఈ ఫిప్రోనిల్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ కానీ లేదా ఎసిఫేట్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ రసాయనాల్ని 400 గ్రాములు ఒక ఎకరానికి పిచికారీ చేసి మనం నివారించవచ్చు.
0: సాయిచర్ణ గారు, మరి ఈ చెరుకు పంటను ఇంకా ఏ ఏ తెగుళ్ళు ఆశించే అవకాశం ఉంటుంది? మరి పసుపు ఆకు తెగుళ్ళను నివారించడానికి రైతులు ఎలాంటి చర్యలు చేపట్టాలి?
1: మన తెలంగాణలో సాగు చేస్తున్నటువంటి చెరుకు పంటలో ఈ కాటుక తెగులు, వడలు తెగులు, పసుపు తెగులు అనేవి ముఖ్యమైన తెగులు. వీటితో పాటుగా ఎర్రకుళ్ళు తెగులు మరియు దుబ్బు తెగులు అనేవి కూడా కొద్ది ప్రాంతాల్లో గమనించడం జరుగుతూ ఉంది. వీటన్నిటిలో కూడా రైతుల్ని ఎక్కువగా ఇబ్బంది గురి చేస్తున్నటువంటి తెగులు ఏదైతే ఉందో అది పసుపాకు తెగులు. ఈ పసుపాకు తెగులు ఆశించిన పొలం లోపల మనం చూసుకున్నట్లయితే మధ్య ఈనె ఏదైతే ఉందో అది తొలుత పసుపు రంగులోకి మారడం మనం గమనిస్తూ ఉంటాం. ఉధృతి ఎక్కువైనా కొద్దీ ఈ పసుపు రంగు అనేది మధ్య నుంచి ఆకు ఈనె వరకు వ్యాప్తి చెందడం గమనిస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ తెగులు సోకిన పొలం లోపల మొక్కలు కురచగా ఉండడం, తర్వాత దిగుబడి తక్కువగా రావడం మనం ప్రధాన సమస్యలుగా చూస్తూ ఉన్నాం. ఈ పసుపాకు తెగులు ఆశించిన పొలంలోంచి గనక మనం విత్తనాన్ని సేకరించినట్లయితే తప్పనిసరిగా నెక్స్ట్ పంట లోపల కూడా ఈ తెగులు అనేది ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు విత్తనాన్ని ఎంచుకునే ముందు లేవడి తోటలో నుంచి సెలెక్ట్ చేసుకునేటప్పుడు తప్పనిసరిగా ఈ తెగులు లేదు అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే విత్తనాన్ని సేకరించుకోవాలి. అదేవిధంగా ఈ తెగులు ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి రసం పీల్చే పురుగులైనటువంటి పేనుబంక ద్వారా వ్యాప్తి చెందుతాయి. కాబట్టి మన పొలంలో ఈ పేనుబంక ఉధృతి గనక గమనించినట్లయితే మనం వీటిని నివారించడం కోసం ఇంతకుముందు చెప్పినటువంటి మోనోక్రోటోఫాస్ కానీ క్లోరిఫైర్పాస్ని ఉపయోగించి మనం నివారించవచ్చు. అదేవిధంగా ఈ పసుపు తెగులు ఆశించినటువంటి మొక్కల్ని కనిపించిన వెంటనే పొలం నుంచి పీకివేసి వాటిని దూరంగా తీసుకెళ్లి నాశనం చేయాలి. దీని ద్వారా మన పొలంలో ఈ పసుపాకు తెగుల్ని మనం నివారించవచ్చు.
0: సాయిచరణ్ గారు, మరి ఇప్పటి వరకు తెగుళ్ళు అలాగే పురుగుల గురించి పంటను ఆశించినప్పుడు ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలని చాలా చక్కగా వివరించారు రైతు సోదరులకు. మరి ఈ చెరుకు పంట సాగులో రైతులు అధిక దిగుబడి సాధించడానికి ఇంకా ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే బాగుంటుందంటారు?
1: అయితే చెరుకు సాగు చేసుకునే రైతులందరూ కూడా ముఖ్యంగా నవంబర్ నుంచి జనవరి లోపల విత్తనాన్ని వేసుకునేలాగా, అదేవిధంగా విత్తనాన్ని నాణ్యమైన పొలంలోంచి, ఏ వైరస్ తెగుళ్ళు లేనటువంటి పొలంలోంచి సేకరించడం, వాటిని తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా పంట తొలి దశ లోపల ఈ చీడపీడలు తక్కువగా రావడం గమనిస్తాం. ఇక ఫర్టిలైజర్స్ విషయానికి వస్తే యూరియాని 120 నుంచి 150 రోజులు దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పంటకు వేయకుండా ఉండాలి. దీని ద్వారా పక్క పిలకలు ఎక్కువగా వచ్చి అవి ముఖ్యమైనటువంటి గడలుగా మారకుండా ఉండడం, మనం వేసినటువంటి యూరియా వ్యర్థమవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి యూరియా వినియోగాన్ని కూడా 120 నుంచి 150 రోజుల వరకు మాత్రమే చేయాలి. పొటాష్ సంబంధిత ఎరువులు ఖచ్చితంగా దుక్కిలో వేసుకోవాలి. ఎందుకంటే ఈ పొటాష్ ద్వారా మొక్కకి ఈ వివిధ రకాల చీడపీడలు మరియు తెగుళ్లను తట్టుకునేటువంటి శక్తి ఏర్పడుతుంది. కాబట్టి రైతులు ఈ ఫర్టిలైజర్స్ నిర్ధారించిన మోతాదుకి ఈ ఎరువుల్ని వేసుకోవాలి. పంట లోపల ఎప్పుడు తరచుగా గమనిస్తూ ఈ చీడపీడల సమస్యల్ని సకాలంలో గుర్తించి సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించడం ద్వారా అధిక దిగుబడి మరియు అధిక నికరాదాయం రైతులు పొందగలరు.
0: సాయిచరణ్ గారు, మరి చెరుకు పంట సాగును రైతులు ఏ విధంగా చేపట్టాలి, మరి పంటను ఆశించినప్పుడు కీటకాలను అలాగే పురుగులను ఏ విధంగా నివారించుకోవాలి అనే అంశాలకు సంబంధించి చక్కటి వివరాలు రైతు సోదరులకు తెలియజేశారు. మరి మీకు ఆకాశవాణి తరఫున, రైతు సోదరుల తరఫున ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఇంతవరకు మీరు చెరుకు పంట సాగు గురించి రుద్రూర్ ప్రాంతీయ చెరుకు వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్త ఎం సాయి చరణ్ గారు అందించిన వివరాలు విన్నారు. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని పాటలు విందాం.

ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీ గొట్టుముక్కుల మహీందర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు.
1: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్తి బిజ్లీ యోజన అనేది కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో వినూత్నంగా చేపట్టబడినటువంటి ఒక పథకం. ఈ పథకం ప్రకారం గృహ విద్యుత్ వినియోగదారులు తమ ఇళ్ల రూట్ టాప్ పై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుని ప్రతి నెల కొన్ని యూనిట్లు విద్యుత్తు తీసుకునే అవకాశం అనేది కల్పిస్తున్నారు. దేశవ్యాప్తంగా

0: విధంగా రాష్ట ప్రభుత్వము, ఎన్పిడిసిఎల్, అదే విధంగా టీజీ రెడ్కో వాళ్ళు సంయుక్తంగా ఆచరిస్తున్నటువంటి ఒక పథకము. ఈ పథకం ద్వారా ఏందని అంటే, ఎవరైనా కూడా ఎన్పిడిసిఎల్ లో వినియోగదారుడు కనుక అయ్యుండే అంటే వాళ్ళందరూ కూడా అర్హులే. వాళ్ళకేందని అంటే తప్పనిసరిగా ఎన్పిడిసిఎల్ లో సర్వీస్ కనెక్షన్ నంబరు వినియోగదారుడు అయి ఉండాలి. అదే విధంగా పాన్ కార్డు, ఆధార్ కార్డు ఇవి ఉండాలి. ఇవి ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ యొక్క సంబంధిత డీలర్ ను సంప్రదిస్తే వాళ్ళు మీ ఇంటికి వచ్చేసేసి మీ ఇంటిలో ఉన్నటువంటి రూఫ్ టాప్ మీద, మీ బిల్డింగ్ పైన ఎంత స్పేస్ అవైలబుల్ ఉంది, అక్కడ ఉన్నటువంటి అవైలబిలిటీ స్పేస్ ను బట్టి 2 కిలోవాట్లు గాని, 3 కిలోవాట్లు గాని, లేదా 4 కిలోవాట్లు, 5 కిలోవాట్ల యొక్క సరిపోను పవర్ జనరేషన్ చేసే కెపాసిటీ ఉన్నటువంటి ఈ యొక్క సోలార్ ప్యానల్స్ అనేది బిగించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క వచ్చేటువంటి విద్యుత్ను డిపార్ట్మెంట్, ఎన్పిడిసిఎల్ నుండి గ్రిడ్ కనెక్ట్ అయ్యేటువంటి విద్యుత్ ఏదైతే ఉందో, ఈ 2 విద్యుత్లను మీ ఇంటిలోకి రావాలి కాబట్టి దానికి సంబంధించినంత వరకు పాత మీటర్ ఏదైతే ఉందో అది తొలగించి నెట్ మీటర్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఆ నెట్ మీటర్ లో మీ యొక్క జనరేషన్ ఎంత అయింది, అదే విధంగా మీరు ఎంత వాడుకున్నారు, అదే విధంగా డిపార్ట్మెంట్ కు ఎంత మీరు సప్లై చేశారు అనే పూర్తి స్థాయి వివరాలన్నీ కూడా ఎవ్రీ మంత్ పర్యవేక్షించి తదనుగుణంగా ఎలక్ట్రిసిటీ బిల్లు అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది.
1: ఎన్పిడిఎస్ఎల్ పరిధిలో ఇదంతా కార్యక్రమం పర్యవేక్షణ జరుగుతున్నప్పుడు ఏజెంట్స్ అన్నారు కొంతమందిని, ఎవరైతే అక్కడ లోకల్ గా బాడీస్ ఉన్నారో వాళ్ళకి మీరు ఈ వర్క్ అసైన్ చేశారు, ఇది కొంత తప్పిదారి పట్టే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందా, లేదంటే అంతా కూడా ఎన్పిడిసిఎల్ పరిధిలోనే జరగాల్సి ఉంటుందంటారా?
0: ఈ యొక్క పర్యవేక్షణ అంతా కూడా ఎన్పిడిసిఎల్, అదే విధంగా టీజీ రెడ్కో ఇద్దరి యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క వర్క్ అనేది జరుగుతుంది. వీళ్ళు సంబంధించినటువంటి టెండరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ పని చేస్తారు. వాళ్లకు గనక మీరు ఫోన్ కాల్ చేస్తే వాళ్ళు 1 లేదా 2 రోజులలో మీ ఇంటికి వచ్చేసేసి మీ ఇంటి పైన ఉన్నటువంటి ఖాళీ స్థలం ఏదైతే ఉందో, ఈ యొక్క సోలార్ రూఫ్టాప్ పెట్టుకోవడానికి అనువైన ప్రదేశం ఎంత ఉంది అనేది లెక్క కట్టి మీకు ఎంత కెపాసిటీ, అది 2 కిలోవాట్సా, 3 కిలోవాట్సా, 4 కిలోవాట్సా, 5 కిలోవాట్సా అనే దాని మీద వాళ్ళు లెక్క కట్టేసి మీకు తెలియజేసి మీ అంగీకార పత్రం సంతకం చేసిన తర్వాత మిగతా యొక్క ప్రొసీజర్ అనేది మొదలు పెడతారు.
1: ఇప్పుడు మనం వాడుతున్నటువంటి కరెంట్ విషయంలో మరి రేపు భవిష్యత్తులో ఈ సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంలో ఏవైతే సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేసుకుని దాని నుంచి వాడే కరెంటులో ఏమైనా వ్యత్యాసం అనేది ఉంటుందా, అంటే యూటిలైజేషన్ చేసే దాంట్లో?
0: అలాంటిది ఏమి ఉండదండి. ఎనర్జీ అనేది ఏ రకంగా ప్రొడ్యూస్ చేసినా అది థర్మల్ పవర్ కావచ్చు, హైడల్ పవర్ కావచ్చు, లేదంటే సోలార్ పవర్ కావచ్చు, విండ్ పవర్ కావచ్చు, ఏదైనా ఒకటేనండి. అందులో ఏ రకమైన వ్యత్యాసం లేదు. దాని నిరభ్యంతరంగా ఏ రకమైన ఇబ్బంది లేకుండా దానికి కావలసిన సేఫ్టీ పరికరాలు అన్నీ కూడా బిగించిన తర్వాతనే మీకు సోలార్ పవర్ అనేది మీ ఇంటిలోకి వచ్చే విధంగా ఆ మీటరింగ్ అంతా సిస్టమ్ పెట్టేసేసి ఆ విధంగా చేయడం జరుగుతుందండి.
1: ప్రభుత్వ నామ్స్ ప్రకారం ఇప్పుడు ఇది కొత్త పథకం, ఇదంతా కూడా దేశవ్యాప్తంగా ముమ్మరంగా సాగుతుంది. మరి దరఖాస్తు చేసుకోవాలంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అందుబాటులోకి ఈ సమయాన్ని ఇచ్చారు?
0: దరఖాస్తు ఎప్పుడైనా చేసుకోవచ్చండి. ఈ సంవత్సరంలో మీరు ఏ టైంలో చేసుకున్నా కూడా మీకు కావలసినటువంటి సబ్సిడీ ఏదైతే అందజేయబడుతుంది. ఉదాహరణకు ఒక మీ ఇంటి పైన ఉన్నటువంటి 200 స్క్వేర్ ఫీట్ ఏరియా గనక షాడో లేని ఏరియా, అంటే నీడ పడని ఏరియా ఏదైతే ఉంటుందో, ప్రతినిధులు ఎవరైతే సోలార్ గర్ పెట్టేందుకు వచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళు వెరిఫికేషన్ చేసి మీ దగ్గర 200 స్క్వేర్ ఫీట్ ఏరియా ఏ రకమైన నీడ లేని ప్రదేశం ఉంటే అక్కడ ఏంటంటే 2 కిలోవాట్ల యొక్క కెపాసిటీ ఉన్నటువంటి ఈ పవర్ జనరేషన్ సోలార్ ప్లాంట్ అనేది బిగించడానికి అవకాశం ఉందని మీకు చెప్తారు. దీనికి అయ్యే ఖర్చు ఏదైతే ఉందో 1,36,000 మాత్రమే దీనికి ఖర్చు అవుతుంది. ఇందులో నుంచి వెళ్ళి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటగా మీకు ఇచ్చే సబ్సిడీ 60,000 రూపాయలు. ఈ యొక్క 60,000 రూపాయలు అనేది తర్వాత మిగతా 76,000 రూపాయలు అవుతుందో, మీ దగ్గర డబ్బులు ఉంటే మీరు కట్టుకోవచ్చు, లేదు అని అంటే మీకు లోన్ ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది. ఈ లోన్ ఫెసిలిటీ కావాలంటే మీ బ్యాంక్ డీటెయిల్స్, అదేవిధంగా పాన్ కార్డు, ఆధార్ కార్డు, మా యొక్క ఎన్పిడిసిఎల్ వినియోగదారుడుగా మీకు ఏదైతే బిల్ మేము ఇస్తున్నామో ఆ బిల్ ఈ కాపీస్ కనుక ఇచ్చేస్తే మీరు బ్యాంకు కూడా వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ బ్యాంకు పని కూడా ఆ వచ్చినటువంటి వాళ్లే కంప్లీట్ చేసేసి మీ ఇంట్లో 2 కిలోవాట్ అనేది పవర్ ప్లాంట్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఎన్పిడిసిఎల్ వాళ్ళు మీరు నెట్ మీటర్ అనేది బిగిస్తారు. దీంట్లో విషయం ఏంటంటే ఈ నెట్ మీటర్ లో ప్రతిరోజు ఎన్ని యూనిట్ల కరెంటు జనరేట్ అవుతుంది, మీరు ఎన్ని యూనిట్ల కరెంటు మీకు ఇంట్లో ఉన్నటువంటి లోడ్ ప్రకారంగా వాడుకుంటున్నారో, అదేవిధంగా మిగిలిపోయిన కరెంట్ ఏదైతే ఉందో ఎన్ని యూనిట్లు మీరు ఎన్పిడిసిఎల్ సంస్థకు అమ్మారు అనే వివరాలన్నీ కూడా ఎవ్రీ డే ప్రకారంగా పొందుపరచబడడం జరుగుతుంది. అదేవిధంగా 1 నెల రోజులలో మనకున్నటువంటి వేడి ఉష్ణోగ్రతను బట్టి 1 నెలలో 2 కిలోవాట్ పవర్ ప్లాంట్ కనుక పెట్టుకుంటే అంటే 240 యూనిట్ల పవర్ జనరేషన్ అనేది జరుగుతుంది. మీరు ఒకవేళ కనుక ఒక 150 యూనిట్లు కనుక మీ యొక్క ఇంటి అవసరాల కోసం వాడుకుంటే మీకు 100 యూనిట్లు అనేది మీకు మిగులు

0: అవుతుంది. ఆ మిగులైనటువంటి 100 యూనిట్లను ఎన్పిడిసిఎల్ యొక్క గ్రిడ్ కు కనెక్ట్ చేయబడి అవి ఎవ్రీడే వాడుకోవడం జరుగుతుంది. దానికి గాను మీకు ఒక యూనిట్ కు 2.57 రూపాయల చొప్పున లెక్క కట్టేసి అమౌంట్ కావాలంటే మీ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. లేదు మీకు యూనిట్సే కావాలంటే వేసవి కాలంలో కానీ, లేదంటే మీకు ఏదైనా పండుగలు వచ్చినప్పుడు కానీ, ఇంకా వేరే ఇతరత్ర కార్యక్రమాలు మీ ఇంట్లో ఉన్నప్పుడు, అప్పుడు అదనంగా మీరు విద్యుత్ను ఎన్పిడిసిఎల్ నుండి వాడుకోవాలనుకున్నప్పుడు వాటన్నిటినీ కూడా అడ్జస్ట్ చేసి మీకు బిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
1: మరి మీరు అన్నట్టుగా 2 కిలోవాట్స్ గనక వాళ్ళు ఇన్స్టాలేషన్ చేసుకుంటే, మరి డబుల్ బెడ్రూమ్స్ లో వాళ్ళకి సరిపడా వాటి ఏసీ ప్లాంట్ కావచ్చు, వాషింగ్ మిషన్ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, ఇలాంటి విద్యుత్ ఉపకరణాలు ఎక్కువగా ఉంటుంది కదా, 2 కిలోవాట్స్ సరిపోతుంది అంటారా, లేకపోతే 3 కిలోవాటర్స్ కి వెళ్లాల్సి ఉంటుంది వాళ్ళు?
0: ఇక్కడ ఎలా ఉంటుందంటే, మీ యొక్క ఇంటి పైన షాడో లేనటువంటి, అంటే నీడ లేనటువంటి ప్రదేశం ఎంత ఉంది అనే దాన్ని బట్టి 2 కిలోవాటా లేదా 3 కిలోవాటా లేదా 4 కిలోవాటా 5 కిలోవాటా అనేది లెక్క చేయడం జరుగుతుంది. నేనేంటంటే ఉదాహరణగా 2 కిలోవాట్ కనుక ఉంటే 136,000 రూపాయలు ఉంటుంది, దానికి గాను సబ్సిడీ 60,000 ఇస్తారు. ఒకవేళ కనుక 3 కిలోవాట్ కనుక ఉండే అంటే 2 లక్షల రూపాయలు అవుతుంది, దానికి సబ్సిడీ 78,000 రూపాయలు ఇస్తారు. ఈ 3 కిలోవాట్ తర్వాత ఎంత 4 పెట్టుకున్నా 5 ఉన్నా కూడా మీకు ఓన్లీ 78,000 మాత్రమే సబ్సిడీ అనేది అందజేయడం జరుగుతుంది.
1: ఎవరైనా కన్స్యూమర్ నేను సబ్సిడీ తీసుకుంటాను కానీ నేను ఈఎంఐకి వెళ్ళను, డైరెక్ట్ పేమెంట్ చేస్తాను అంటే తగ్గింపు ఏమైనా ఉంటుందా?
0: లేదు, ఇది తగ్గింపు చేసినటువంటి అమౌంట్ ఏనండి. గవర్నమెంట్ ఫిక్స్ చేసినటువంటి నామ్స్ ప్రకారంగా ఈ 136,000 అనేది తగ్గింపు చేసిన అమౌంటే. దాంట్లో మీకు వచ్చే సబ్సిడీ పోను, మీరు 76,000 రూపాయలు కడితే మీకు సోలార్ ప్లాంట్ పెట్టేసేసి మీకు చేయడం జరుగుతుంది. అలా లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్యాంకు లోన్ ఫెసిలిటీ కావాలంటే వాళ్ళు బ్యాంకు మీ పత్రాలు కనుక మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు, పాన్ కార్డు, అదేవిధంగా విద్యుత్ వినియోగదారు యొక్క బిల్లు, మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కనుక ఇస్తే వచ్చిన వాళ్ళే మీ యొక్క 76,000 లోన్ శాంక్షన్ చేస్తారు. ఈ 76,000 లోన్ కూడా 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ద్వారా చేస్తారు. సుమారుగా మీరు వాడుకునే దాన్ని బట్టి ఒక 100 యూనిట్లు కనుక మీరు డిపార్ట్మెంట్ కనుక అందజేసి ఉండే అంటే 257 రూపాయలు పర్ మంత్ వస్తుంది. ఆ విధంగా మీరు చేసుకునే అంటే యాన్యువల్ సేవింగ్ ప్రకారం చూసుకుంటే మీకు ఏ ఇబ్బంది లేకుండా మీరు ఒక ఈఎంఐ ఏదైతే ఉందో ఒక 5 నుండి 15 ఏళ్లలో ఈఎంఐ అనేది కంప్లీట్ అవుతుంది. అదే కాకుండా ఈ పెట్టే సోలార్ ప్లాంట్ కు 25 సంవత్సరాల వ్యారంటీ ఇవ్వబడుతుందండి. ఆ వ్యారంటీలో ఏంటంటే ఫిజికల్ డ్యామేజ్ కాకుండా, అంటే సోలార్ జనరేషన్ కాదు అని కనుక అటువంటి కనుక ఉండే అంటే వాళ్ళు రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ కనుక పగిలిపోయిన వాటికి మాత్రం రీప్లేస్మెంట్ అయితే వాళ్ళు ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళతో ఉన్నటువంటి అగ్రిమెంట్ ప్రకారంగా పగలకుండా జనరేషన్ కనుక రాని వాటి సోలార్ ప్యానెల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుందండి.
1: సార్, ఇక్కడ మీరు ఇంతకుముందు ప్రస్తావించినట్టు రూపు ఉండాలి, కనీసంగా 200 ఫీట్లు ఉండాలి రూపు, షాడో లెస్ గా ఉండాలి అన్నారు. మరి గ్రామీణ ప్రాంతాలలో పెంకుటిళ్ళు ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే గుడిసెలు ఉన్న వాళ్ళు కానీ సోలార్ ప్లాంట్ పెట్టుకోవాలనుకుంటే ఓపెన్ ప్లేస్ లో పెట్టుకునే అవకాశం ఇస్తారా?
0: ఎక్కడైనా పెట్టుకోవచ్చు అండి, కానీ ఒకటి ఏంటంటే అక్కడ నీడ అనేది రాకూడదు. ఎందుకంటే మీకు కనుక నీడ వస్తే మనకు వచ్చేది యూనిట్స్ ఏంటంటే 8 నుండి 9 యూనిట్లు రోజుకు ఉత్పత్తి అవుతుంది. ఒకవేళ కనుక మన షాడో కనుక ఉండే అంటే అది 5-6 యూనిట్లు తగ్గిపోతుంది. అందుకనే మీరు ఓపెన్ ప్లేస్ లో పెట్టినా దానికి కావలసిన సెక్యూరిటీ కనుక ఇస్తే, ఏ రకమైనటువంటి పైన షాడో లేదని కనుక కన్ఫర్మేషన్ చూసుకుంటే మీకు కింద కూడా పెట్టడానికి ఏ రకమైన అభ్యంతరం లేదు. కాకపోతే కొంతమందికి ఏంటంటే మరుగుదొడ్లు ఉన్నాయి, మరుగుదొడ్లు పైన స్లాబ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అటువంటి ప్లేస్ కూడా మేము సెలెక్ట్ చేసేసి మరుగుదొడ్ల పైన కూడా పెట్టేందుకు కొన్ని ఆ విధంగా పెట్టి ప్రయత్నం చేశాము. ఒకటే, ఈ యొక్క సోలార్ పవర్ ప్లాంట్ మీకు జనరేషన్ కరెక్ట్ గా రావాలి, 8 నుండి 9 యూనిట్లు పర్ డే ఈ 2 కిలోవాట్స్ కనుక ఉంటే రావాలి అనుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో దాని మీద షాడో అనేది ఉండకూడదు. అదేవిధంగా మనం 2 నుండి 3 రోజులలో తప్పనిసరిగా దాన్ని వాటర్ తోని ఆ యొక్క సోలార్ పవర్ ప్లాంట్ అనేది కడగడం చెయ్యాలి, క్లీన్ చేస్తే చాలా బాగుంటుంది. ఒకవేళ కనుక డస్ట్ కనుక అట్లనే పేరుకుపోతే దాని యొక్క జనరేషన్ యొక్క ప్రభావం కూడా తగ్గిపోతుంటుంది. కాబట్టి ఆ డస్ట్ ను 2-3 రోజులకు ఒకసారి క్లీన్ చేసుకోవాలి. అదేవిధంగా సేఫ్టీ పర్పస్ కోసానికి మేము బిగించినటువంటి ఎర్త్ రాడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రోజు కూడా తప్పనిసరిగా నీరు పోసేసి వాటిని కాపాడుకోవాలి. ఆ విధంగా చేయడం వల్ల సోలార్ పవర్ ప్లాంట్ అనేది 25 సంవత్సరాలు ఏ ఇబ్బందులు లేకుండా మీకు కావలసిన విధంగా జనరేషన్ అనేది చేస్తుంది. మనం ఏదైనా కొద్ది చిన్న విషయాలలో ఎందుకు లేని కొనుక ఆలోచిస్తే మాత్రం ఆ యూనిట్ అనేది పాడయ్యేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఎర్తింగ్ అనేది చేసిన దాన్ని రోజు వాటరింగ్ చేసుకోవాలి. అదేవిధంగా 2 రోజులకోసారి వాటర్తోని ఈ సోలార్ పవర్ ప్లాంట్ను పూర్తి స్థాయిలో కడిగితే మీకు అనుకున్న విధంగా 8 నుండి 9 యూనిట్లు పర్ డే జనరేషన్ వస్తుంది. దాని ద్వారా మీరు మీకు కావాల్సిన జనరేషన్ అయినటువంటి దాన్ని మీరు వాడుకొని మిగతాది ఎన్పిడిసిఎల్ సంస్థ కనుక అమ్మితే 2.57 రూపాయల చొప్పున ఒక యూనిట్కి సంస్థకు ఉంటుంది. దానికి సంబంధించిన అమౌంట్ ఏదైతే ఉందో నెల నెల మీ యొక్క అకౌంట్లో వేయడం జరుగుతుంది.
1: కన్స్యూమర్ కనుక ఇప్పుడు సోలార్ ప్లాంట్ ఇన్స్టాలేషన్ చేసుకోదలుచుకున్నాడు, అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత డాక్యుమెంట్స్ ఏమేమి సమర్పించాలి, ఎన్ని రోజుల్లో అతనికి ఇన్స్టాలేషన్ జరుగుతుంది?
0: తెలంగాణలో టీజీ రెడ్కో వాళ్ళ ద్వారా ఈ యొక్క సోలార్ పిఎం సూర్య గారు ముఫ్తీ బిజిలీ యోజన అనే పథకం అనేది టీజీ రెడ్కో వాళ్ళ ద్వారా జరుగుతుంది. వాళ్ళ యొక్క హెల్ప్ డెస్క్ నెంబర్ అది ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. వాళ్ళ యొక్క నంబర్ నేను చెప్తున్నాను, దయచేసి మీరు నోట్ చేసుకోగలరు, 0804673622. అదేవిధంగా ఇంకొక నంబరు 0804673633. ఈ నంబరుకు మీరు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల కనుక మీరు ఫోన్ చేస్తే ఇది గవర్నమెంట్కి సంబంధించిన టీజీ రెడ్కో వాళ్ళ యొక్క నంబర్ అండి. ఈ నంబర్కు మీరు ఫోన్ చేయడంతోనే మీ ఇంటికి 1 లేదా 2 రోజులలో వాళ్ళ ప్రతినిధి వచ్చి మీ ఇంట్లో చెక్ చేసి మీ యొక్క ఇంటి పైన ఎంత అవైలబుల్ స్పేస్ ఉంది జనరేషన్ కోసానికి, అది 2 కిలోవాట్స్ సరిపోతుందా, 3 సరిపోతుందా, 4 సరిపోతుందా, 5 సరిపోతుందా అనేది లెక్కలేసేసి దాని ప్రకారంగా అతను మీతో దరఖాస్తు ఫారాన్ని ఫిలప్ చేయించుకొని మీ సంతకం తీసుకున్న తర్వాత మీ దగ్గర నుంచి వెళ్ళి ఎన్పిడిసిఎల్ విద్యుత్ వినియోగదారులు కనుక ఏంటంటే వాళ్ళ యొక్క ఎలక్ట్రిసిటీ బిల్లు అడుగుతారు, అదేవిధంగా ఆధార్ కార్డు, పాన్ కార్డు, అదేవిధంగా మీ బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతారు. మీకు లోన్ ప్రాసెస్ కూడా వాళ్ళే పూర్తి స్థాయిలో చేసేసి ఏ ఇబ్బంది లేకుండా మీకు ఒక 15 నుండి 25 రోజుల మధ్య కాలంలో ఈ యొక్క సోలార్ పవర్ ప్లాంట్ మొత్తం ఇన్స్టాలేషన్ చేసి అదేవిధంగా ఎన్పిడిసిఎల్ వాళ్ళ యొక్క సంస్థ వాళ్ళు వచ్చి వెరిఫికేషన్ చేసి నిర్మాణం అంతా కూడా స్టాండర్డ్స్ ప్రకారం ఉందా లేదా మా యొక్క అధికారులు కూడా వచ్చి చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ఆ మీటర్ ఫిక్స్ చేసేసి ఆ జనరేషన్ మీకు అయ్యే విధంగా ఏ ఇబ్బంది లేకుండా చేస్తారు.
1: మరి రైతులు కూడా ముందుకొచ్చి మేము కూడా మరి మా యొక్క పంట పొలాల్లో కూడా ఇవి పెట్టుకుంటాం అనుకుంటే మరి సపోర్ట్ చేస్తారు?
0: దీనికి సపోర్ట్ చేస్తున్నారండి. అదేంటంటే 7.5 కిలోవాట్స్ కెపాసిటీ ఉన్నటువంటి సోలార్ పవర్ ప్లాంట్ అనేది రైతుల కోసానికి డిజైన్ చేయడం జరుగుతుంది. అదేంటంటే మీకు ఒక 10 ఫీట్ల హైట్లో ఇది ఫిక్స్ చేయడం జరుగుతుంది. అదొక చిన్న మీకు రూమ్ లాగా కూడా పనికి వస్తుంది. దాని చుట్టూరంగా కనుక మీరు రేకులు కానీ తడకలు కానీ కనుక వేసుకుని అంటే అది 7.5 వస్తుంది. దానికి సంబంధించినటువంటి అమౌంట్స్ కానీ ఇవన్నీ కూడా టీజీ రెడ్కో వాళ్ళ యొక్క ఆఫీస్కు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చేసేసి మీరు చెప్పినటువంటి అగ్రికల్చరల్ ప్లేస్లో వెరిఫికేషన్ చేసేసి మీకు పెట్టడం జరుగుతుంది.
1: వ్యాపార సంస్థలు కానీ లేకపోతే బహుళ ఐచ్ఛిక అంతస్తులు ఉన్నటువంటి సివిలియన్స్ కానీ ఏర్పాటు చేసుకోవాలంటే
0: వాళ్ళకు కూడా ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఇస్తారు. కానీ ఈ యొక్క వ్యాపార రంగం వాళ్ళకు కానీ మిగతా వాళ్ళందరికీ కూడా ఈ సబ్సిడీ అనేది వర్తించదు. మేము ఇచ్చేటువంటి సబ్సిడీ ఏదైతే ఉందో అది గృహ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది.
1: బాగుందండి, మా స్టూడియోస్కి ఇచ్చేసి ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం యొక్క మెయిన్ మోటో ఏంటి, అది ప్రజలకు ఏ విధంగా చేరువ అవుతుంది, దాన్ని కస్టమర్ ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి ఇత్యాది విషయాలు చాలా కూలంకషంగా మాకు వివరించారు. ధన్యవాదాలండి. నమస్కారం.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన వివరాల గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా TGNPDCL సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీ గొట్టుముక్కల మహీందర్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8 గంటలు.

అభిరుచి కార్యక్రమంలో ముందుగా వినండి అభిలాష ఈ సినిమా నుండి పాటను కోరుతున్న శ్రోతలు. కర్ణాటక స్టేట్ నుంచి చిన్న తిరుపతి, ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మాన్విత్ మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం అభిలాష సినిమా నుండి ఈ పాట.

0: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
1: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
0: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
1: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
0: డాక్టర్ బొద్దుల రాజేంద్ర ప్రసాద్ ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
1: ద్వారకా నగర్, నిజామాబాద్.
0: సెల్ 9032323258.
2: డాక్టర్ సీను నాయక్,
3: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
2: సంప్రదించండి
3: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
2: ఖలీల్వాడి, నిజామాబాద్.
3: సెల్ 7799050505.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం.

0: వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
2: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
1: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
3: శ్రోతలు అభిరుచి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట పెళ్లి ఈ సినిమా నుండి పాటను కోరుతున్న శ్రోతలు, కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామం నుండి గనవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం పెళ్లి సినిమా నుండి ఈ పాట.

అభిరుచి కార్యక్రమంలో చివరగా వినండి కోకిలమ్మ. ఈ సినిమా నుండి పాటను కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం కోకిలమ్మ సినిమా నుండి ఈ పాట.

మీరు విన్న పాటతో ఈనాటి అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. కొద్ది క్షణాల్లో పార్లమెంటు రివ్యూ వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలోనూ ఇంగ్లీస్తానీ, సర్ పే లాల టోపీ రూసి, ఫిర్ బే దిల్ హై హిందుస్తానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

ఇంతటితో ఈనాటి జానపద సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

మధుర గీతాలలో మీరు విన్న పాట ప్రేమాభిషేకం సినిమా నుండి. ఇప్పుడు వినండి పుట్టినెల్లు మెట్టినెల్లు సినిమా నుండి ఈ పాట.

మధుర గీతాలలో మీరు విన్న పాట బలరాముడు సినిమా నుండి. ఇప్పుడు వినండి చెల్లెలి కాపురం సినిమా నుండి ఈ పాట.

మీరు విన్న పాట మాంగళ్య బలం సినిమా నుండి ఘంటసాల పి సుశీల పాడిన పాట విన్నారు. ఇప్పుడు వినండి అభిమానం సినిమా నుండి ఈ పాట.

అబ్రహీతాలలో మీరు విన్న పాట ఇంటింటి రామాయణం సినిమా నుండి. ఇప్పుడు వినండి గుడి గంటలు సినిమా నుండి ఈ పాట.

0: మధుర గీతాలలో చివరగా వినండి మంచి మనసులు సినిమా నుండి ఘంటసాల పి సుశీల పాడిన ఈ పాట.
1: ఈనాటి ఈ బంధం, ఏనాటి

అన్న పాటతో ఈనాటి మధుర గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 11 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.